ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆశ్వయుజ మాసం 21వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, అక్టోబర్ నెల 13వ తేదీ మంగళవారం. ఇప్పుడు నిలయంలో సమయం 5:53 దాటి 47 సెకన్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ముందుగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో సమయ పాలన గురించి శ్రీ అమరవాది శేషయ్య గారి భావజాలం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి. 3వ రోజు గాయత్రీదేవి అవతారం. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో అక్టోబర్ మాసం యాసంగి పంటల్లో వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించే వివరాలు వింటారు. 7:00 జగిత్యాల జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ

ఎం మహదేవ్ గారు 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సంబురాల బతుకమ్మ ప్రత్యేక రూపకం, ఇంకా కొన్ని బతుకమ్మ పాటలు, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణీ స్త్రీలలో దంత సమస్యలు ఈ అంశం గురించి డాక్టర్ శ్రీను నాయక్ గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఈ ఉదయం 8:35 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవ

ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే 10:03 దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవీ నీరాజనం 3వ భాగం వింటారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో రుస్సా ఘోష్ గారి హిందుస్థానీ గాత్రం వింటారు. వాద్య సహకారం తబలాపై శ్రీ పి మురళి, హార్మోనియంపై శ్రీ అనంత్ న్యాల్కర్. 11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి సంగీత మిశ్రా మజుందర్ గారు ఆలపించిన గజల్స్ వింటారు. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ యాకూబ్ అలీ, వయోలిన్పై శ్రీ టి శ్రీధర్ కుమార్, తబలాపై శ్రీ మహమూద్ హుస్సేన్ ఖాన్. ఇక మధ్యాహ్నం మా ప్రసారంలో 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. మధ్యాహ్నం 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఆరోగ్యమైన జీర్ణ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి డాక్టర్ రామకృష్ణరావు బొడ్డు గారితో పరిచయం వింటారు. మధ్యాహ్నం 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో నవరాత్రి పర్వదినంపై ప్రత్యేక రూపకం, ఇంకా వరల్డ్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ డే గురించి కొన్ని విశేషాలు వింటారు.

0: ఇక సాయంత్రం మా ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో బతుకమ్మ పాటలు వినిపిస్తారు శ్రీమతి పిల్లిట్ల పుష్పలతా బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వివిధ పంటల్లో వేరు పురుగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ అందించే వివరాలు వింటారు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో. 7:00 మార్కెట్ ధరలు. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆక్వాఫోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలో చేపల పెంపకం గురించి హైదరాబాద్ పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా పెబ్బేర్ ఫిషనరీ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎన్ హారిక గారితో పరిచయం ఉంటారు. పరిచయకర్త సంగీత గారు. నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య. 7:45 వికసిత భారత్. 8:00 తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం ఉంటారు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్. 9:30 మనీ టాక్ అండ్ మంథన్. 10:00 హరికథ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 6:00 ఇప్పుడు హిందీలో ఇంకా ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి సమాచార్ కే సాత్ మై మనోజ్. भारत आज नई दिल्ली में बिम्स्टेक गृह मंत्रियों की पहली बैठक की मेजबानी करेगा. बैठक में आतंकवाद, अंतर्राष्ट्रीय संगठित अपराध, मादक पदार्थ, कट्टरपंथ तस्करी, अवैध वित्तीय लेन देन और साइबर खतरों से जुड़े मुद्दों पर चर्चा होगी. गृह मंत्री अमित शाह ने सोशल मीडिया पोस्ट में कहा कि ये बैठक आतंकवाद और संगठित अपराध जैसी चुनौतियों से निपटने के लिए बिम्स्टेक देशों के साझा संकल्प को दर्शाती है. उन्होंने कहा कि सभी देश आपसी समन्वय के माध्यम से बिम्स्टेक क्षेत्र को अधिक सुरक्षित और मजबूत बनाने के लिए प्रतिबद्ध हैं. बंगाल की खाड़ी, बहुक्षेत्रीय तकनीकी और आर्थिक सहयोग पहल बिम्स्टेक एक क्षेत्रीय संगठन है जिसमें बांग्लादेश, भूटान, भारत, म्यांमार, नेपाल, श्रीलंका और थाईलैंड शामिल हैं. वाणिज्य और उद्योग मंत्री पीयूष गोयल ने कहा है कि देश के युवाओं को नए विचारों, नवाचार और स्पष्ट उद्देश्यों के साथ भारत की विकास यात्रा में सक्रिय भागीदारी निभानी चाहिए. नई दिल्ली में कल दिल्ली संवाद को संबोधित करते हुए श्री गोयल ने वैश्विक चुनौतियों के बावजूद भारत की प्रगति और चुनौतियों से निपटने की क्षमता का जिक्र किया. उन्होंने कहा कि 140 करोड़ की आबादी वाला भारत और उसकी युवा

0: నీ యొక్క మానసిక శాంతిని పోగొట్టుకోవడం, దాని వలన కొన్ని ఇబ్బందులు కూడా పడడం జరుగుతుంది. అందువలన సమయ పాలన చాలా ముఖ్యం. దీనికి మనం ఏం చేయాలంటే ఒక ప్రణాళికాబద్ధంగా జీవనమును కొనసాగిస్తే నీ కార్యనిర్వహణ జయమవుతుంది. ముఖ్యంగా సమయ పాలన సరిగా లేక తాను తన కార్యాలయమునకు బయలుదేరు సమయములో మానసిక ఒత్తిళ్లకు గురై కొంత ప్రమాద సూచనగా కూడా కొన్ని అవస్థలకు పొందగి గురి కావాల్సి వస్తుంది. తన యొక్క అధికారుల దగ్గర కూడా మంచి పేరు కూడా పొందలేకపోతున్నాడంటే తను తన ఉద్యోగ నిర్వహణలో ఎంత గొప్పవాడైనా ఈ సమయ పాలన లేనప్పుడు అతడు అందరూ కూడా అవహేళనగా చూస్తారు. ఇకపోతే ఏ రోజు చేయవలసిన పనిని ఆ రోజు చేయడంలో సమయ పాలనగా ఉన్నచో ఇటు విద్యార్థుల జీవితంలోనైనా అటు ఉద్యోగ జీవితంలోనైనా ఈ రెండే కాకుండా తన యొక్క కుటుంబ వ్యవస్థలోనైనా కుంటు పడకుండా ఉండడానికి సమయ పాలన చాలా అవసరం. టైమ్ ఈజ్ గోల్డ్ అన్నారు. ఇకపోతే సమయ పాలన వలన ముఖ్యంగా మనకు మనసుకు శాంతి కలుగును, ఆరాటము లేక పనులు చేయడంలో ఒక ప్రణాళిక అనుసరించడంలో మన సౌశీల్యతకు కూడా సుమార్గమగును. మన యొక్క క్యారెక్టర్ని కూడా బిల్డప్ చేసేది ఈ సమయ పాలన అని మనం చెప్పుకోవచ్చు. సౌశీల్యత ఉన్నప్పుడే సమాజమున ధర్మ నిష్టగా ధర్మో రక్షతి రక్షిత అన్నట్లుగా కార్యనిర్వహణలో ఆనందము కలుగును. ప్రతి పనిని దైవజ్ఞగా భావించి వర్క్ ఈజ్ వర్షిప్ అన్నట్లుగా పనియే దైవముగా భావించినప్పుడు సమయ పాలనకు సౌజన్య కాంతివంతమగును. చూసారా, సమయ పాలన వలన ఈరోజు మనం ఆకాశవాణి ద్వారా మన ప్రేక్షకులకు మన శ్రోతలకు అటువంటి గొప్పనైన సందేశాత్మకమైన విషయం విన్నాం. స్వస్తి.
1: ఇంతవరకు సమయ పాలన శ్రీ అమరవాది శేషయ్య గారి భావజాలం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తి రంజని. ఈనాటి కార్యక్రమంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి 3వ రోజు కార్యక్రమం గాయత్రీదేవి.

శరణం గచ్చామి. పరాశక్తి వివిధ రూపాలలో గాయత్రి ఒకటి. ఎవరు ఈ గాయత్రి? గాతారం త్రాయత ఇతి గాయత్రి. తన నామాన్ని గానం చేసే భక్తుల్ని రక్షించే మహాశక్తి పేరే గాయత్రి. పరిశుద్ధ జ్ఞానమే ఆమె స్వరూపం, వేదమే ఆమె వాక్కు. భర్గస్సు అంటే తేజస్సు, నిరతిశయమైన తేజస్సు పేరే గాయత్రి. ద్వైతము, అద్వైతము, త్రైతము వంటి వాదాలు అమ్మ స్వరూపానికి అన్వితాలు కావు. అక్కడ అంకెలు, గణితం, తర్కం చెల్లవు. ప్రతి వ్యక్తి హృదయంలోనూ ఉంది గాయత్రి. గాయత్రీమాతను చేరుకోవడానికి ఉన్నది ఒక్కటే ఉపాయం, అది ఏకాగ్ర భక్తి.

నాన్యతరాగిశ్చనోపావర్తత తే దేవా ఏతద్యజురపశ్యన్ ఓజోసి సహోసి బలమసి భ్రాజోసి దేవానాంధామనామాసి విశ్వమసి విశ్వాయుః సర్వమసి సర్వాయురభిభూరితి మామ దేవా అసురాణాం ఓజో బలమింద్రియం వీర్యం ప్రజాం పశూన వృంజత తృతీయస్యామితో దివి సోమ ఆసీత్ తంగాయత్ర్యాహరత్ తస్య పర్ణమచ్ఛిద్యత తత్పర్ణోభవత్ తత్పర్ణ

ఇంతవరకు దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి 3వ రోజు గాయత్రీదేవి అవతారం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఈనాటి మా కార్యక్రమంలో అక్టోబర్ మాసం యాసంగి పంటల్లో వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించిన వివరాలు విందాం.
2: ముఖ్యంగా ఈ రైతు సోదరులకు వ్యవసాయ సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా ఈ సెప్టెంబర్ మాసం తర్వాతనంతరం అక్టోబర్లో చేపట్టాల్సినటువంటి వ్యవసాయ పనులను మనము గమనించినట్లయితే ముఖ్యంగా వాటి యొక్క సాగు పరిస్థితులను ముందుగా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా దాంట్లో ఈ సాగు పరిస్థితుల్లో

కూడా నీటి లభ్యత మరియు నీటి లభ్యతతో పాటు వాటి యొక్క సాగుకు అనుకూలమైనటువంటి నేల రకాలు, అలాగే నేలలో నేల ద్వారా లభించేటువంటి పోషకాల లభ్యత మరియు వాటి ఆధారంగా మార్కెటింగ్ సౌలభ్యం, ఇవన్నీ అంశాలు పంటల ఎంపికకు చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. ప్రధానంగా దాంట్లో ఈ వ్యవసాయ పంటల్లో చూసినట్లయితే రైతు స్థాయిలో కూడా వానాకాలం సాగు కొంత విస్తీర్ణ పరంగా వ్యత్యాసం, వివిధ పంటల ప్రధాన పంటల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అడపదడప వర్షాల వల్ల రైతు సోదరులు వరి సాగుకే మొగ్గు చూపినట్టుగా వ్యవసాయ శాఖ గణాంకాలు ఇవ్వడం జరిగింది. అలాగే యాసంగిలో తదనంతరం చేపట్టాల్సినటువంటి చర్యలను గమనించినట్లయితే వానాకాలంలో సాగు చేయకుండా ఉన్నటువంటి భూముల్లో కొంత కలుపు అనేది ప్రధానమైనటువంటి సమస్యగా మనం గమనించినాము. అటువంటి పరిస్థితుల్లో కలుపు నివారణ చర్యలు రైతు స్థాయిలో చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా కలుపు నివారణ చర్యలకు గాను రైతు స్థాయిలో కూడా భూమిని సకాలంలో దాన్ని సాగు చేయడానికి అనువైనటువంటి పరిస్థితులను తీసుకురావడము, ముఖ్యంగా వానాకాలంలో సాగులోకి లేనటువంటి భూమిని మనం సాగులోకి తీసుకురావడానికి కొంత శ్రమతో కూడినటువంటి పరిస్థితులు మనము ఉంటాయి. కాబట్టి యాసంగిలో అనుకూలమైనటువంటి పంటలు, చాలా తక్కువ నీటి పరిమాణము అవసరమయ్యేటువంటి పంటలను మనం సాగు చేసుకున్నట్లయితే రైతు స్థాయిలో కూడా వారికి ఉపయుక్తంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రధానమైనటువంటి పంటలను గమనించినట్లయితే యాసంగిలో ఈ పప్పుధాన్యాల విస్తీర్ణం మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వానాకాలం తర్వాత తదనంతరం ఎక్కువ మొత్తంలో పప్పు దినుసుల సాగు చేసుకున్నట్లయితే కొంత మనకు యాజమాన్యం పరంగా అలాగే నీటి లభ్యత పరిస్థితులు ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా చాలా తక్కువ నీటి పరిమాణంతో పంటల్ని మనం తీసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాటి నేల తయారీ, ప్రధానంగా ఈ భూమిలో ఉన్నటువంటి తేమను సంరక్షించుకొని వాటిని తేమ నష్టపోకుండా మనం అందుబాటులో ఉన్నటువంటి తేమ ద్వారానే చాలా తక్కువ నీటి పరిమాణంతో సాగు చేయబడేటువంటి పరిస్థితులను గమనించి ముఖ్యంగా చిరుధాన్య పంటలైతేనేమి, అలాగే పప్పుదినుసుల పంటలైతేనేమి, కొంతవరకు నూనె గింజల పంటలను ఎంపిక చేసుకున్నట్లయితే రైతులకు చాలా ఉపయుక్తంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటి యొక్క రకాల ఎంపిక మరియు మార్కెటింగ్ సౌలభ్యం రీత్యా రైతులు ఈ పంటల్ని ఎంపిక చేసుకొని సాగు చేయాల్సిందిగా సూచించడం జరుగుతుంది. ప్రధానంగా పోషకాల లభ్యతను కూడా గమనించి వాటి యొక్క పోషక లోపాలను సవరించుకునేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా వానాకాలంలో ఏదైతే ఈ పశుగ్రాస పంటలైతేనేమి, అలాగే కొంతవరకు జీవన ఎరువులను వాడిన పరిస్థితుల్లో మట్టి పరీక్ష చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటే మట్టి పరీక్ష ఆధారంగా పోషకాల ఎరువుల యాజమాన్యం అనేది చేసుకోవడం చాలా మేలైనటువంటి అంశం. ముఖ్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో యాసంగి సాగుకు తొందరగానే రైతులు మొగ్గు చూపుతూ ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా కేవలం ఈ నత్రజని నిత్య ఎరువులపైన ఆధారపడకుండా ఈ పచ్చిరొట్ట ఎరువులను కూడా కొంతవరకు ముందుగా యాసంగి పంటలను విత్తుకునేదానికి ఇంకా సమయం ఉంది కాబట్టి వాటిని ముందుగా కొంతవరకు పచ్చిరొట్ట పంటల్ని సాగు చేసుకున్నట్టు సౌలభ్యం ఉన్నట్లయితే వాటిని కూడా కొంతవరకు సాగు చేసుకోవచ్చు. అవి కూడా పప్పు దినుసుల జాతికి సంబంధించినటువంటి పంటలు కూడా కొంత తక్కువ పరిమాణంలో, అలాగే తక్కువ పంటకాలం ఉన్నటువంటి కేవలం 60-65 రోజుల్లోనే వచ్చేటువంటి పంటలు కూడా ఉంటాయి. అటువంటి వాటిని సాగు చేసుకున్నట్లయితే యాసంగి పంటల్లో పైపాటుగా వాడేటువంటి ఎరువులను మోతాదును కూడా తగ్గించుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రధానంగా యాసంగిలో విస్తీర్ణ పరంగా ఈ వరి సాగు ఉన్నప్పటికీ కూడా వాటిలో మేలైన యాజమాన్య చర్యలతో పాటుగా రైతు స్థాయిలో కొన్ని రకాలైనటువంటి సాగు అంశాలను జోడించినట్లయితే దిగుబడి పెంచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. వాటిలో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వివిధ పద్ధతుల ద్వారా ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి రైతులు కేవలం వరి నారు పెంచి నాటు వేసేటువంటి పద్ధతే కాకుండా వెదజల్లే పద్ధతి ద్వారా కూడా రైతులు ఈ వరి సాగుని చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇది పెద్ద ఖర్చుతో కూడినటువంటి విధానమేం కాదు. రైతులకందరికీ పురాతన పద్ధతుల్లో కూడా మనకు ఎక్కువ మొత్తంలో ఇదే పద్ధతి పాటించేవాళ్ళు. కాబట్టి కొత్తగా సాగు చేసుకున్నటువంటి యువ రైతులు కూడా ఈ వెదజల్లే పద్ధతి వారి యొక్క భూభౌతిక లక్షణాల ఆధారంగా కేవలం నారు పెంచి నాటు వేసుకునేటువంటి పద్ధతే కాకుండా వరిలో చాలా
రకాలైనటువంటి వివిధ పద్ధతులు గమనించడం జరిగింది. కాబట్టి వాటిని క్షేత్రస్థాయిలో కూడా అవలంబించినట్లయితే తక్కువ పెట్టుబడితో తక్కువ

0: పంటకాలంలో ఎక్కువ గింజ దిగుబడి తీసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో గమనించినట్లయితే ఈ వెదజల్లే పద్ధతి రైతులకు చాలా అనుకూలమైనటువంటి పద్ధతి. దాన్ని ఇప్పుడున్నటువంటి కూలీల లభ్యతనైతేనేమి, కూలీల డిమాండ్ పెరగడము, అలాగే వారు సకాలంలో దొరకకపోవడం వల్ల కూడా క్షేత్రస్థాయిలో వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో వచ్చేటువంటి కూలీలపై ఆధారపడడం గమనిస్తూ ఉన్నాము. అటువంటి పరిస్థితులు మనకు మళ్ళీ వచ్చే సంవత్సరాల్లో కూడా అలాగే ఉంటాయని మనం చెప్పలేము. కాబట్టి వాటిని ఎదుర్కొనేటువంటి పరిస్థితులు, ముఖ్యంగా కూలీల సమస్యను ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో ముఖ్యంగా ఈ వెదజల్లే పద్ధతి అనేది కూడా రైతులకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కేవలం వెదజల్లే పద్ధతి అనే కాకుండా వరిలో మిషన్ ద్వారా నాట్లు వేసుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది, అలాగే డ్రమ్ సీడర్ ద్వారా వరి విత్తనాన్ని విత్తుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి రైతులు ప్రత్యామ్నాయ పంటలతో పాటుగా ఎవరైతే వేరే ఇతర పంటలను సాగు చేసేటువంటి సౌలభ్యం లేనప్పుడు మాత్రమే ఈ వరి సాగు చేసుకునే పరిస్థితులు ఉన్నప్పుడు కేవలం నారు పెంచి నాటే వేసే పద్ధతులు కాకుండా తక్కువ నీటి పరిమాణంతో అలాగే తక్కువ పోషక యాజమాన్యంతో కూడా మనం మంచి దిగుబడిని తీసుకునేటువంటి పద్ధతులు కూడా ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా వెదజల్లే పద్ధతి అయితేనేమి, డ్రమ్ సీడర్ ద్వారా విత్తుకునేటువంటి పద్ధతి అయితేనేమి, సీడ్రిల్ ద్వారా డైరెక్ట్గా విత్తనం పెట్టుకునేటువంటి పరిస్థితులు కూడా మనము రైతులకు సూచించడం జరుగుతుంది. అలాగే పోషక యాజమాన్యంలో కూడా చూసినట్లయితే పోషకాల లభ్యత మరియు వాటి యొక్క ఆధారంగా ఈ మట్టి పరీక్ష ఆధారంగానే మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వరి సెప్టెంబర్ మాసంలో వరి నాట్లు వేయరాదు, అలాగే ఒకవేళ లేటుగా వరి నాట్లు వేసుకునే పరిస్థితి ఉంటున్నట్లయితే కొంత చలికాలంలో ఎదురయ్యేటువంటి వాతావరణ పరిస్థితుల రీత్యా గింజ దిగుబడి తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రధాన పొలంలో మనము నారు పెంచి నాటు వేసేటువంటి రైతులు సకాలంలో నాట్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే పైపాటుగా మనకు వేసేటువంటి పోషకాలను కూడా భూమిలో ఉండేటువంటి పోషకాల లభ్యత ఆధారంగానే మనం వాడాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా యాసంగిలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ వానాకాలం సాగు చేయనటువంటి ప్రాంతాల్లో చాలా వరకు ఈ కలుపు వల్ల కూడా ఎక్కువగా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కలుపు వల్ల ఈ పోషకాల లభ్యతలో వ్యత్యాసం, అలాగే కలుపు కొన్ని చీడపీడలకు కూడా ఆవాసంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రధానంగా గట్ల వెంబడి ఉండేటువంటి ఈ కలుపు మొక్కలను కూడా తీసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది.
1: ఇంతవరకు అక్టోబర్ మాసం యాసంగి పంటల్లో వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అందించిన వివరాలు విన్నారు.

పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ప్రజల సమస్యలను త్వరితగతిన సమర్థవంతంగా పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆర్టీజీఎస్ ద్వారా వివిధ శాఖల పనితీరును ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పీజీఆర్ఎస్ ద్వారా అందే సమస్యలను మరింత వేగంగా పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నోడల్ అధికారులు

0: పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని వెంకటేశ్వరపురంలో టిడ్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిడ్కో గృహాలను ప్రారంభించి లబ్దిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ,
1: రాష్ట్రంలో ఏదైతే 2,61,000 టిట్కోయిలు అవి ఎంతో వేగవంతంగా చేస్తున్నారు, వచ్చే మార్చి 31కి ఈ 2,61,000 పూర్తి అయ్యేటట్టుగా అవి కంప్లీట్ గా హ్యాండ్ ఓవర్ చేసేటట్టుగా, అదేవిధంగా ఇల్లు కట్టడమే కాదు అక్కడ ఉండడానికి ఒక స్కూల్, ఒక హాస్పిటల్, ఒక కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ సెంటర్, బస్సులు, ఆర్టీసీ బస్సులు రావటం పోవటం, అదేవిధంగా ఎకనమిక్ గ్రోత్, అక్కడ ఉండేవాడు ఏదైనా పని చేసుకోవడానికి చిన్న చిన్న MSMEలు పెట్టడం, ఇవన్నీ వచ్చే మార్చి లోపల
0: హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి 65 విస్తరణ పనులను వేగవంతం చేసి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభించాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని కోరారు. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్తో ఢిల్లీలో నిన్న సమావేశమైన మంత్రి, పెరుగుతున్న వాహనాల రద్దీ, రహదారి ప్రమాదాల దృష్ట్యా పనులను త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 4 లేన్లుగా ఉన్న రహదారిని 6 లేన్లుగా విస్తరించడంతో పాటు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. టెండర్ల దాఖలకు నవంబర్ 11వ తేదీ చివరి తేదీగా నిర్ణయించామని, 2027 జనవరి నాటికి పనులు ప్రారంభిస్తామని NHAI చైర్మన్ హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన మత్స్యకారుల ఆర్థిక అభివృద్దికి దోహదపడుతుందని అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం చెరువులో మత్స్య సంపద యోజన 2వ విడతలో భాగంగా 147,000 చేపపిల్లలను నిన్న విడుదల చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని అన్నారు. చేపల పెంపకాన్ని ప్రోత్సహించడంతో పాటు అర్హులకు రాయితీ అందిస్తున్నామని తెలియజేస్తూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సంకల్పంతో మత్స్య సంపదను సృష్టించే దిశలో భాగంగా అనంతపురం జిల్లాలో దాదాపు 30,00,000 చేప పిల్లల్ని మత్స్యకారుల కుటుంబాల కోసం చెరువులో వదలడం జరుగుతోంది. దాదాపు 147,000 చేప పిల్లల్ని ఇక్కడ నీటిలో మనం వదిలేసి దాని పెంపకం కార్యక్రమాన్ని దాదాపు 89 కుటుంబాలకి వాళ్ళ జీవనోపాధికి ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతోంది. కేంద్రం ఇచ్చినటువంటి సాయంతో దాదాపు కోట్లాది చేపల పిల్లల్ని ఆంధ్రప్రదేశ్ పంపిస్తే మన జిల్లాకి 30,00,000 దాకా వచ్చాయి కాబట్టి ప్రతి కుటుంబాన్ని కూడా 40,000 నుంచి 60,000 రూపాయలు వాళ్ళ ఆదాయం వచ్చేలాగా ఈ కార్యక్రమం చేపడం జరుగుతోంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నూజివీడు మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో జిల్లాస్థాయి అవార్డుల్లో నూజివీడు మున్సిపాలిటీ ప్రథమ స్థానం సాధించిన సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ అభినందన సమ్మేళనంలో మంత్రి నిన్న పాల్గొని అధికారులు, సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత 2.5 ఏళ్లలో నూజివీడు మున్సిపాలిటీలో 70 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు.
3: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా కార్మిక చట్టాలు 2025పై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 3వ రోజుకు చేరుకున్నాయి. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి మరిన్ని వివరాలను అందిస్తారు.
4: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ తదియను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు ఈరోజు దర్శనమిస్తున్నారు. అన్నపూర్ణాదేవిని పూజించడం వల్ల ఇంట్లో అన్నపానాలకు లోటు ఉండదని, సుఖ సంతోషాలు, సిరి సంపదలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: మరోవైపు శ్రీశైలం దసరా ఉత్సవాల్లో భాగంగా శ్రీ భ్రమరాంబికాదేవి బ్రహ్మచారిణి అలంకారంలో గత రాత్రి దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఈరోజు నానబియ్యం బతుకమ్మను నిర్వహిస్తున్నారు. దేశంలోనే ఆధ్యాత్మిక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దటమే లక్ష్యమని దేవ

0: దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మహమ్మదాపురంలో 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి మంత్రి నిన్న భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2028 చివరి నాటికి రాష్ట వ్యాప్తంగా 5,000 ఆలయాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ధూపదీప నైవేద్యాల పథకం కింద 6,700 ఆలయాలకు నెలకు 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో విద్యుత్ కారులో మంటలు చెలరేగి నిన్న సాయంకాలం 4 మృతి చెందగా 1 గాయపడ్డారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో 4 మృతి చెందటం విషాదకరమని మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను మంత్రి ఆదేశించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన అమలులో ఉత్తమ పనితీరుకు తెలంగాణలోని నారాయణపేట, నాగర్ కర్నూల్ జిల్లాలకు జాతీయ స్థాయి అవార్డులు లభించాయి. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ అవార్డులను నిన్న ప్రదానం చేశారు. రైతులకు స్వల్పకాలిక దీర్ఘకాలిక రుణాల కల్పనలో నారాయణపేట జిల్లా, పరిపాలన సేవలు అందించడంలో నాగర్ కర్నూల్ జిల్లా తొలి బహుమతులు సాధించాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రియాంక, హేమంత్ కేశవ్ పాటిల్ అవార్డులను అందుకున్నారు. ఈ పథకం కింద ఎంపికైన 100 జిల్లాలు వ్యవసాయ ప్రణాళికలను సిద్దం చేసుకోవడం సంతోషకరమని, ప్రణాళికల అమలులో నోడల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని కేంద్ర మంత్రి సూచించారు. బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ రానున్న 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేసుల పరిష్కారంలో ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు కమిషన్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని రాష్ట సమాచార హక్కు కమిషన్ ప్రధాన కమిషనర్ వి శ్రీనివాసరావు తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట సమాచార కమిషన్ కార్యాలయంలో జరిగిన సమాచార హక్కు చట్టం వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన నిన్న పాల్గొని ప్రసంగించారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సొంత ఇంటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ పశ్చిమ బైపాస్లో జరిగిన కారు అగ్ని ప్రమాదంలో 4 మృతి చెందారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక నిధి ఝాః. अथ वार्ताः. भारत निर्वाचनायोगेन महाराष्ट्र राज्यस्य प्रारूप मतदात्री सूचीषु आपत्त्यभियानस्य अन्तिमावधिः अक्टूबर मासस्य 26 तिथि पर्यन्तं प्रसारिता. संशोधनानुसारं आक्षेपाणां निस्तारणं नवंबर मासस्य 10 दिनांक पर्यन्तं संपाद्य अन्तिम निर्वाचन नामावल्याः प्रकाशनम् अवधारितक्रमेण नवंबर मासस्य 16 दिनांके विधास्यते. भारतस्य आतिथ्ये विम्स्टेक गृहमन्त्रिणां ऐतिहासिके सम्मेलने आतंकवाद मादक द्रव्य अवैध वित्तीय प्रवाहादीनां निवारणाय गभीरा विचारणा समाचरिता. सुरक्षित सशक्त क्षेत्र निर्माणात् सामूहिक सुरक्षा दृढ़ संकल्पः अमितशाहेन पुनरुच्चारितः. केन्द्रप्रशासनेन महाराष्ट्र कर्णाटकयोः इक्षु सम्बद्ध कृषकाणां समस्याः समाधातुं सप्ताहाभ्यन्तरे उच्चस्तरीय समितेः निर्माणस्य घोषणा विहिता. कृषि कृषक कल्याणमन्त्री शिवराजसिंह चौहानः तथा उपभोक्त्री कार्य

0: అపి జగద్ వృత్తాంతేన సహ ఏకీభూతాః తిష్ఠంతు. ఎక్స్పటలే ఎట్ ఏఐఆర్ న్యూస్ అలర్ట్స్ ఇత్యనుగచ్చంతు. పిబి శబ్ద మాధ్యమేన చ ఆకాశవాణి వార్తాః శృణ్వంతు.
1: ప్రశాసనేన సర్వేభ్యః రాజ్యేభ్యః కేంద్రశాసిత ప్రదేశేభ్యశ్చ నైదానిక సంస్థాభిః ప్రదత్తానాం సేవానాం సౌవిధ్యానాం చ శుల్కం ప్రముఖతయా ప్రదర్శనం సునిశ్చేతుం ఆగ్రహః కృతః. అస్య ఉపక్రమస్య ఉద్దేశ్యం రోగిభ్యః స్వాస్థ్య సేవా సంబద్ధ నిర్ణయేషు సమ్యగవబోధనాయ సహాయం ప్రదానం, శుల్క సంబద్ధ వివాదానాం నివారణం తథా చికిత్సా సేవాసు విశ్వాసం వర్ధనం చ అస్తి. కేంద్రీయ స్వాస్థ్య సచివయా పుణ్యసలిలా శ్రీవాస్తవ్ ఇత్యనయా అస్మిన్ విషయే సర్వేషాం రాజ్యానాం కేంద్రశాసిత ప్రదేశానాం చ ముఖ్య సచివేభ్యః పత్రం లిఖితం. కేంద్రీయ వాణిజ్య ఉద్యోగ మంత్రి పీయూష గోయలః 30th 2000 వర్షస్య సీమావధి పర్యంతం భారత్ బ్రిటేన్ ద్వైపక్షీయ వ్యాపారం ద్విగుణీకర్తుం ఆహ్వానం కృతవాన్. మంత్రి గోయలః నవదిల్ల్యాం భారత్ బ్రిటేన్ సంయుక్త ఆర్థిక వ్యాపార సమిత్యాః 16th సత్రే జెట్కో వ్యాపారిక పూర్ణ అధివేశనం సంబోధ్య ఇదం ప్రతిపాదితవాన్. సతత సంవాదేన సంస్థాగత తంత్రైః ప్రవర్ధిత సహకారిత్వేన చ భారత్ బ్రిటేన్ దేశయోః ఆర్థిక సాన్నిధ్యం దృఢీకరణాయ భారతస్య దృఢసంకల్పః వాణిజ్య మంత్రిణా సమాహూతః. తేన అభిహితం యత్ ఏతేన ఉపక్రమేణ ఉభయోః దేశయోః ఉద్యమేభ్యః నూతనాః అవసరాః అనావృతాః భవిష్యంతి. భారతర్తు విజ్ఞాన విభాగేన సూచితం యత్ దిల్లీ హర్యాణా చండీగఢ్ పంజాబ్ రాజ్యానాం కేషుచిత్ క్షేత్రేషు మేఘగర్జన పురస్సరం విద్యుత్పాతస్య సంభావనా అస్తి. అద్య ఆంధ్రప్రదేశ్ జమ్మూకాశ్మీర్ లద్దాఖ్ గిల్గిత్ బాలిస్తాన్ ముజఫరాబాద్ రాజస్థానేషు అపి ఏతాదృశ్యః ఋతు పరిస్థితయః సంభావ్యంతే. ఏతదతిరిక్తం పూర్వోత్తర భారత హిమాచల ప్రదేశ్ కేరళం తమిళనాడు పుదుచ్చేరి ఏతేషు రాజ్యేషు అపి మేఘగర్జనేన సహ ఝంఝావాతస్య సంభావనా అస్తి ఇతి వార్తాః.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7 గంటలు. ఇప్పుడు వినండి జగిత్యాల జిల్లా సమాచార లేఖ, అందిస్తారు శ్రీ ఎం మహదేవ్.
3: వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లాలో వన్యప్రాణుల సంరక్షణ, అటవీ పర్యావరణ పరిరక్షణ, అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అధికారులు అవగాహన కల్పించారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పక్షుల వీక్షణ, వన్యప్రాణుల సందర్శన, అవగాహన కార్యక్రమాలతో పాటు చలనచిత్ర ప్రదర్శనలు, మారథాన్, ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించినట్లు జగిత్యాల జిల్లా అటవీ శాఖాధికారి పద్మారావు తెలియజేశారు. విద్యార్థుల్లో అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలియజేశారు. 2-3 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి మిడ్లైన్ పరీక్షల్లో నాటికి 80% ప్రగతి సాధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మహిళలు సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఉల్లాస్ కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. 386 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 19,304 మంది హాజరైనట్లు జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి రఘువరన్ వెల్లడించారు. రాష్ట్రంలో న్యాయ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది స్తోందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్ అన్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న జస్టిస్ వేణుగోపాల్ ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు లీగల్ అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. జగిత్యాల జిల్లాలో నూతనంగా ఏర్పాటైన బీర్పూర్, బుగ్గారం మండలాల్లో తహసీల్దార్ కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలియజేశారు. అద్దె భవనాల్లో కార్యాలయాలు ఉండడంతో సిబ్బందితో పాటు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. నూతన భవనాల నిర్మాణంతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ధర్మపురిలో ఘాట్లు, రహదారులు, పార్కింగ్, ఇతర మౌలిక వసతుల అభివృద్దిపై అధికారులు దృష్టి సారించారు. పుష్కరాలకు భారీ సంఖ్యలో తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా రహదారుల విస్తరణ, ఘాట్ల మరమ్మతులతో పాటు తాగునీరు, విద్యుత్, పారిశుద్ధ్య సౌకర్యాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్దికి రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ పట్టణంలోని త్రికూటాలయంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ పరిధిలోని జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసిన పీరియాడిక్ లేబర్

0: ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం కార్మిక శక్తి భాగస్వామ్య రేటులో జగిత్యాల జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. జిల్లాలో ఈ రేటు 70.3% నమోదైందని కలెక్టర్ బి సత్యప్రసాద్ తెలిపారు. కార్మిక జనాభా నిష్పత్తి 68.3% ఉండగా నిరుద్యోగ రేటు 2.8% నమోదైనట్లు నివేదిక వెల్లడించింది. జగిత్యాల జిల్లాలో రైతులు సాగు చేసిన పంటల వివరాల నమోదు కోసం చేపట్టిన డిజిటల్ క్రాప్ సర్వే 59.5% పూర్తయింది. జిల్లాలో మొత్తం 6,24,260 పంట క్షేత్రాలను పరిశీలించవలసి ఉండగా ఇప్పటి వరకు 4,07,449 క్షేత్రాలను పరిశీలించి వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. గుంటూరులో నిర్వహించిన ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ధర్మపురికి చెందిన యువ ఫోటోగ్రాఫర్ సాత్విక్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఫోటోగ్రఫీ రంగంలో ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డు ప్రదానం చేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాష్ట ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల ద్వారా అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా అమలవుతున్నాయి. జిల్లాలో 20 మండలాల పరిధిలో 18 మండలాల సమాఖ్యలు, 565 గ్రామైక్య సంఘాలు ఉన్నాయి. మొత్తం 15,466 స్వయం సహాయక సంఘాల్లో 180,000 మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. వర్షపాతం, భూగర్భ జలాల నిల్వలు, నీటి వినియోగం వంటి అంశాల ఆధారంగా జలమట్టంలో మార్పులను అంచనా వేస్తున్నారు. న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేయడంతో పాటు రాజకీయ అనుకూలమైన కేసులను పరిష్కరించేందుకు లోక్ అదాలత్లు ఉపయోగపడతాయని జిల్లా న్యాయమూర్తి జస్టిస్ రత్న పద్మావతి తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం, ఎదుగుదల, పౌష్టికాహారం పట్ల అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని గుర్తించి అవసరమైన పోషకాహారం అందించడంతో పాటు పిల్లల ఆరోగ్య పరిరక్షణపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. మహిళల ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో జగిత్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. అన్ని శాఖల అధికారుల సమన్వయంతో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గోదావరి పుష్కరాలకు, జగిత్యాల జిల్లాలో వివిధ అభివృద్ది పనుల కోసం ప్రభుత్వం 221,41,00,000 రూపాయల నిధులను మంజూరు చేసిందని.
1: ఇంతవరకు శ్రీ ఎం మహాదేవ్ అందించిన జగిత్యాల జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పీవీ సింధు, సాత్విక్ సాయిరా, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. వార్తల వివరంగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సిక్కిం గవర్నర్గా సేవలందిస్తున్న ఓం ప్రకాష్ మాథుర్ను కేరళం నూతన గవర్నర్గా నియమించారు. కేరళం ప్రస్తుత గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ను తమిళనాడు గవర్నర్గా బదిలీ చేశారు. సిక్కిం కొత్త గవర్నర్గా దుష్యంత్ గౌతమ్ నియమితులయ్యారు. అలాగే ఒడిశా గవర్నర్గా బ్రిజ్ మోహన్ రామ్, కర్ణాటక గవర్నర్గా డాక్టర్ సుధా యాదవ్, ఉత్తరాఖండ్ గవర్నర్గా డాక్టర్ ధాల్ సింగ్ బిసెన్లను రాష్ట్రపతి నియమించారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో పరిపాలనా సౌలభ్యం, రాజ్యాంగ నిర్వహణ మరింత మెరుగుపరిచే దిశగా ఈ ఉన్నతస్థాయి నియామకాలు జరిగాయి. రాజకీయ అనుభవం ఉన్న ప్రముఖులకు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, సరిహద్దుల దాటి జరిగే నేరాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, రాడికలైజేషన్, అక్రమ ఆర్థిక లావాదేవీలు, సైబర్ ముప్పులపై ప్రధానంగా చర్చిస్తారు. ఉమ్మడి భద్రతా సవాళ్లు ఎదుర్కోవడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. బంగాళాఖాత ప్రాంతంలో ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలతో బిమ్స్టెక్ ఏర్పడింది. ఈ 2 రోజుల సమావేశానికి బంగ్లాదేశ్ హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ స్థానంలో హోం వ్యవహారాల సీనియర్ సెక్రటరీ మంజూర్ మెర్షద్ చౌదరి నేతృత్వంలో ప్రతినిధి బృందం ఈ సమావేశంలో పాల్గొంటుంది. ప్రాంతీయ భద్రత పటిష్టం చేయడంలో, పరస్పర సమన్వయం పెంచడంలో, భవిష్యత్తులో ఉగ్రవాద కట్టడికి సభ్య దేశాలన్నీ ఒకే తాటిపైకి వచ్చేందుకు ఈ ఉన్నతస్థాయి సమావేశం కీలకమైందిగా భావిస్తున్నారు.

0: 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. కొత్త ఢిల్లీలో నిన్న జరిగిన ఢిల్లీ డైలాగ్ 2026 సదస్సును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా సవాళ్లు ఎదురవుతున్నా భారతదేశం స్థిరమైన వృద్ధి సాధిస్తోందని తెలిపారు. దేశ అభివృద్ధి ప్రయాణంలో యువత కొత్త ఆలోచనలు వినూత్న దృక్పథాలతో చురుగ్గా పాల్గొనాలని 140 కోట్ల మంది జనాభా ఉన్న మన దేశంలో యువత ప్రధాన బలమని గోయల్ పేర్కొన్నారు. ఇతర దేశాలు వృద్ధాప్య జనాభాతో సతమతమవుతుంటే భారత్లో సగటు వయస్సు 30 ఏళ్ల లోపే ఉందని, వచ్చే 3 దశాబ్దాల పాటు ఇదే స్థితి కొనసాగుతుందని తెలిపారు. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు.
1: All we have to do is to demonstrate the strength of 1.4 billion people. So you are an aging population, I am a young population. My average age is below 30 years. For the next 30 years, I will remain below. So from now until 2047, I will become a $30 trillion economy and the fastest growing large economy. I tell every minister, this is a paper, you put any growth rate you want and calculate your GDP in the next 23 years, up to 2047. Let's put the two numbers side by side and then realize.
0: దేశ భవిష్యత్తుపై, యువత శక్తి సామర్థ్యాలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని తెలిపారు. యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని గోయల్ పిలుపునిచ్చారు. వ్యవసాయ వృద్ధికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారత్లో సంస్థాగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. హిమాచల్ ప్రదేశ్లో ఆరోగ్య సౌకర్యాలు బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు ఇస్తుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా తెలిపారు. లాహోల్ స్పితి గిరిజన జిల్లాలో ఖిలాంగ్లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో దేశంలో మొట్టమొదటి హై ఆల్టిట్యూడ్ హెల్త్ రీసెర్చ్ సెంటర్కు శంకుస్థాపన చేసిన తర్వాత మాట్లాడుతూ, హిమాలయ ప్రాంతాల్లో ఆరోగ్య సవాళ్లను, అలాగే ఎత్తైన ప్రాంతాల్లో మోహరించిన సిబ్బంది ఆరోగ్యంపై వాతావరణ ప్రభావాలు అధ్యయనం చేయడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని నడ్డా పేర్కొన్నారు. గిరిజన ప్రజలకు, భద్రతా సిబ్బందికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఈ పరిశోధన కేంద్రం ఏర్పాటులో ఐసీఎంఆర్, ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ మధ్య సహకారం ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్, ప్రతిపక్ష నేత జయరాం ఠాకూర్, ఎంపీ కంగనా రనౌత్ తదితరులు పాల్గొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో హీలింగ్ అండ్ వెల్ బీయింగ్ ఇన్ సౌత్ ఏషియన్ టెక్స్ట్ అండ్ ప్రాక్టీసెస్ ప్రదర్శన ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ, వ్యక్తికి, సమాజానికి, ప్రకృతికి మధ్య ఉన్న సంబంధాన్ని నాగరికత దృక్పథం ద్వారా నిరాయమత అన్వేషిస్తుందని జయశంకర్ పేర్కొన్నారు. వైద్యులు, సర్జన్లు, హకీంలు, సన్యాసులు, మూలిక నిపుణులు అందించిన సేవలు గుర్తించి వారి జ్ఞానం భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. సాంప్రదాయ విజ్ఞానం సమకాలీన పరిశోధనలకు విలువైన దృక్పథాలు అందిస్తుందని, విశ్వసనీయ పరిశోధనలతో కొత్త అవకాశాలు గుర్తిస్తుందన్నారు. మన ప్రాచీన వైద్య విధానాలు, గ్రంథాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాలు నేటి ఆధునిక కాలంలో కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని జయశంకర్ అభిప్రాయపడ్డారు. దేశ సాంస్కృతిక వారసత్వం కాపాడుకుంటూనే శాస్త్రీయ దృక్పథంతో ముందుకు సాగాలని మంత్రి సూచించారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణ హిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ను 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపింది. మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగాల్లో ఉక్కు వాడకం ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని

0: పెంచడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. రిటైరర్లకు 5,000 అందే గుండె స్టంట్ ధర ఎంఆర్పీ వద్ద 10,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని ఎస్టీ మెహతా బెదిరించారు. ఈ కేసు విచారణ అక్టోబర్ 27 కోర్టు వాయిదా వేసింది. నేపాల్లో సంభవించిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కింగ్ యాత్రికులు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు పశ్చిమంగా సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెలు విరిగిపడడంతో బుద్ధి గండకీ నది ప్రవాహం అడ్డుపడి దిగువ ప్రాంతాల్లో వరదలతో 12 మంది విదేశీయులతో సహా మొత్తం 321 మందిని అధికారులు రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని సైన్యం తెలిపింది. చిక్కుకున్న యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్టాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారత్, హిమాచల్ ప్రదేశ్, కేరళం, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు ప్రారంభం కానున్న డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. మహిళల సింగిల్స్లో తొలి రౌండ్లో ప్రపంచ నెంబర్1 ఒలింపిక్ ఛాంపియన్ అన్ సే యంగ్తో సింధు తలపడుతుంది. ఈ టోర్నమెంట్లో తన్వీర్ శర్మ, చలిహా, దేవికా సెహాగ్, ఉన్నతి హుడా కూడా ఆడనున్నారు. పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, ఆయుష్ శెట్టి, కిడాంబి శ్రీకాంత్ బరిలో ఉన్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ చిరాగ్ జోడీ ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 6 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశం ఈరోజు కొత్త ఢిల్లీలో జరుగుతుంది. 2047 నాటికి భారత ఆర్థిక వ్యవస్థ 30 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ భారత్ తరపున బరిలోకి దిగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయ తరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలకు సాదర స్వాగతం. మా కార్యక్రమంలో ముందుగా సంబురాల బతుకమ్మ ప్రత్యేక రూపకం వింటారు, ఇంకా బతుకమ్మ పాటలు.
1: ఆకాశవాణి సంబురాల బతుకమ్మ ప్రత్యేక రూపకం.

మనిషి బ్రతుకు బాగోగులు ప్రకృతి ఆధీనం. ప్రకృతికి ప్రతీకగా నిలిచే ఆదిశక్తిని ఆరాధిస్తే మన బతుకు సంతోషంగా ఆనందంగా నడుస్తుందన్న విశ్వాసంతో ఆ పరాశక్తిని ఆరాధించే క్రమంలో తెలంగాణకు మాత్రమే రెండు పెద్ద పండుగలు ప్రత్యేకమై నిలిచాయి.

0: అవి వర్ష ఋతువు ఆరంభంలో జరుపుకునే బోనాల పండుగ ఒకటైతే, వర్ష ఋతువు ముగింపులో జరుపుకునే బతుకమ్మ పండుగ మరొకటి.
1: ఈ రెండు పండుగల్లో దైవశక్తిని స్త్రీశక్తిగా ఆరాధిస్తూ స్త్రీలే వేడుకలు చేయడం మరో ప్రత్యేకత. ఇప్పుడు బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రమంతటా ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. భాద్రపద మాసం అమావాస్యతో ఆరంభమై ఆశ్వయుజ మాసం అష్టమి తిథి వరకు 9 రోజుల పాటు బతుకమ్మ పండుగను స్త్రీలంతా కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంతో జరుపుకుంటారు.

అలా ఈ కాలంలో దొరికే తంగేడు, గునుగు, గుమ్మడి, గన్నేరు, బంతి, చేమంతి, సీతజడ, బీర, కాకర, కట్ల, రుద్రాక్ష వంటి పూలను సేకరించి సిబ్బిగా పిలిచే వెదురుతో చేసిన పళ్లెంలాంటి దానిలో లేదా ఇత్తడితో చేసిన పెద్ద పళ్లెంలో ముందుగా గుమ్మడి ఆకులు పరిచి దానిపై గుండ్రంగా గోపురం ఆకారంలో ఒక్కో వరుసలో ఒక్కో రకం పూలు దొంతరలుగా పేర్చి శిఖరం ఆకారంలో ఉన్న పైభాగాన పసుపుతో చేసిన గౌరమ్మను ఉంచి పసుపు కుంకుమలతో అలంకరించి చిన్న ప్రమిదను వెలిగించి ధూపం వేసి అలంకరించిన పీటమీద ఈ బతుకమ్మను ఇంట్లో దేవుడి దగ్గర ఉంచి ప్రక్కనే ఇలాంటిదే చిన్న బతుకమ్మను పెట్టి ధూపదీప నైవేద్యాలతో పూజ చేస్తారు.

0: ఇలా ప్రతిరోజు బతుకమ్మలను తయారు చేసి రోజుకో నైవేద్యం బెల్లం లేదా చక్కెరతో కలిపిన కొబ్బరి, నువ్వులు, పల్లీలు, మొక్కజొన్న పొడులు సమర్పిస్తారు. అలా పూజలు చేసి భద్రశీలైన ఆ భగవతిని తమను భద్రంగా కాపాడమని, భోగభాగ్యాలు ప్రసాదించమని వేడుకుంటారు.
1: సాయంత్రం కాగానే ఆభరణాలు ధరించి కొత్త బట్టలు, పట్టుచీరలు కట్టుకుని అందంగా అలంకరించుకుని పుణ్యస్త్రీలు, కన్నెపిల్లలు, చిన్నపిల్లలు ఈ బతుకమ్మలను చేతబూని ఊరేగి దేవాలయాలు, ప్రధాన కూడళ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశాలు, చెరువు, కాలువగట్టు, నది ఒడ్డున చేరుకుంటారు. బతుకమ్మను మధ్యలో ఉంచి చుట్టూ పరిక్రమిస్తూ బతుకమ్మ పాటలు పాడుతూ లయబద్ధంగా చేతులు కలుపుతూ చప్పట్లు చరుస్తూ ఆడుతారు.

భాద్రపద అమావాస్య నాడు ఎంగిలి పూల బతుకమ్మగా పిలుస్తారు. నువ్వులు, బియ్యం, బెల్లంతో తయారు చేసిన నైవేద్యాన్ని నివేదిస్తారు. రెండో రోజును అటుకుల బతుకమ్మగా పిలిచి పప్పు, బెల్లం, అటుకులు నైవేద్యం పెడతారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మగా పేర్కొని ముద్దపప్పు, బెల్లము, పాలు ప్రసాదంగా పెడతారు. ఇక నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, పాలు, బెల్లం, నానబియ్యం ప్రసాదం. ఐదవ రోజు అట్ల బతుకమ్మ, అట్లు నైవేద్యం. ఆరో రోజు అలీన బతుకమ్మ అని ఆడతారు, కాని ప్రసాదం ఉండదు. కొందరు ఆరవ రోజు అర్రెం అని ఆట కూడా ఆడరు. ఇక ఏడవ రోజు వేపయాల బతుకమ్మ అని ఆ రోజు సకినాలు, పిండి వంటలు ప్రసాదం చేస్తారు. ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ, ఈరోజు నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యి ప్రసాదం. ఇక చివరగా తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా వ్యవహరిస్తారు. ఈరోజు తొమ్మిది రకాల సద్దులతో నైవేద్యం నివేదిస్తారు. పులిహోర, నువ్వోర, కొబ్బరిహోర, పెసరహోర, ఆవపిండితో చేసే కడుహోర, దద్యోజనం, క్షీరాన్నం, చక్ర పొంగలి, రవ ప్రసాదం. ఇవే కాకుండా బెల్లం లేదా చక్కెరతో కలిపిన సజ్జలు, పెసర్లు, మినుములు, గోధుమలు, బియ్యం, వీటి పిండితో ముద్దలు తయారు చేసి నివేదిస్తారు.

0: ఈ బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలను పుట్టింటికి ఆహ్వానించి కలిగినంతలో చీర సారెలతో తృప్తిపరిచి పిల్లాపాపలతో సంబురంగా వేడుకలు జరుపుకుంటారు. బతుకమ్మ అంటేనే పువ్వులు, పాటలు, పడతులు స్వయం సృజనాత్మకతతో ఆసువుగా అల్లబడ్డాయి. సహజ సిద్ధమైన లయతో సరళమైన వాడుక భాషలో ఉండి బతుకు చిత్రాన్ని ఆవిష్కరించే అందమైన పాటలవి.
1: స్వరవిన్యాసాలు లేని పదసూయగాలవి, రాగభంగిములు లేని అనురాగ రంజితాలవి, చందబంధనాలు లేని అనుబంధాల గంధాలవి, విరసి బతుకు పోహళింపులో పొదువుకున్న స్వేచ్ఛాగీతాలవి. అందుకే అవి మనసుల్ని మనుషుల్ని పెనవేసుకుంటాయి, కాలంతో నేస్తమై కలకాలం నిలిచి ఉంటాయి.

0: జానపద, ఇతిహాస, పౌరాణిక, చారిత్రక ఘట్టాలతో పాటు సున్నితమైన మానవ సంబంధాలను, నైతిక విలువలను, అనుభవాల సారాలను మేళవించి అద్భుతమైన శైలితో వ్యంగ్యంగా, కథలుగా మనస్సును కరిగించే ఆత్రత నిండిన పద వరుసలతో కూర్చిన సౌరభాలవి.
1: ఈ బతుకమ్మ పాటల్లో సమైక్యత చాటి చెప్పే విధంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని నదుల పేర్లను, భారత రామాయణాది గాథలను, తెలంగాణలోని పుణ్యక్షేత్రాల గురించి పాటలు పాడుతారు. గర్భిణీ స్త్రీలు తీసుకోవలసిన పౌష్టికాహారం, జాగ్రత్తలు, ఇతర ఆరోగ్య సూత్రాలు చెప్పే పాటలు, రైతుల కష్టసుఖాలు, గృహిణుల ధర్మాలు, ఉమ్మడి కుటుంబాల్లోని ప్రేమాప్యాయతలు తెలిపే పాటలు, తమ వేదనలు, ఆనందాలు, సరదాలు, హాస్యాలు పాటలుగా పాడుతారు.

ఇక ఆరోగ్యపరంగా చూస్తే ఈ బతుకమ్మ పండుగ వర్షాకాలం చివరలో వస్తుంది. కాబట్టి కొత్త నీరు వల్ల కలిగే అనారోగ్యాల బారిన పడకుండా ఈ బతుకమ్మకు దాదాపుగా 20 రోజుల పాటు బలవర్ధకమైన నైవేద్యాలను సమర్పించి స్వీకరిస్తారు. ఈ నైవేద్యాలను బెల్లం, చక్కెర, పల్లీలు, నువ్వులు, ఎండుకొబ్బరి, మొక్కజొన్నలు, బియ్యం, పెసర్లు మొదలైన బలమైన ప్రోటీన్లు కలిగిన పౌష్టికాహారంతో తయారు చేస్తారు. దీనివల్ల రోగనిరోధక శక్తి పెరిగి రోగాల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా బతుకమ్మను పేర్చే గునుగు, తంగేడు మొదలైన పూలలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని చెరువుల్లో, బావుల్లో, కాలువల్లో వేయటం వల్ల నీరు పరిశుభ్రమై తేట పడుతుంది. ఆ విధంగా ప్రజలు రోగాల బారిన పడకుండా ఉంటారు.

సామాజికంగా చూస్తే ఈ బతుకమ్మ పండుగ ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని, సమానతను, సమైక్యతను పెంపొందిస్తుంది. కుల మతాలకు, వర్గ వైషమ్యాలకు, హెచ్చు తగ్గులకు తావు లేకుండా ఊరు ఊరంతా ఒక్కటి అన్న ఐక్య భావాన్ని ప్రతి మదిలో నింపుతుంది, సంతోష సంబురాలను పంచుతుంది.

0: బతుకమ్మ ప్రత్యేక పాట విన్నారు. ఇప్పుడొక వాణిజ్య ప్రకటన విందాం.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణీ స్త్రీలలో దంత సమస్యలు. డాక్టర్ శ్రీను నాయక్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణుల్లో దంత సమస్యలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ దంతవైద్యులు డాక్టర్ శ్రీను నాయక్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ శ్రీను నాయక్.
1: నమస్కారం.
0: మామూలుగా దంత సమస్యలు అనగానే మనము సామాన్యమైన పరిజ్ఞానంలో పిల్లలకు పెద్దలకు వస్తుంది అనుకుంటుంటారు. పిల్లలకి ఎందుకంటే వాళ్ళ పాల పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు రావడం, చాక్లెట్లు ఎక్కువగా తిని పిప్పి పళ్ళు రావడం, అలాగే వయసురీత్యా వృద్ధులైన తర్వాత పళ్ళల్లో పటుత్వం తగ్గిపోయి ఆ సమస్యలతో వస్తుంటారు. ముఖ్యంగా డాక్టర్ గారు గర్భిణీ అనగానే ఒక మాట చెప్తుంటారు, గర్భిణీ అంటే

0: కదిలే దేవాలయంగా అభివర్ణిస్తుంటారు. వాళ్ళు ఏమి తిన్నా ఏమి విన్నా కూడా ఆ గర్భస్థ శిశువుపై ప్రభావం చూపిస్తుంది అని అంటుంటారు. అయితే ఈ గర్భిణీగా మారే ముందు, గర్భిణిగా మారినప్పుడు, ఆ తర్వాత కూడా ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలి దంత సమస్యల విషయంలో?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే, డెంటల్ ట్రీట్మెంట్ అంటేనే చాలా మందికి నెగ్లిజెన్సీ ఉంటుందండి. సో ఇంకోటి ఏమంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత చాలా మందికి ఈ డెంటల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారు. సో ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 23 ఇయర్స్ నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, చాలా మంది ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకు డెంటల్ ప్రాబ్లం వచ్చి డెంటల్ డాక్టర్ చూయించుకోవడం జరిగింది. కానీ ముందే అంటే, మేము ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నామండి, ఏమైనా డెంటల్ ప్రాబ్లం ఉందా అని చూయించుకున్న వాళ్ళు ఇప్పుడు దాకా లేరు. సో ఇప్పుడు ఏమైనా కార్డియాక్ సర్జరీ అయినప్పుడు, అంటే గుండెకి సంబంధించిన ఆపరేషన్ అయినప్పుడు, లేకపోతే కంటికి సంబంధించిన ఆపరేషన్ అయినప్పుడు, వాళ్ళు ప్రీ అనెస్టిక్ చెకప్ లాగా ప్రీ ఆపరేషన్ డెంటల్ చెకప్ చేయించుకుంటున్నారు. ఎందుకు అంటే, సో నోట్లో ఉన్న ఇన్ఫెక్షన్ ఏవైతే ఇన్ఫెక్షన్ అయ్యో అవి వేరే అవయవాలకు వెళ్లకుండా మనకు ముందే ఏమన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, డెంటల్ ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా, మౌత్లో ఉన్న ఇన్ఫెక్షన్ ని వాటిని ముందే మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాతనే, మేమంతా దాన్ని సర్టిఫైడ్ చేసిన తర్వాతనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది ఈ మధ్యన.
0: డాక్టర్ గారు, మనము మామూలుగా గర్భం దాల్చిన తర్వాత గైనకాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని పరీక్షలు రాస్తుంటారు, రొటీన్ గా కొన్ని పరీక్షలు చేయిస్తూ ఉంటారు, అల్ట్రాసౌండ్ స్కాన్ అని, బ్లడ్ శాంపిల్స్ అని. అందులో కూడా సామాన్యుడు జనరల్ గా డెంటల్ సంబంధించిన పరీక్షలు చేయించరు. సో డెంటల్ పరీక్షల ఆవశ్యకత ఏమిటి, ఏ సమయంలో చేయించుకోవాలి?
1: సో ప్రెగ్నెన్సీ ముందు మామూలుగా అయితే ఏ గైనకాలజిస్ట్ అయినా యాక్చువల్లీ, సో ఇది మ్యాండేటరీ పెట్టుకుంటే చాలా బెటర్ యాక్చువల్లీ చెప్పాలంటే. ఎందుకంటే టూత్ పెయిన్ వచ్చిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ 9 మంత్స్ పీరియడ్ లో ఎవరికైనా టూత్ పెయిన్ వస్తే మాత్రం అది చాలా భయంకరంగా పెయిన్ ఉంటుంది. సో అదొకటి. టూత్ పెయిన్ లో కూడా వీళ్ళు తెలియకోకుండా, అంటే డెంటల్ డాక్టర్ తెలియకుండా లేదా గైనకాలజిస్ట్ తెలియకోకుండా కొన్ని పెయిన్ కిల్లర్స్ వాడతారు. మన మెడికల్ షాప్కి వెళ్ళేసి వాళ్ళకి ఐడియా ఉండదు. సో ఏ మెడిసిన్ చేసుకోవాలి, ఏ మెడిసిన్ చేసుకోవద్దు అని చెప్పేసి వాళ్ళకి ఐడియా ఉండదు. ఐడియా లేకపోవడం వల్ల ఇవ్వలేం చెప్పండి, పన్ను నొప్పి వచ్చిందండి, సో పెయిన్ క్లియర్ ఇవ్వండి అంటారు మెడికల్ షాప్కి వెళ్ళేసి. సో మెడికల్ షాప్ ఏం చేస్తాడు, వాడికి నచ్చిన ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తాడు. సో ఆ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల మనకు పుట్టబోయే బిడ్డకు ప్రాబ్లం అవుతుంది. ఒక్కోసారి మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏమంటే, పుట్టబోయే బిడ్డ హెల్త్ మీద కూడా మనకు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ప్రెగ్నెన్సీ లో బాగా చూజీగా మెడికేషన్ ఇస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ ప్రెగ్నెన్సీ వీళ్ళు ప్లాన్ చేసుకుంటారో, ఒక్కసారి డెంటల్ చెకప్ చేయించుకుంటే ఎలాంటి డెంటల్ సమస్యలు ఉన్నా ముందే వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకుని ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే మంచిదండి.
0: అంటే ఈ దంపతులు తల్లిదండ్రులుగా మారాలన్న సంకల్పం వచ్చినప్పుడే ఇతరత్ర మిగతా టెస్టులతో పాటు దంత పరీక్షలు కూడా చేయించుకున్నట్లయితే, ఏదైనా సమస్య ఉన్నట్లయితే తొలుతనే దాన్ని
1: ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
0: అలా ట్రీట్మెంట్ చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడ్డ తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. డాక్టర్ గారు, ఏ రకమైన టెస్టులు చేయించాలంటారు?
1: సో యూజువల్లీ అంటే, ఒకసారి డెంటల్ చెకప్ చేసుకున్న తర్వాత టోటల్ గా ఓవరాల్ గా మనకు ఏమైనా క్యావిటీస్ ఉన్నాయా, సో క్యావిటీస్ ఉంటే వాటిని ఫిల్లింగ్ చేసుకోవడం, అంటే పిప్పల్ అంటారు కదా, డెంటల్ కెరీస్ అంటారు మా దాంట్లో. సో క్యావిటీస్ అవన్నీ అలా పిప్పలు ఉంటే వాటిని ఫిల్లింగ్ చేసుకోవడం. తర్వాత ఇంకోటి ఏమిటి, కామన్ గా చూసే సమస్య అంటే పంటి మీద గార పట్టి చిగుళ్ల సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఆ చిగుళ్ల సమస్య ఉండడం వల్ల మనకు ఈ బ్లీడింగ్, నోటి నుంచి దుర్వాస రావడం, బ్లీడింగ్ రావడం జరుగుతుంటది. సో ఇది చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఈ ఏదైతే చిగుళ్ల సమస్య ఉంటుందో ఇది పెయిన్ కి రిలేటెడ్ సమస్య కాదు చాలా మటుకు. సో అలా పెయిన్ లేకపోతే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో అలాంటి పేషెంట్స్ మనం క్లీనింగ్ చేసుకుని కొన్ని మౌత్ వాష్లు వాడడము. థర్డ్ ఏమంటే, మనకు ఈ తిన్న ఆహారం ఎక్కడన్నా ఇరుక్కుపోవడం జరుగుతుంది అనుకుంటే అక్కడ మరి ఈ చిగుళ్ల ఇన్ఫెక్షన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఫోర్త్ సమస్య ఏమంటే, మనకు ఈ విజ్డమ్ టూత్ ఎలా ఉన్నాయి, అంటే ఈ 9 మంత్స్ పీరియడ్ లో వీళ్ళకి ప్రాబ్లం క్రియేట్ చేసేటట్టు ఉన్నాయా లేదా అని చెప్పేసి అసెసేసి అన్నిటికీ ఈ పంటికి సంబంధించిన అన్ని ఎక్స్రే తీసి, సో దానికి ఏమైనా రిలేటెడ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం మంచిదండి. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం చేసుకుంటే ఈ 9 మంత్స్ లో వాళ్ళ ఇలాంటి పంటి సమస్యలు ఎదుర్కోకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది.
0: ఒక నిష్ణాతులైన డాక్టర్ దగ్గర ఒక కన్సల్టేషన్ ఇచ్చేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా తొందరగా నిర్ణయం చేయడానికి వీలవుతుంది. ఒకవేళ ఉన్నట్లయితే దానికి సరైన ట్రీట్మెంట్ కూడా ప్లాన్ చేసి ఆ సమస్య గర్భిణిగా ఉన్నప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకో. డాక్టర్ గారు, ఒకవేళ గర్భం దాల్చిన తర్వాత ఆ 9 నెలల సమయాల్లో గనక ఏదైనా దంత సమస్యలు వచ్చే అవకాశం ఉందా, వస్తే ఏం చేయాలి?
1: సో వస్తే మాత్రం, ఎవరైతే పట్టి సమస్యలతో వస్తే మా దగ్గర ఫస్ట్ ఏం చేస్తామంటే, మినిమం టు మినిమం ఏదైతే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉంటుందో అలాంటి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయడం మాత్రమే జరుగుతుంటది. కొన్ని ఎలెక్టివ్ ప్రొసీజర్ అని ఉంటారు, ఎప్పుడన్నా చేసుకోవచ్చు, అది అంత ఎమర్జెన్సీ కాదు. అలాంటి డెంటల్ ట్రీట్మెంట్ ని మేము పోస్ట్ పోన్ చేయడం జరుగుతుంటది. సో ఈ డెంటల్ ట్రీట్మెంట్ కూడా ఏవైతే ఎమర్జెన్సీ డెంటల్ ట్రీట్మెంట్ ఉంటుందో అది కూడా సెకండ్ ట్రైమెస్టర్

0: అంటే 4వ నెల 5వ నెల 6వ నెలలో ఈ ప్రొసీజర్ చేయడం జరుగుతుంటది. అది కూడా చిగుళ్ళకు సంబంధించిన ప్రాబ్లం ఉంది, పంటిని క్లీనింగ్ చేయించుకోవడము, లేకపోతే పిప్పళ్లతోటి టూత్ పెయిన్ తోటి వచ్చాడు దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసుకోవడము. కొంతమందికి ప్రెగ్నెన్సీలో ప్రెగ్నెన్సీ డయాబెటిక్ వస్తుంటది కొంతమందికి, కొంతమంది కూడా పళ్ళు లూజ్ ఉంటాయి, అలాంటి ఆ లూజ్ ఉన్న పన్ను ఎప్పుడు మనకు తినేటప్పుడు ఇబ్బంది పెడుతున్నప్పుడు, అది పెయిన్ వస్తున్నప్పుడు అలాంటి వాటిని రిమూవ్ చేయడము. సో ఇలాంటి కొన్ని ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ మాత్రము ఈ సెకండ్ ట్రైమెస్ట్ లో చేయడం జరుగుతుంటది.
1: అంటే 4వ నెల నుంచి
0: 4వ నెల 5వ నెల 6వ
1: నెల
0: 3 నెలలో ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, మనం మీరు అన్నారు జెస్టేషనల్ డయాబెటీస్ లాగా, అంటే కొంతమంది గర్భిణీ కాలంలో ఆ 9 నెలల్లో ఒక్కోసారి కొంతమందికి డయాబెటీస్ రావడము, హైపర్ టెన్షన్ రావడము, తర్వాత మళ్ళీ డెలివరీ అయిన తర్వాత అది తగ్గిపోవడం జరుగుతుంటుంది, అలాగా దంత సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా?
0: ఉంటదంటే, ఒకటేమో ప్రెగ్నెన్సీ జింజివైటిస్ అంటారు, ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లోనే మనకు ఈ జింజివైటిస్ వస్తుంటది. సో ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ పీరియడ్ లో వీళ్ళు చాలా మటుకు బ్రష్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు, చేసినా కూడా మాని ఒకసారి చేయడం మీద అలా చేసుకోవడం, దాంతో ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్ వస్తుంటది. సెకండ్ ఏమంటే ప్రెగ్నెన్సీ ట్యూబర్ లాగా ఒకటి వస్తుంటది అనమాట, చిగుళ్ల పైన అంటే పంటి పంటి మధ్యన చిగుళ్ళ మీద ఒక లంప్ లాగా, ఒక గడ్డలాగా ఏర్పడి దాన్ని ప్రెగ్నెన్సీ ట్యూమర్ అంటారు అనమాట. ట్యూమర్ అంటే దట్ ఈస్ నాట్ ఎ క్యాన్సర్. సో ఆ పీరియడ్ లో మనకు ఇది హార్మోనల్ చేంజెస్ వల్ల, ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బాగా ఎక్కువ ఉంటుంది, మళ్ళీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల, లేకపోతే చిగుళ్ళు సరిగా మనకు వీళ్ళు బ్రష్ చేసుకోకపోవడం వల్ల, పళ్ళని సరిగా బ్రష్ చేసుకోకపోవడం వల్ల, పంటి మీద ఉన్న పాచితోటి, దాంతో ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్, ప్రెగ్నెన్సీ ట్యూమర్ అని వస్తూ ఉంటుంది. సో ఒకసారి ఈ డెలివరీ అయిపోయిన తర్వాత ఈ ప్రెగ్నెన్సీ ఏదైతే ప్రెగ్నెన్సీ ట్యూమర్ ఉంటుందో అది ఆటోమేటిక్ గా చాలా మటుకు పోతుంటది, చిన్న చిన్నవి ఉంటాయి. పెద్ద సైజ్ లో ఉంది అనుకుంటే మాత్రం అప్పుడు డెంటల్ డాక్టర్ దాన్ని చిన్న ఆపరేషన్ చేసి తీయడం జరుగుతూ ఉంటది.
1: కాబట్టి నోటి పరిశుభ్రత అనేది నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు పాటించాలి, గర్భిణులు మటుకు ఇంకా శ్రద్ధతో
0: పాటించాలి.
1: డాక్టర్ గారు, ఇలాంటి సమయంలో కొంతమంది తెలిసి తెలియకుండా పర్వాలేదులే, మీరు అన్నట్టుగా ఈ చిగుళ్ళలోంచి కొద్దిగా రక్తం కారడం గానీ, పళ్ళ సందుల్లో వస్తువులు తిన్న వస్తువులు ఇరకడం గానీ, ఇలాంటిని చాలా చిన్న సింపుల్ గా నెగ్లెక్ట్ చేస్తుంటారు, అలాంటప్పుడు కుటుంబ సభ్యుల బాధ్యత ఏంటంటారు? అంటే ఏ రకంగా, అంటే ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, భర్త కానీ, లేకపోతే ఇతరత్ర ఇంట్లో వాళ్ళ తోడుగా ఉండేవాళ్ళు ఏ రకమైన సింప్టమ్స్ ని గుర్తించి ఇది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పవలసిన సమయం ఏంటంటారు?
0: ఒకటేమంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్ ఉంటారో వాళ్ళు సరిగ్గా ఆహారం తీసుకోవట్లేదు అనుకుంటే డెఫినెట్లీ పంట లోపల కొద్ది సమస్య ఉన్నట్టే, అది బ్లీడింగ్ గమ్స్ కావచ్చు, లేకపోతే టూత్ పెయిన్ కావచ్చు, లేకపోతే విజ్డమ్ టూత్ పెయిన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు, సరిగా ఆహారం తీసుకోవట్లేదు అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఆమె పంట సమస్యలతో బాధపడుతున్నట్టు, అదొకటి.
1: సరైన ఆహార లోపం కారణంగా గర్భస్థ శిశువు అభివృద్ధి కూడా, గ్రోత్ కూడా తగ్గే అవకాశం
0: ఉంటుంది.
1: సో అది మామూలుగా వికారము, వాంతుల వల్ల తినలేకపోతుంది అనే విషయాన్ని పక్కన పెట్టి ఒకసారి దంత సమస్య ఏదైనా ఉందా అనేది
0: చెక్ చేయించుకో. ఇంకోటి ఏమంటే, మార్నింగ్ సిక్నెస్ చాలా మందికి ఉంటుంది, చాలా మంది బ్రషింగ్ అవాయిడ్ చేస్తారు. ఎందుకు బ్రషింగ్ అవాయిడ్ చేస్తారంటే, ఒక టూత్ పేస్ట్ వాడడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకి పడదు. సో అలాంటి ఏం చేస్తారంటే, వీళ్ళు బ్రషింగ్ చేయడమే మానేస్తారు చాలా మటుకు, ఎందుకంటే ఆ పేస్ట్ మనం బ్రష్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మార్నింగ్ వామిటింగ్ రావడము, లేకపోతే మార్నింగ్ సిక్నెస్ ఉండడము, అలా వికారంగా ఉండడము, దాంతో ఏమంటే వీళ్ళు బ్రషింగ్ చేయడం అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళు అలాంటి మార్నింగ్ సిక్నెస్ ఉంది, లేదా వీళ్ళకి ఏమైనా అలర్జీ ఉందా అలాంటి టైప్ ఉంటే మాత్రం, సో వాళ్ళు దే హ్యావ్ టు చేంజ్ దట్ పేస్ట్ అనమాట, ఆ బ్రాండ్ ని చేంజ్ చేయాలి. సో కొన్ని ఫ్లేవర్స్ కొంతమందికి పడతాయి, కొంతమంది పడవు, అలా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి టూత్ పేస్ట్ లో కూడా. సో ఆ ఫ్లేవర్ మార్చి 2 సార్లు బ్రష్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏమంటే,
1: ఉదయం లేవగానే ఒకసారి, పడుకునే ముందు ఒకసారి.
0: ఇంకోటి ఏమంటే, ఈ బ్రషింగ్ తో పాటు యాంటీ మైక్రోబియల్ ఏదైతే మౌత్ వాష్ ఉంటుందో, యాంటీ మైక్రోబియల్ మౌత్ వాష్ ఉంటుందో, ఎనీ మౌత్ వాష్, ఏ కంపెనీ ఉండొచ్చు, ఏ మౌత్ వాష్ అని వాళ్ళు నోరు ఈ బ్రషింగ్ చేసుకున్న తర్వాత ఈ పుక్కిలించుకోవడం కూడా ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ లో చాలా మంచిది.
1: డాక్టర్ గారు, వేడి నీళ్ళతో పుక్కిలించడం ఉపయోగకరంగా ఉంటుంది అంటారా?
0: డెఫినెట్లీ అంటే, వేడి నీళ్ళతో కొద్ది గోరువెచ్చి నీళ్ళలో, హోమ్ రెమెడీస్ గా మనం కొన్ని చెప్తుంటాము. సో యూజువలీ మనము ఈ ప్రెగ్నెన్సీ జింజివైటిస్ వచ్చింది, లేకపోతే టూత్ పెయిన్ వచ్చింది, ఏదైనా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, సో మార్నింగ్ ఒకసారి, రాత్రికి ఒకసారి గోరువెచ్చి నీళ్ళలో కొత్త సాల్ట్ వేసి పుక్కిలించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనివల్ల సగాని సగం ఇన్ఫెక్షన్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం సాల్ట్ యాడ్ చేస్తామో, అది ఒక యాంటీ మైక్రోబియల్ ఏజెంట్ గా పనిచేస్తుంది. సో దానివల్ల మనకు ఈ జింజివైటిస్ ప్రాబ్లం తగ్గడం, లేకపోతే టూత్ పెయిన్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద

0: బెస్ట్ రెమెడీ ఇన్ ద హౌస్.
1: అది ఎలాగూ కడుపులోకి తీసుకోవడం లేదు కాబట్టి దాని పట్ల సాల్ట్ వాటర్ పట్ల వచ్చే ఐ మీన్ బీపీకి సంబంధించిన ప్రభావం కూడా ఏముండదు. నోటి పరిశుభ్రతలో ఒక భాగంగా కొంచెం గోరువెచ్చని నీటిలో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసి గట్టిగా పుక్కిలించి ఉమ్మించినట్టయితే ఆ సందుల్లో ఎక్కడైనా మిగిలిపోయిన ఉన్నా కానీ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉన్నా కానీ క్లియర్
0: అయిపోతుంది.
1: గృహ వైద్యంగా మీరు చెప్పారండి, ఇది కాకుండా ఇతరత్ర ఇంకేదైనా మార్గాలు ఉన్నాయా నొప్పి వచ్చినప్పుడు కానీ?
0: నొప్పి వచ్చినప్పుడు ఎస్పెషలీ అంటే నొప్పి వచ్చినప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇదివరకు చెప్పినప్పుడు కొద్ది గోరువెచ్చని నీళ్ళలో మనం సాల్ట్ వేసుకుని పుక్కిలించితే కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. సెకండ్ థింగ్ అంటే మనకు హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకు దొరుకుతుంది, మనకు మెడికేటెడ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దొరుకుతుంది. ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా ఒక 50% వాటర్ లో మిక్స్ చేసి 2-3 నిమిషాలు నోట్లో వేసుకుని పుక్కిలిస్తే కూడా మనకు ఈ కొంత ఈ టూత్ పెయిన్ తగ్గడం జరుగుతుంటది. ఇంకోటి ఏమంటే చాలా మందికి ఈ హోమ్ రెమెడీగా ఈ పిప్పి పళ్ళతోటి కానీ ఈ చిగుళ్ళ వ్యాధితోటి కానీ లేకపోతే ఈ విజ్డమ్ టూత్ కొని చాలా మంది పెయిన్ వచ్చి కొంత వాపు వచ్చే అవకాశం ఉంటుంది, వాపు కూడా ఉంటుంది. అలా వాపు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ జండు బామ్ పెట్టడము లేకపోతే వేడితోటి కాపడం చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమంటే టెంపరీగా మనకు పెయిన్ తగ్గినా కూడా వాపు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడైనా కూడా మనకు అలా టూత్ పెయిన్ వచ్చినప్పుడు లేకపోతే స్వెల్లింగ్ వాపు వచ్చినప్పుడు ఐస్ ప్యాక్ తోటి ఏమైనా ఐస్ తోటి తీసుకొని బయట నుంచి కాపడం ఎవరీ 1/2 hour ఒకసారి కాపుతుంటే మనకు పెయిన్ తగ్గుతుంది, పెయిన్తో పాటు ఈ స్వెల్లింగ్ కూడా వాపు కూడా తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇంకోటి ఏమంటే నెక్స్ట్ ఇంకో హోమ్ రెమెడీ ఏమంటే టూత్ పెయిన్ వచ్చినప్పుడు క్లోవ్ ఆయిల్ అని దొరుకుతుంది, క్లోవ్ ఆయిల్ అని చెప్పి లవంగం ది ఆ ఆయిల్ ని మనం కాటన్ మీద తీసుకుని ఎక్కడైతే క్యావిటీ ఉందో పన్ను మీద రంధ్రం ఉందో అక్కడ ఆ రంధ్రంలో మనం పెడితే అది అక్కడ టూత్ పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది క్లోవ్ ఆయిల్ తో కూడా తాత్కాలికంగా. సో ఇంకోటి ఏమంటే మనకు కొన్ని ఈ జెల్స్ కూడా దొరుకుతాయండి, అస్టోమెఫెన్ బెంజోకేన్ చెప్పేసి ఒక ఆయింట్మెంట్ కూడా దొరుకుతుంది. ఆ ఆయింట్మెంట్ కూడా మనం మెడికల్ షాప్ లో తీసుకొచ్చిన తర్వాత ఎక్కడైతే నొప్పి ఉంటుందో ఆ ఏరియాలో మనకు లోకల్ గా అప్లై చేస్తే సో తాత్కాలికంగా మనం పెయిన్ రిలీఫ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. సో ఏదేమైనా కూడా ఇవన్నీ ఓన్లీ టెంపరీ మెడికేషన్స్, టెంపరీగా రిలీవ్ చేస్తాయని, పర్మనెంట్ రెమెడీ అయితే కాదు. సో పర్మనెంట్ రెమెడీ కావాలి అన్నప్పుడు డెఫినెట్లీ వీళ్ళు దంత వైద్యం దగ్గర వెళ్ళేసి ఆ ప్రాబ్లం ఏంటో చూసి ఆ కాజ్ ఏంటో చూసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయించుకుంటేనే పర్మనెంట్ రెమెడీ దొరుకుతుందండి.
1: కాబట్టి శ్రోతలందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ దంపతులు తల్లిదండ్రులుగా మారాలన్న ఆలోచన వచ్చిన నాడే మిగతా అన్ని పరీక్షలతో పాటు దంత వైద్యం సంప్రదించినట్టయితే ఏదైనా దంత సంబంధిత వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఫిక్స్ చేసి ట్రీట్మెంట్ తీసుకుని తర్వాత వెళ్ళాలి. ఆ తర్వాత గర్భధారణ సమయంలో గర్భాన్ని ధరించి ఉన్న 9 నెలల పాటు కూడా ఓరల్ హైజీన్ నోటి పరిశుభ్రత ఖచ్చితంగా పాటించాలి. ఏదైనా సమస్య తీవ్రతరం అనిపించినప్పుడు వైద్యుడి సలహా మేరకే అత్యవసర ట్రీట్మెంటే తీసుకోవాలి, తప్పిస్తే ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ తీసుకోకూడదు, సొంత వైద్యం చేసుకోకూడదు. అది కేవలం వీరి మీదే కాకుండా వారి గర్భస్థ శిశువు పైన కూడా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, నమస్కారం.
0: నమస్తే అండి.

0: ఇంతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన గర్భిణీ స్త్రీలలో దంత సమస్యలు, ఈ అంశం గురించి డాక్టర్ శ్రీను నాయక్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. కార్యక్రమంలో ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన విందాం.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:35 కావస్తోంది. మరి కాసేపట్లో తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ. వినండి చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యకిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం.
3: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దసరా బ్రహ్మోత్సవములలో ఈనాడు చిన్నశేష వాహన సేవలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి నిన్నటి రోజున 7 పడగలు కలిగినటువంటి పెద్ద శేష వాహనంలో కొలువు తీరి శ్రీదేవి భూదేవి సమేతుడై భక్తులందరికీ కూడా కలియుగ వైకుంఠాన్ని చూపించినటువంటి ఆ స్వామివారు ఈనాడు మరల శేషుని మీద ఉన్నటువంటి మక్కువతోటి, శేషుని మీద ఉన్నటువంటి ఆదరంతో మరల శేషవాహనాన్ని, చిన్నశేషవాహనాన్ని అధిష్ఠించి స్వామివారు గోచరిస్తూ ఉన్నారు. అయితే పెద్ద శేషవాహనంలో ఉభయదేవేరులతో కూడి ఉండేటటువంటి స్వామి చిన్నశేషవాహనంలో మరి ఆ దేవేరులను తన హృదయంలోనే ఉంచుకుని తానొక్కడే మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలుగజేస్తూ భక్తులందరినీ కూడా ఆనంద పరవశలను చేస్తూ ఉంటే ఈ తిరుమాడ వీధులలో అధికారులు, అనధికారులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి అనేక మంది భక్తగణము అందరూ కూడా మరి వారి వారి యొక్క కళలను ప్రదర్శింపజేస్తూ అలాగే స్వామివారి యందు స్వామివారికి సేవలను అందిస్తూ తరిస్తూ ఉన్నారు. మరి శేషే శయనశీలస్య శేషాచల నివాసిన ద్వితీయ దివసే చాద్యం భూయోభూత్ శేషవాహనం అని చెప్పినట్లుగా మరి శేషుని మీద శయనించి ఉంటాడు ఎప్పుడూ కూడా ఆ శ్రీవైకుంఠంలో స్వామి. అటువంటి స్వామి శేషాయి కలియుగ వైకుంఠంలో ఈ భూమండలంలో శేషాచలం మీద నివాసం ఉంటూ ఉన్నాడు. మరి శేషుని మీద శయనిస్తూ ఉండేవాడు వైకుంఠంలో ఈ భూలోకంలో శేషాచలంలో నివాసం ఉండేటటువంటి స్వామి మరి తనకు అత్యంత ప్రియకరుడైనటువంటి ఆ శేషుని మీద భూయ మరలా ఇంకొకసారి అధిష్ఠించాలి అనుకున్నాడు. అందుకనే మరి రెండవసారి, మొదటిసారి పెద్ద శేషవాహనం అనే పేరుతోటి, రెండవసారి చిన్న శేషవాహనం అనే పేరుతోటి శేషవాహనంలో

0: దర్శనమిస్తూ ఉన్నాడు. మరి ఐదు పడగలు కలిగినటువంటి శేషుని నీడలో స్వామివారు చక్కగా గోచరిస్తూ ఉన్నారు. అంతేకాదు, మరి శేషుడు సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారికి అత్యంతము సన్నిహితుడిగా ఉండేటటువంటి వాడు, అదేవిధంగా స్వామిని సేవించేటటువంటి వాడు. మరి అటువంటి శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి స్వామి ఇదిగోండి ఇప్పుడే దక్షిణమాడ వీధి చివరకు అనంతాళ్వారు తోట వద్దకు వేయించేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి తెల్లనైనటువంటి వెల్ల గొడుగులు, ఆ గొడుగుల కింద ఐదు పడగలు కలిగినటువంటి శేషుడు, ఆ శేషుని కింద గజమాలల నడుమ స్వామివారు రాజఠీవితో గోచరిస్తూ అందులోనూ చాలా గొప్పగా నాట్యం చేస్తున్నటువంటి భంగిమలోనూ స్వామివారు మరి గోచరిస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనందాలు, అంటే ఆ స్వామి యొక్క దర్శనాన్ని చూచినటువంటి భక్తుల యొక్క ఆనందాలకు అవధులు లేవు. ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి దుర్గుణములన్నీ కూడా తొలగించి మనలో సాత్వికమైనటువంటి బుద్ధిని పెంపొందించడానికే స్వామివారు అదిగోండి ఆ విధంగా చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించి దక్షిణమాడ వీధి చివరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ మరి అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి ఆ విశేషములను మధుర వాక్కుల ప్రశాంత శర్మ గారి యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృతజ్ఞతలు రామాంజాచార్యుల వారు. అదిగో అందమైనటువంటి ప్రభాత వేళ, శ్రేష్టమైనటువంటి నవాహ్నిక నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ఆకాశవాణి భక్తుల హృదయాలలోనికి శ్రేష్టమైనటువంటి ఆ వెంకట నాయకుడు ఆనంద నర్తన తాండవ కృష్ణుడుగా ఈనాడు రా వస్తూ ఉన్నారు. చాలా శ్రేష్టమైనటువంటి తిరుమల గిరుల మీద ఆరంభించబడినటువంటి ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలలో పరాభవనామ సంవత్సర దక్షిణాయన ఆశ్వయుజ మాసంలో అద్భుతమైనటువంటి జ్యోతిశాస్త్ర రీత్యా చెప్పేటట్టుగా మూడు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేటువంటి అధిక మాసంలో ఇదిగో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు సాగుతూ ఉండగా రెండవ దినన్నాడు అద్భుతమైనటువంటి జయవారం అనేటువంటి మంగళవారం నాటి ప్రభాత వేళ స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ త్రిభంగి నటన రూపంలో మెడ దగ్గర ఒక వంపు, నడుము దగ్గర ఒక వంపు, చక్కగా పాదాల దగ్గర మరొక వంపుతో ఆ భగవానుడు సాక్షాత్ ఆనంద తాండవ కృష్ణుడుగా ఇక్కడ ప్రత్యక్షమై తమ యొక్క వాహన మండపం దగ్గర నుంచి కూడా కదిలి తనను ఎంతగానో ఆరాధించి తన యొక్క స్వరూపాన్ని భక్తుల కనుల ముందుకు తెచ్చేటువంటి బాధ్యతను స్వీకరించినటువంటి ఆ శేషస్వరూపానికి గొప్పగా అవకాశమిచ్చి శేషుని యొక్క పణా మండలం మీద తాను అందమైనటువంటి తన యొక్క స్వరూపాన్ని ప్రదర్శిస్తూ వస్తూ ఉన్నారు. చిన్నశేష వాహనం మీద ఇంతవరకు మనం అనుకున్నట్లుగా అందమైన ఆచార్యుల మాటలలో నుంచి జాలువారినటువంటి స్వామివారి యొక్క స్వరూపం, ఐదు పడగలతో కూడినటువంటి అందమైనటువంటి శేషుని పడగల కింద అద్భుతమైన ఆనంద తాండవ కృష్ణుడుగా వస్తూ ఉన్నాడు స్వామివారు. ఇప్పటికిప్పుడు చక్కగా జియంగార్లు తమ యొక్క పరివారంతో కలిసి స్వామివారిని ప్రబంధ పారాయణాది విశేషాలతో చక్కగా ఆరాధించగా ఉగ్రాణ స్థానం అనబడేటువంటి దక్షిణమాడ వీధి నుంచి తిరిగి చక్కగా పడమరమాడ వీధి యొక్క మలుపు తిరుగుతూ తనను ఎంతగానో ఆరాధించినటువంటి ఆనందాళ్వాన్ తోట దగ్గరగా శ్రేష్టమైనటువంటి పడమర దిక్కులో వసంత మండపం యొక్క చివరలో ఆనందాన్ని భక్తులకు అందిస్తున్నటువంటి వారై వెళ్ళగొడుగుల కింద తెల్లని కన్నులతో ప్రశాంతమైనటువంటి చూపులతో ఉన్నటువంటి నల్లని దేవుడుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు నీలమేఘ శ్యామల కోమల వర్ణంతో ఎలాగైతే శాస్త్ర మర్యాదను చెల్లిస్తున్నాడో శేషుడు దానిని గుర్తు చేస్తూ వస్తూ ఉన్నాడు. నివాసన శయ్యాసన పాదుకంశుకోపధాన వర్షాతపవరణాదిభిః శరీర భేదై స్తవ శేషతం గతైః.

0: యథోచితం శేష ఇతి ఇరియతే జనై. ఏమంటే అందరు కూడా అంటున్నారు, మహాత్ములు అంటున్నారు, మానవులు అంటున్నారు, పామరులు అంటున్నారు, పండితులు అంటున్నారు, చూసేటువంటి ప్రతివాడు అంటున్నాడు. ఏమని, అదిగో ఎవరి మీద నుంచి వస్తున్నాడో స్వామి ఆ శేషుడు, ఆదిశేషుడు శ్రీనివాసుని అన్ని విధాలుగా కూడా చక్కగా ఆయనకు సేవ చేస్తాడని మాట. శాస్త్రం చెప్పినట్లుగా తానే ఆయనకు నివాస స్థానం. ప్రతి ఒక్క ఈ సంఘటనకు కూడా పురాణం, ప్రతి ఒక్క కథను, అలాగే ఆయన యొక్క ప్రభావాన్ని, ఆయన యొక్క ప్రాశస్త్యాన్ని, శేషుని యొక్క శేషభావాన్ని చక్కగా తెలియజేస్తుంది. అన్ని విధాలుగా కూడా తానే స్వయంగా శ్రీనివాసుడికి నివాస స్థానంగా, ఆయన పడుకుంటే చాలు చక్కగా ఆయన శేషసేనుడుగా కావడానికి చెయ్యగా, అలాగే కూర్చుంటే ఆసనంగా, అలాగే బయలుదేరితే నడవడానికి ఆ పాదాలకు అందమైన పాదుకలుగా, అద్భుతమైనటువంటి ఉత్తరీయంగా, తలగడగా ఎండవానలని రక్షించేటువంటి ఛత్రంగా కూడా, ఎవరైతే పదపీఠం చివరికి దాసానుదాసుడుగా వైష్ణవ సంప్రదాయాన్ని ప్రకారం హరియేం దాసన్నంటూ ఆ వైనాన్ని చూపిస్తూ తానే స్వయంగా పాదపీఠంగా మారి కనబడతాడు స్వామి శేషుడు. అలాగే సేవకుడు ఏ విధంగా సేవ చేయాలి తమన్న నాయకుడికి, అలా యజమానిని ఏ విధంగా తాను సేవించాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విశేషాన్ని తాను చక్కగా చూపిస్తాడు. అందుకనే ఆదిశేషుణ్ణి చక్కగా పూజిస్తూ అంటారు, శ్రీమద్ విష్ణు పదంభోజ పీఠాయుత పణాతలం శేషత్వైక స్వరూపం తం ఆదిశేషముపాస్మహే. ఉపాసనలోకి వచ్చినప్పుడు ఉపాసనాభావంతో ఆ నాయకుడైనటువంటి భగవాను పట్టుకోవడానికి ఎవడైతే సమస్త పరివ్యాప్తమైనటువంటి ఆ పరమాత్మ విష్ణువు ఉన్నాడో, అటువంటి విష్ణువు యొక్క పాదానికి అందంగా అమరినటువంటి పాదపీఠంగా తన యొక్క అందమైన ఐదు పడగలను ఇప్పుడు చక్కగా అందించాడో, అటువంటిది దేవదేవుని యొక్క పాదపద్మ ద్వంద్వాన్ని తాను స్వయంగా ధరించి శివస్వరూపం, శివుడు అంటే భవ్యమైనటువంటి శుభాన్ని, ఆనందాన్ని కలిగించేవాడు, అటువంటి శివస్వరూపుడైనటువంటి, ఆనందరూపుడైనటువంటి, ఆనంద నిలయుడైనటువంటి ఆ గోవిందుణ్ణి చక్కగా ఇక్కడ ప్రతి ఒక్క భక్తుని యొక్క హృదయానికి తీసుకొస్తున్నాడు. అంతేకాదు సుమా, సమస్తమైన భక్తులు కోట్లాది మంది ఆకాశవాణి శ్రోతలుగా కేవలం తమ చెవులను రిక్కించి వింటూ ఆ దేవదేవుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని తమ హృదయాలలోనికి తీసుకునేదానికి చక్కగా భగవానుడు ఇక్కడ ఆదిశేషుని పడగల మీద చక్కగా వస్తూ ఉన్నాడు. ప్రభో గోవింద, మీ యొక్క అనంతమైన అద్భుతమైనటువంటి సేవా విశేషాలు అందించేటువంటి భాగ్యం నాకు కలిగించినందుకు నమోవాకాలంటూ ఆ భగవంతుడికి తాను శేషుడు అందిస్తున్నటువంటి సేవా విశేషాలను అదిగో భక్తులందరూ కూడా దర్శిస్తుండగా ఆచార్యుల వారి యొక్క అందమైన వాణిలు అందుకుందాం, ఇంకా అనేక విశేషాలను అందుకోండి స్వామి. ఏడుకొండలవాడ గోవింద.
1: అనంతశ్చాస్మి నాగానాం సర్పాణామస్మి వాసుకిః. మరి ఆదిశేషుడు అయినా, పెద్ద శేషుడు, చిన్న శేషుడు అయినా ఎవరైనా సరే పరమాత్మ యొక్క స్వరూపంగానే మనకు చెబుతారు. మరి అలాగా తనకు అత్యంత ప్రియమైనటువంటి శేషుణ్ణి అధిష్ఠించి సర్వదేశ సర్వకాల సర్వావస్థలయందు కూడా, అంటే త్రేతాయుగంలో లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో బలరాముడిగా, ఈ కలియుగంలో భగవద్ రామానుజులుగా అవతరించి స్వామివారిని ఎల్లప్పుడూ సేవిస్తున్నటువంటి ఆ శేషుని యొక్క వాహనంలో మరొకసారి స్వామివారి చిన్న శేష వాహనంలో అధిష్ఠించి భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి లక్ష్మణస్వామిగా ఉన్నప్పుడు మరి ఆ శేషావతారమూర్తి అయినటువంటి ఆయన అంటారు, సీతాదేవి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరితే ఆ సందర్భంలో లక్ష్మణస్వామిని వద్దు అని అంటే, మరి అప్పుడు సీతాదేవితో అంటాడు, తవ ఇవ దక్షిణ పాద మమ సవ్యో భవిష్యతి. అమ్మా సీతాదేవి, నీవు రామచంద్రమూర్తిని సేవించాలి అనుకుంటున్నావు, నీ ఒక్కదానివే కాదు, నీవు ఆ కుడి పాదాన్ని సేవించుకో, నేను ఎడమ పాదాన్ని సేవించుకుంటూ రాముడితో ఉంటాను, పైగా రాముణ్ణి విడిచి నేను ఉండలేను, నన్ను విడిచి రాముడు ఉండలేడు. ఎందుకు అంటే బహిప్రాణ ఇవాపరః లక్ష్మణో లక్ష్మీ సంపన్నః బహిప్రా

0: ప్రాణ ఇవాపరహ అని చెప్పి అంటూ రాముడికి ఆ పరమాత్మకు బహిప్రాణంలాగా ఉండేటటువంటి వాడు మరి లక్ష్మణుడు. మరి ప్రాణం దూరంగా వెళితే ఎవరూ ఉండలేరు కదా, కాబట్టి లక్ష్మణుడు లేకుండా శేషాంశ లేకుండా పరమాత్మ కూడా ఉండలేడు. అందుకనే లక్ష్మణుడు రామచంద్రమూర్తితోటి వచ్చి నిద్రాహారాలు మాని రాముణ్ణి సేవించి తాను తరించాడు. ఇంకా కృష్ణావతారంలో బలరాముడిగా ఉన్నటువంటిది ఒక విశేషము అయితే, మరొక విశేషం ఏమిటి అంటే శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన వెంటనే మరి ఆ కారాగారము నుండి నందవ్రజానికి తీసుకువెళ్లే సందర్భంలో ప్రకృతి అంతా కూడా పులకిస్తూ ఉన్నది. వరుణదేవుడు స్వామివారిని తాకాలి అని చెప్పి గర్జిస్తూ మరీ వర్షించడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. యమునా నది ఉప్పొంగుతూ ఆ స్వామివారిని పాదాలు తాకాలని చెప్పి వస్తూ ఉన్నది. మరి ఆ సందర్భంలో వసుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మన చిన్ని కృష్ణుని తీసుకు వెళుతూ ఉంటే ఆ వర్షము నుండి స్వామివారిని కాపాడుతూ ఆదిశేషుడు తన పడగలతోటి గొడుగుగా బట్టి ఆ పరమాత్మను నందవ్రజానికి, ఆ చిన్ని కృష్ణుణ్ణి నందవ్రజానికి చేర్చాడు. ఈ విధంగా కృష్ణావతారంలో కూడా శ్రీకృష్ణుడు ఆవిర్భవించినప్పటి నుండి వెంట ఉండి స్వామిని సేవించినటువంటి వాడు ఆ శేషుడు. అందుకనే కదా అన్నగారిగా గౌరవించి మరి శేషుని యొక్క మాటలను వింటూ శేషునికి తమ్ముడుగా కూడా ఉన్నాడు చిన్ని కృష్ణుడు ఆ కృష్ణ పరమాత్మ. మరి అటువంటి శేషుడు ఈనాడు చిన్న శేషునిగా స్వామివారిని వహిస్తే మరి స్వామివారు శేషుని మీద విహరిస్తూ, చిన్న శేష వాహనం మీద విహరిస్తూ పశ్చిమ మాడ వీధిలో ఒడివడిగా ముందుకు అడుగులు వేస్తూ భక్తులందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ ఉన్నాడు. అసలు భగవంతునికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. స్వామివారు ధరించినటువంటి వస్త్రం శేష వస్త్రం, స్వామివారు ధరించినటువంటి మాల శేషమాల. స్వామి యొక్క భక్తుణ్ణి శేషుడు అని అంటారు, స్వామిని శేషి అని అంటారు. ఈ విధంగా స్వామికి సంబంధించినటువంటి ప్రతి వస్తువుని కూడా శేష శబ్దంతో వ్యవహరిస్తారు. ఎందుకు అంటే శేషుడు అంటే దాసుడు, శేషుడు అంటే కైంకర్యపరుడు, శేషుడు అంటే స్వామివారికి అత్యంతము ఆప్తుడు. అందుకనే శేష శబ్దంతో చెబుతూ శేషభూతాస్తతస్వ స్వతస్సర్వే హ్యాత్మనః పరమాత్మనః అతోహమిపితే దాస ఇతి మత్వా నమామ్యహం అని అంటూ దాసభూతాః తత స్వతస్సర్వే అని కూడా అంటారు. అంటే స్వామి అందరూ కూడా నీకు శేషులే, అందరూ కూడా నీకు దాసులే, కావున వారందరిలో నన్ను కూడా చేర్చుకుని నీ దాసుడిగా భావించి నన్ను అనుగ్రహించవయ్యా శేషాద్రీష అని చెప్పి అంటూ స్వామివారిని ప్రార్థిస్తూ ఉంటారు. మరి మనము కూడా ఆ శేషుని యొక్క దాస భావనతోటి స్వామివారిని ఆశ్రయించి స్వామివారి ఎందే మనస్సు నిలిపి స్వామివారిని సేవించి తరించాలి. మరి అటువంటి స్వామివారి యొక్క మరిన్ని ఆ వాహన విశేషములను, మాడవీసులో ఉన్నటువంటి అనేకమైనటువంటి విశేషమును మధుర వాక్కుల ద్వారా మనం తెలుసుకుందాము. అయ్యా అందుకోండి ప్రశాంత్ శర్మ గారు.
1: ఓం నమో భగవతే వెంకటేశాయ శేషవాహనారూఢాయ నమో నమః. అందమైన మాడవీధులలో చక్కని ఋగ్వేద యజుర్వేద సామవేత అథర్వములనేటువంటి వేద భాగాలలో చక్కగా నాలుగు మాడవీధులకు నాలుగు వేదముల పేర్లను పెట్టుకున్నటువంటి శుభ సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక వేద భాగానికి చిహ్నంగా ఉన్నటువంటి పడమర మాడవీధిలో స్వామి చక్కగా ఇప్పుడు కదులుతూ భక్తులను ఆశీర్వదిస్తున్నటువంటి మంగళకరమైనటువంటి క్షణాలిది. స్వయంగా వెంగమామ వారు అంటారు తమ యొక్క బ్రహ్మోత్సవాలను వర్ణిస్తూ, అలగు శేషవాహనోత్సవంబును మరునాడు ఉదయంబును లఘు శేషవాహనోత్సవంబును అని శేషవాహన వైవిధ్యాన్ని నిన్నటి రోజు సాయంత్రం జరిగినది, అలాగే ఈ రోజు ఉదయం జరుగుతున్నటువంటి ఈ శేషవాహన విశేషాన్ని చరిత్రలో ఆమె చక్కగా ఆమె తమ కావ్యంలో తెలియజేస్తారు. అట్లాగే భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఆంగ్లేయుల కాలంలో కూడా 1830 ఒకనొక ఆంగ్లేయ అధికారి ఈ తిరుమల బ్రహ్మోత్సవాలను దర్శించి చిన్న శేషవాహనాన్ని బాలశేషవాహనం అనేటువంటి పేరుతో చక్కగా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా బ్రహ్మోత్సవాలలో చివరి రోజు వాహనం యొక్క విశేషం బాలవాహన బాలశేషవాహనం.

0: ఆనాడు జరిగిన విశేషాన్ని అంటాడు ఆయన. దీన్ని ఏషియాటిక్ జనరల్లో 1831లో భారతదేశంలో కలకత్తా నుంచి వాళ్ళు ఇచ్చున్నారు. ఇలా చరిత్రలో చూసినప్పుడు మనకు వాహన సేవలలో శేషవాహన విశేషం ఇలా మనకు ఒక అద్భుతమైన ధోరణిలో కనబడుతుంది. అలాగే శాస్త్ర మర్యాదను చూసినప్పుడు శేషశేషి భావం అనేటువంటి భావంతో ఏ విధంగా శరణాగతి తత్వంతో ఆ పరమాత్మను చేరాలనేటువంటి దానికి అద్భుతమైన సంకేతంగా ఇక్కడ శేషుడే కనబడతాడు. అందులో ముఖ్యంగా తాళ్లపాక అన్నమాచార్యుల వారి బ్రహ్మోత్సవాలలో శేషవాహన వైభవాన్ని ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటాడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు వేడుక కరుడునితో పెన్నుద్దైన శేషుడు, వీడు గదే శేషుడు వెంకటాద్రి శేషుడు అంటూ ఎవరైతే 1000 పడగలతో సమస్త విశ్వాన్ని అలవోకగా తన యొక్క పరాక్రమంతో భగవాను యొక్క సంకల్పాన్ని అనుసరించి భరిస్తున్నాడో, అలాగే అనేక ప్రాణుల యొక్క సుఖదుఖాలకు కారణభూతమైన శరీరాదులకు తాను ఎలా కారణమవుతున్నాడో ఆ విశేషాలను తెలియజేస్తాడు. అలాగే అంటూ అంటాడు కదా ఆయన, 1000 పడగళ్లతోడా వెలసిన శేషుడు, ఛాయమేని తళ్ళుకు వజ్రాల శేషుడు, మాయని శిరసులపై మాణిక్యాల శేషుడు, ఏ ఎడహరికి ఈడై ఏగేటి శేషుడు. ఎందుకంటే శేషుని యొక్క చెహరా, శేషుని యొక్క చేష్టలు, శేషుని యొక్క వైభవం, శేషుని యొక్క స్వభావం, ఎలాగైతే పరమాత్మను నమ్మినటువంటి వాడు సేవకుడు ఏ విధంగానైతే తాను వ్యవహరిస్తున్నాడో లోకంలో, ఆ భావాన్ని శేషభావంలో చక్కగా చూపిస్తాడు. ఆయన పరాక్రమంతో 1000 పడగలతో ఉన్నటువంటి శేషుడు అద్భుతమైన పురాణ గాథలను గుర్తు చేస్తూ అనేక 1000 పడగల మీద వెలిగేటువంటి రత్నాలు, వజ్రాల కాంతులతో వెలిగేటువంటి ఆయన యొక్క పడగల వైభవాన్ని తెలియజేస్తాడు. అంతేకాదండి, మా శేషుడు అద్భుతమైనటువంటి రూపంతో ఆయనకు చక్కగా ఏ విధంగా సేవ చేస్తున్నాడో అది కూడా చెప్తున్నాడు. పట్టపు వాహనమైన బంగారు శేషుడు, చుట్టూ చుట్టుకొనిన మినుచుల శేషుడు, పట్టుకొన్న 2000 నాలుకల శేషుడు, నెట్టిన వారిని పొగడ నిరుపరి శేషుడు. ఆయనలో ఉన్నటువంటి నేరుపత్వం, ఎందుకంటే తానే స్వయంగా లక్ష్మణస్వామిగా తాను మారి అద్భుతంగా శ్రీరామచంద్రుని తాను సేవించాడు. అలాగే మాటలతో మేళమాడి రామచంద్రుడి ద్వారా తాను స్వయంగా ఆయనకు అన్నగారుగా బలరాముడుగా మారినటువంటి వైభవాన్ని ఒక్కసారి గుర్తు చేస్తాడు. అంతేకాదు, శేషుడుగా ఒక సర్పరూపంతో ఉన్నప్పుడు 2000 నాలుకలతో తాను ఎలా ప్రవర్తించాడో ఆ నాలుకల వైభవాన్ని పతంజలి మహర్షి లాంటి చాలా గొప్పవారైనటువంటి వ్యాకరణ పండితుడుగా, వ్యాకరణ మహర్షిగా తాను అద్భుతంగా ఇక్కడ ఆయన ప్రభావాన్ని చూపిస్తాడు. స్వయంగా మహర్షి పతంజలి ఆ శేషుని యొక్క అవతారం అని చెప్పి పెద్దల యొక్క మాట. ఈ విధంగా అనేక విధాలుగా ఆయన ఏ పని అంటే ఆ పని చెయ్యగలడయ్యా, పరమాత్మ యొక్క భావాన్ని, పరమాత్మ యొక్క సంకల్పాన్ని తాను చక్కగా ఇక్కడ తెలియజేస్తూ అంటాడు. కదిసి పనులకెల్లా కాచుకున్న శేషుడు, మొదల దేవతలెల్లా మొక్కే శేషుడు అని శ్రీ వెంకటపతి కల మేలు మంగకును, వదరక ఏ పొద్దు పాను పైన శేషుడు. ఇంత గొప్ప పరాక్రమంతో, ప్రభావంతో, వైభవంతో ఉన్నటువంటి శేషుడు ఎప్పుడూ కూడా తాను ఏమాత్రం వెనక ముందు జంకకుండా అలమేలు మంగతో కూడినటువంటి ఆ స్వామికి, వెంకటగిరి నాయకునికి, ఎవరినైతే నిరంతరం భజేహం శ్రీనివాసం అని గొప్పదైనటువంటి భావంతో ఆ వెంకట నాయకుణ్ణి భక్తులు ఎవరైతే పూజిస్తారో, ఆరాధిస్తారో, భావిస్తారో, సంభావిస్తారో, అనుభవిస్తారో, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవడు నన్ను ఎట్లా పిలిస్తే, తలిస్తే, కొలిస్తే, వలచి వస్తే, గోపికనైనా సరే, కుబ్జనైనా సరే, అద్భుత సుందరాంగిగా మార్చగల సామర్థ్యం నా సొత్తని నిరూపించినటువంటి వెంకట నాయకుడు. అదిగో అద్భుతమైనటువంటి తన ప్రభావంతో ఉత్తరమాడ వీధిలోకి తిరుగుతున్న శుభ సందర్భంలో స్వామి ఆచార్యులు రామానుజాచార్యుల వారి యొక్క అందమైన పలుకులలో అందుకుందాం అయ్యవారి యొక్క వైభవాన్ని. గోవింద
1: దాసోహం స్వామి. దాస్యభావనకు ప్రతీక అయినటువంటి శేషుని మీద స్వామివారు కొలువు తీరి ఉంటే తనను ఆశ్రయించినటువంటి దాసులందరూ

కూడా తానెప్పుడు అందుబాటులో ఉంటాను, వారితోటే ఉంటాను అని చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించాడు స్వామివారు. శేషతి సంకర్షతీతి శేష అని అంటూ, అంటే మనలో ఉన్నటువంటి దుష్టమైనటువంటి గుణములను, పైగా శత్రువులను కూడా తొలగించి మనలో సాత్విక భావన పెంపొందించడం. ఏమిటి మనలో ఉన్నటువంటి శత్రువులు అంటే, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనే అరిషడ్వర్గము.

చెబుతూ మరి ఆ చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించారు. అంతేకాదు మనలో ఉండే ఆ కుండలిని శక్తి కూడా ఒక శేషుని యొక్క అవతారంలో ఉంటుంది అని చెప్పి అంటారు. మరి అటువంటి శేషుణ్ణి స్వామి అధిష్ఠించాడు అంటే మనలో ఎప్పుడు స్వామివారు కొలువు తీరి ఉండి మనలను సరైనటువంటి చైతన్య మార్గంలో నడిపిస్తాడు, అయితే ఎప్పుడు స్వామివారిని మనం భక్తితో ఆశ్రయించినప్పుడు అని. మరి అలా ఈ తిరుమాడ వీధులలో కూడా చిన్న శేషవాహనం మీద స్వామివారు కొలువు తీరి మునుముందుకు వస్తూ ఉంటే ఆ వాహనం ముందు భజనలు, కోలాటములు, నృత్యములు, గీతములు, అదేవిధంగా అనేకమైనటువంటి ప్రాంతముల నుండి వచ్చినటువంటి వారు వారి వారి సంప్రదాయానుగుణము వారి వారి నృత్యములతోటి ఆ వేషధారణలతోటి స్వామివారిని సేవిస్తూ ఆనందిస్తూ ఉంటే మరి ఒక పక్క గజములు, అశ్వములు, వృషభములు మొదలైనటువంటి రాజ లాంఛనములని కూడా ముందుకు నడుస్తూ ఉన్నాయి. గజరాజులు తమ చెవులతోటే వింజామరలు వీస్తూ ముందుకు వెళుతూ ఉంటే మరి ఆ వృషభములు స్వామివారి యొక్క టీవీకి రాజమర్యాదకు ప్రతీకలుగా ఉంటూ ఉంటే మరి ఆ అశ్వములు స్వామివారి యొక్క కరుణ ఎంత వేగంగా భక్తులను చేరుకుంటుంది అని చెప్పడానికి ప్రతీకగా మరి ఆ తిరుమాడ వీధులలో వస్తూ ఉంటే మరి స్వామివారి యొక్క పురాణ గాథలను అదేవిధంగా పౌరాణిక నేపథ్యములను కూడా గుర్తు చేసేటటువంటి అనేకమైనటువంటి రూపములతోటి అనేకమైన వేషధారణలతోటి మరి సమస్తమైనటువంటి లోకములను కూడా అంటే వైకుంఠమును, బ్రహ్మలోకమును, కైలాసమును, అలాగే స్వర్గమును కూడా ఈ కలియుగ వైకుంఠంలోనే ఈ తిరుమాడ వీధులలోనే చూపిస్తూ అనేక మంది దేవతామూర్తులు ఈ తిరుమాడ వీధులలో స్వామివారి యొక్క వాహన సేవలో పాల్గొన్నారా అన్నట్లుగా మరి ఆ దేవతామూర్తుల యొక్క వేషధారణలతోటి భక్తులు గోచరిస్తున్నారు. అదిగోండి శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి శ్రీనివాసుని యొక్క ఆ రూపంలో మునుముందుకు సాగుతూ ఉంటే దేవతలందరూ కూడా సేవిస్తున్నట్లుగా ఒక పక్క కనిపిస్తూ ఉంటే మరి ఒక పక్క మరి ఆటవికమైనటువంటి ఆ నృత్యములు అదేవిధంగా అంటే ఇక్కడ స్వామిని సేవించడంలో ఎవరు కూడా ఎటువంటి భేదము లేదు, జాతి లింగ వయోభేదములనేవి లేవు అనే విషయాన్ని తెలియజేస్తూ అనేకమైనటువంటి నృత్యములు అందులోనూ కూడా పెద్ద పెద్దవారు వయోవృద్ధులు కూడా ఎంతో ఉత్సాహంగా స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా స్వామివారి యొక్క శేషవాహన సేవలో రాజలాంఛనములు అదేవిధంగా భక్తుల యొక్క సందోహముతోటి ఆ శేషవాహన సేవ మునుముందుకు సాగుతూ ఉన్నది. మరి ఒక విశేషం ఏమిటి అంటే భగవద్గీతలో స్వామివారు చెప్పినట్లుగా ఆ శేషుడు వాసుకి అనంతుడు ఎవరైనా సరే పరమాత్మే అని చెబుతున్నారు. కేవలం అక్కడ చెప్పటమే కాదు భవిష్య పురాణంలో కూడా చెబుతున్నారు. ఏమని అంటే శ్రీవైకుంఠంలో పరమాత్మను స్వామివారిని సేవించిన తరువాత మహర్షులు, దేవతలు అందరూ కూడా మరి ఆ పక్కనే ఉన్నటువంటి శేషుణ్ణి కూడా దర్శించుకుంటారట. అదేమిటండి, శేషుడు సర్పాకారంలో కనిపిస్తాడు కదా స్వామివారితో పాటే అని అంటే కేవలం సర్పాకారంలో ఉండటమే కాదు శేషునికి తనతో సమానమైనటువంటి రూపాన్ని స్వామివారు అనుగ్రహించాడు. ఏ విధంగా అయితే స్వామివారు శంఖచక్రములను ధరించి ఉంటాడో అదేవిధంగా శేషుడు కూడా శంఖచక్రములను ధరించి స్వామివారి యొక్క అపరావతారంగా శ్రీవైకుంఠంలో కనిపిస్తారట. అందుకనే స్వామిని చూచినటువంటి వారు ఆ శేషుడిని కూడా చూచి అప్పుడు స్వామివారిని దర్శించినటువంటి పూర్తి ఆ ఫలితాన్ని పొందుతూ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుతారట. ఈ విధంగా మరి తనతో పాటు సమానమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి ఆ శేషుణ్ణి స్వామివారు తాను అధిష్ఠించి మనందరికీ కూడా కన్నుల విందు చేస్తూ ఉంటే ఈ కలియుగ వైకుంఠంలో ఉత్తర మాడవీధిలో స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషవాహనంలో ఉన్నటువంటి స్వామిని మనం ఆనంద కర్పూర నీరాజనములతోటి దర్శించుకుంటూ ఉన్నాం. ఎందుకు అంటే స్వామివారిని దర్శించుకుని ఆనంద కర్పూర నీరాజనములను సమర్పించడానికి ఆయా ప్రదేశములు నిర్దేశించారు. అక్కడ అందరూ కూడా ఆ హారతి పళ్ళెములతోటి వేచి ఉండి స్వామివారికి హారతి సమర్పించి ఆ వాహనము కిందగా వెళుతూ ఉన్నారు. దాదాపు 40 మంది వాహన చోదకులు ఆ వాహనాన్ని మోస్తూ ఉంటే భక్తుల యొక్క ఆనంద కర్పూర నీరాజనములను అందుకుంటూ స్వామివారు మునుముందుకు సాగుతూ ఉన్నారు. మరి ఆ శేషుని యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా

0: పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని చెప్పి చిన్న శేషవాహనాన్ని అధిష్ఠించినటువంటి ఆ శ్రీనివాసునికి నమస్కరిస్తూ, శ్రీ కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, ఏడుకొండవాడ వెంకట రమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా చిన్నశేష వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు ఈ నాగమునయ్య, కె శ్రీనివాసులు, ఏ రమేష్. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవంపై ప్రత్యక్ష ప్రసారం ఉన్నారు విజయవాడ కేంద్రం నుండి రిలే. ఆకాశవాణి ఇప్పుడొక చిత్రగీతం వింటారు. ఠాగూర్ ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుత్తాల అశోక్ తేజ పాడిన ఈ పాట, సంగీతం మణిశర్మ.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 9:10 కావస్తోంది. మరి కాసేపట్లో గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

ఇంతవరకు గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు 25 ఏళ్లు ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినిమా పాటలు వింటారు. భద్రకాళి చిత్రం కోసం యేసుదాస్ సుశీల పాడిన దాశరథి గీతం వినండి. సంగీతం ఇళయరాజా.

0: పిగు గారు 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
1: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
0: అవునా? ఎందుకు?
1: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
0: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
2: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
0: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ అంటే BSBD.

0: అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ఏటీఎం, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
1: ఆర్బీఐ అంటుంది, బిఎస్బిడి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
2: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: వింటున్న పాట రాజ్ కుమార్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం, సంగీతం ఇళయరాజా.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: సుప్రసిద్ధ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
4: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
3: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
4: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
3: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
4: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
3: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
4: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసర.
5: చిత్రసీమల చివరిగా వినండి సాగర్ సంగమం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి శైలజ గానం చేసిన వేటూరి సుందరమూర్తి గీతం, సంగీతం ఇళయరాజా.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎన్నికల్లో ప్రజామద్దతు లేక ఇండియా కూటమి రాజ్యాంగ వ్యవస్థలపై దాడి చేస్తోందని రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ ఆరోపించారు. గతంలో బోగస్ ఓట్ల తొలగింపు కోరిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్ష నాయకులు సర్ ప్రక్రియ చేపడుతుంటే విమర్శించడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట ప్రాసిక్యూషన్ సర్వీసులో 118 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాల భర్తీ పరీక్ష ఫలితాలు పోలీస్ నియామక మండలి విడుదల చేసింది. ఉత్తీర్ణులైన అభ్యర్థుల సర్టిఫికేట్ పరిశీలన ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టుగా మండలి చైర్మన్ వివి శ్రీనివాసరావు వెల్లడించారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉత్తమ పనితీరు కనబరిచిన తెలంగాణలో నారాయణపేట, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అవార్డులు ప్రదానం చేశారు. మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తడకమల్ల వినోద్ తిరిగి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత ఏడాది జూలైలో మద్రాస్ కోర్టుకు వెళ్లిన ఆయన ఈ నెల 14న మొదటి కోర్టు హాల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సేంద్రీయ వ్యవసాయం, ఒకే ఎకరంలో 14 రకాల కూరగాయలు, అంతర పంటల సాగుతో ఆదర్శంగా నిలిచిన జగిత్యాల జిల్లా పెంబంట్లకు చెందిన బండారి విజయ జాతీయ మహిళా కిసాన్ దివస్ అవార్డుకి ఎంపికయ్యారు. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధన వర్తించే మందుల జాబితాను త్వరలో నోటిఫై చేసి పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టంగా బాహుబలి మోటార్లతో నీటి పంపింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు భారీగా హరిత ఇంధనం కొనుగోలు చేయనున్నట్టు విద్యుత్ శాఖ తెలిపింది. ఇందుకోసం టీజీ రిట్కో, టీజీ జెన్కోల్ ఆధ్వర్యంలో పలు రకాల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. ఈరోజు ప్రారంభమయ్యే డెన్మార్క్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో పివి సింధు, సాత్విక్ చిరాగ్ జోడీతో పాటు లక్ష్యసేన్, శ్రీకాంత్ తదితర భారత షటిల్లు బరిలోకి దిగుతున్నారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు ప్రపంచ నెంబర్ 1 అన్ సే యంగ్తో తలపడుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10:03 ప్రకటించిన అంశం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి దేవి నీరాజనం. శరన్నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక. వినండి దేవి నీరాజనం ధారావాహిక.
2: ఓం శ్రీమాత్రే నమః. శ్రోతలకు నమస్కారం. శరన్నవరాత్రుల సందర్భంగా సమర్పించే దేవీ నీరాజనం ధారావాహిక కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రులలో ఈరోజు నవదుర్గా స్వరూపం కాత్యాయనీ దేవి. అమ్మవారు కాత్యాయనీ దేవి రూపంలో పూజలందుకుంటుంది.

పూర్వం కాత్యాయన మహర్షి పార్వతీదేవిని తన కుమార్తెగా పొందటానికి తీవ్ర తపస్సు చేశాడు. కాత్యాయన మహర్షి భక్తికి తపస్సుకు మెచ్చిన అమ్మవారు అతనిని దీవించి కుమార్తెగా జన్మించింది. ఆమె క్రమంగా సర్వశక్తి సంపన్నవుతుంది. అనేక ఆయుధాలను ధరించి ప్రజల మీద దౌర్జన్యాలను ఇబ్బందులను సృష్టించే రాక్షసులను నాశనం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా పర్యటించడం ప్రారంభం.

దుర్గామాత యొక్క అత్యంత భయంకరమైన రూపమిది. అయినప్పటికీ ఆమె తన భక్తులకు మాత్రం శాంతమూర్తిగా దర్శనమిస్తూ కరుణామూర్తి అయి వారిని కాపాడుతుంది.

కాత్యాయని దేవి ప్రాముఖ్యం ఏంటంటే, ఈ అమ్మవారు బృహస్పతి గ్రహానికి ఆధిపత్యం వహిస్తుంది. జాతకంలో బృహస్పతి దోషం వల్ల కలిగే సమస్యలను ఈ తల్లి నివారిస్తుంది.

కాత్యాయని అమ్మవారికి ఇష్టమైన పూలు ఎర్ర గులాబీలు లేదా ముద్ద మందారాలు. ఈరోజు కాత్యాయని దేవిని అలంకరించి షోడశోపచారాలతో పూజించి జ్ఞానశక్తి కోసం దేవిని అర్థిస్తారు. కారణం, కాత్యాయని దేవి జ్ఞానశక్తి ప్రదాత. చంద్రహాసోజ్వల కర శార్తూల వరవాహన కాత్యాయని శుభం దద్యాత్ దేవీ దానవ ఘాతిని అని స్తుతిస్తారు.

కాత్యాయని అవిద్యానాశిని, కర్మఫలదాత్రి. ఈ శక్తి మాయాస్వరూపిణి, సకల సంసారబంధాలకు కారకురాలు. భవజలధి, చింతాజలధి, సంసారజలధి, ఇలాంటి ఎన్నో భవసాగరాల నుంచి మానవుల్ని ఉద్ధరించే ఈ శక్తియే కాత్యాయని దేవి. ఈ దేవి సింహాసనం అధిరోహించి ఖడ్గాన్ని చేత ధరించి దర్శనమిస్తుంది. కొలిచేవారి కొంగు బంగారంగా నిలిచే తల్లి కాత్యాయని దేవిని త్రికరణశుద్ధిగా పూజించి నైవేద్యంగా రవ్వకేసరిని నివేదించాలి.

ఈ దేవి నవరాత్రులలో నవదుర్గా రూపమైన కాత్యాయని దేవిని ఆరాధించి గృహస్థాశ్రమంలో ఎదురయ్యే విద్యా వివాహాది సమస్యలను అధిగమించి సుఖ సంతోషాలతో జీవించాలి.

0: వద్దకు చేరుకొని వడి వడి పరువిడి.
1: చిత్రగీతం విన్నారు ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. న్యూఢిల్లీలో ఈరోజు జరగనున్న బిమ్స్టెక్ హోం మంత్రులతో

కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్ధికి జిల్లా స్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. భారత పురోగతికి సాంకేతికత, సాంప్రదాయం కలిసి నడవాలని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ పేర్కొన్నారు. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ నిబంధన వర్తించే మందుల జాబితా త్వరలో నోటిఫై చేసి పరిస్థితికి అనుగుణంగా అప్డేట్ చేస్తామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వెల్లడించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో కీలక ఘట్టంగా బాహుబలి మోటార్లతో నీటి పంపింగ్ ప్రక్రియ ఈరోజు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కానున్నారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పరీక్షలు, ఫలితాలు, డిజైన్లపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి శాఖ టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ 2వ సమావేశం ఈ నెల 14న ఢిల్లీలో నిర్వహించనుంది. రాష్టంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ తీర్చేందుకు భారీగా హరిత ఇంధనం కొనుగోలు చేయనున్నట్టు విద్యుత్ శాఖ తెలిపింది. ఇందుకోసం టీజీ రెడ్కో, టీజీ జెన్కోల ఆధ్వర్యంలో పలు రకాల విద్యుత్ కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది. సేంద్రీయ వ్యవసాయం, ఒకే ఎకరంలో 14 రకాల కూరగాయలు, అంతర పంటల సాగుతో ఆదర్శంగా నిలిచిన జగిత్యాల జిల్లా పెంబట్లకు చెందిన బండారు విజయ జాతీయ మహిళా కిసాన్ దివాస్ అవార్డుకి ఎంపికయ్యారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించకుండా రైతు డిస్కం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని, ఈశాన్య రుతుపవన రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షసూచనలు ఉన్నాయని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

Ah, che se veni. యువవాణి సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి రుసా ఘోష్ గారి హిందుస్థానీ గాత్ర సంగీతం. వాద్య సహకారం తబలా శ్రీ పి మురళి గారు, హార్మోనియం శ్రీ అనంత న్యాలకల్ గారు. వినండి రుసా ఘోష్ గారి హిందుస్థానీ గాత్ర సంగీతం.

0: ఇంతవరకు మీరు యువవాణి సంగీత కార్యక్రమంలో రుసా ఘోష్ గారి హిందుస్థానీ గాత్ర సంగీతం విన్నారు. వాద్య సహకారం తబలా శ్రీ పి మురళి, హార్మోనియం శ్రీ అనంత్ న్యాలకల్ గారు.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
0: ప్రేమం ఈ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ పాడిన పాట విందాం.

ఎంత బాగుంది కదా పాట. ప్రేమకు హృదయం చాలంది. అవును, ప్రేమ లేకపోతే మనిషి లేడు. అది భార్యాభర్తల మధ్య ప్రేమైనా, తల్లిదండ్రుల మధ్య ప్రేమైనా, బిడ్డల మీద ప్రేమైనా, సమాజం వ్యక్తికి మధ్య ప్రేమైనా కానీ. అందుకనే లవ్లెస్నెస్ కంటే కూడా లోన్లీనెస్ చాలా భయంకరమైంది అంటారు. మనం సమాజంలో ఉంటాం కదా, సంఘజీవులం కదా. మరి ఈ పాట వినండి, ఎంత సక్కంగా ఉన్నావే అంటూ మన మధ్యకు వచ్చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ గారు. చిత్రం రంగస్థలం.

చిత్రగీతాలు విన్నారు కదా. కన్నడ కస్తూరి కార్యక్రమం 2:30 ఉంటుంది. వనితాలోకంలో ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి రామకృష్ణారావు గారు మనకు కొన్ని విశేషాలు అందించబోతున్నారు. ఆకాశవాణి సమయం 11:30 ప్రకటించిన సుగమ్ సంగీత్ వెంటనే. ఆకాశవాణి సుగమ్ సంగీత్ శ్రీమతి సంగీతా మిత్ర ముజుమ్దార్ గారిచే గజల్స్ విందాం ఈరోజు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ యాకూబ్ అలీ గారు, వైలిన్ టి శ్రీధర్ కుమార్ గారు, తబ్లా సహకారం శ్రీ మహమూద్ హుసేన్ ఖాన్ గారు. వినండి శ్రీమతి సంగీతా మిత్ర ముజుమ్దార్ గారిచే గజల్స్.

0: ఇంతవరకు మీరు సుగమ్ సంగీత్లో శ్రీమతి సంగీతా మిత్ర ముజుమ్దార్ గారిచే గజల్స్ విన్నారు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ యాకోబ్ అలీ, వైలిన్ శ్రీ టి శ్రీధర్ కుమార్, తబ్లా శ్రీ మహమ్మద్ హుస్సేన్ ఖాన్. సుగమ్ సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి వార్తలు విందాం.
1: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं कनकलता. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि केंद्र सरकार ने अपने शासन के दृष्टिकोण और कार्य संस्कृति में पावर टू एम्पावर के सिद्धांत को अपनाया है. नई दिल्ली में आए ब्लूमबर्ग न्यू इकॉनमी फोरम में श्री मोदी ने कहा कि 21वीं सदी में प्रौद्योगिकी, डेटा, ज्ञान और नवाचार शक्ति के महत्वपूर्ण स्रोत बन गए हैं.

0: గాడెస్ బ్రహ్మచరిణి. ద సెకండ్ డే ఈజ్ డెడికేటెడ్ టు గాడెస్ బ్రహ్మచరిణి, హూ సింబలైజెస్ డివోషన్, డిసిప్లిన్, పేషెన్స్ అండ్ డిటర్మినేషన్. ఇన్ టుడేస్ ఫాస్ట్ మూవింగ్ వరల్డ్ వీ ఆఫెన్ వాంట్ ఇమీడియట్లీ రిజల్ట్స్. వీ వాంట్ సక్సెస్ క్విక్లీ, వీ వాంట్ హ్యాపీనెస్ ఇన్స్టెంట్లీ అండ్ అచీవ్మెంట్స్ వితౌట్ వెయిటింగ్. బట్ మీనింగ్ఫుల్ సక్సెస్ రిక్వైర్స్ పేషెన్స్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్. డే 3, గాడెస్ చంద్రఘంట. ద థర్డ్ డే సెలబ్రేట్స్ గాడెస్ చంద్రఘంట, హూ సింబలైజ్ రిప్రజెంట్స్ కరేజ్, బ్రేవరీ అండ్ రెడీనెస్ టు ఫైట్ అగెన్స్ట్ ఇన్జస్టిస్. హర్ ఫార్మ్ రిమైండ్స్ అస్ దట్ కరేజ్ డస్ నాట్ మీన్ ది అబ్సెన్స్ ఆఫ్ ఫియర్. ఇట్ మీన్స్ డూయింగ్ వాట్ ఈస్ రైట్ ఈవెన్ వెన్ యూ ఫీల్ అఫ్రేడ్.
1: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: డే 4, గాడెస్ కుష్మంద. The fourth day is dedicated to Goddess Kushmanda, who is associated with cosmic energy, creation, and vitality. Her story reminds us of the creative power that exists within the universe and inspires us to discover our own potential. Every person has the ability to create something meaningful, whether through art, whether through education, innovation, kindness, or service. Day 5, Goddess Kandamata. The fifth day honors Goddess Kandamata, the mother of Lord Skanda, also known as Kartikeya. She represents motherhood, compassion, love, and protection. Her form reminds us to appreciate the people who care for us. A mother's affection, a father's guidance, a friend's support, and a teacher's encouragement can help us to become a better human being. This Navratri, let us take a moment to thank the people who have stood beside us during our difficult times. Day 6, Goddess Katyayani. The sixth day is dedicated to Goddess Katyayani, a powerful form of Durga dedicated with courage, determination, and the destruction of evil. She reminds us to stand against, firm against injustice, and to work towards a society where everyone is treated with dignity and respect. Day 7, Goddess Kalaratri. The seventh day honors Goddess Kalaratri, a fierce form associated with the destruction of darkness, fear, and negative forces. Although her appearance is fearsome, she symbolizes protection and the courage to face difficult situations. Life is not always filled with happiness. Sometimes we need to experience disappointments, uncertainty, and challenges.
2: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
3: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
2: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
3: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
2: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
3: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
2: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
3: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
0: డే 8, గాడెస్ మహాగౌరి. Eighth day is associated to Goddess Mahagauri, who represents purity, peace, serenity, and spiritual growth. Her form encourages to cleanse our minds of bitterness and unnecessary negativity. We often spend time making our homes beautiful for festivals, cleaning every corner and decorating every room beautifully. But why don't we ప్రత్యేకం.

యాక్చువల్లీ హౌ ఇస్ నవరాత్రి సెలబ్రేటెడ్ అక్రాస్ ఇండియా? నౌ లెట్ అస్ ట్రావెల్ అక్రాస్ ఇండియా త్రూ ద పవర్ ఆఫ్ అవర్ ఇమాజినేషన్ అండ్ డిస్కవర్ ద వండర్ఫుల్ వేస్ ఇన్ విచ్ నవరాత్రి ఈజ్ సెలబ్రేటెడ్. ఇండియా ఈజ్ అ కంట్రీ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ డైవర్సిటీ. ఆ లాంగ్వేజెస్, ఫుడ్, క్లోథింగ్, మ్యూజిక్ అండ్ కస్టమ్స్ మే చేంజ్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్, బట్ ఫెస్టివల్స్ ఆఫ్ అండ్ బ్రింగ్ అస్ టుగెదర్ త్రూ ద షేర్డ్ స్పిరిట్ ఆఫ్ జాయ్ అండ్ డివోషన్. ఇన్ గుజరాత్, నవరాత్రి ఈజ్ ఫేమస్ ఫర్ ఇట్స్ ఎనర్జెటిక్ గర్బా అండ్ దాండియా రాస్ డాన్సెస్. యాజ్ ఈవినింగ్ అరైవ్స్, పీపుల్ డ్రెస్ ఇన్ కలర్ఫుల్ ట్రెడిషనల్ outfits, gather in open grounds and dance in circles to devotional and folk songs. The rhythmic clapping, the sound of the dandiya sticks and the vibrant decorations create an unforgettable atmosphere.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 12:30 కావస్తుంది. జాతీయ స్థాయిలో వార్తలు విందాం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోమ్ మంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సేయంగ్తో తలపడుతుంది. వార్తల వివరంగా అధికారాన్ని సాధికారితగా మలచడమే మా ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రసంగిస్తూ దేశ పురోగతి, సమిష్టి వృద్ధి, భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. కేవలం ముందుకు సాగడమే కాకుండా ఇతరులకు సాధికారత కల్పించడమే అసలైన శక్తి అన్నారు. ప్రస్తుత కాలంలో ఈ పరివర్తనకు డిజిటల్ శక్తి కీలక చదువు శక్తికి ఉద్భవించిందని, డిజిటల్ శక్తి భారత్కు మరిన్ని అవకాశాలు తెరిచిందని మోదీ పేర్కొన్నారు.
2: Is not just the ability to move ahead, it is also the ability to

0: ఎంపవర్ అదర్స్ టు మూవ్ అహెడ్. భారత్ కా మాన్నా హై కంపిటీషన్ జరూరీ హై లేకిన్ కంపాషన్ బి హోనా చాహియే.
1: 21వ శతాబ్దంలో సాంకేతికత, డేటా, జ్ఞానం, ఆవిష్కరణలు ముఖ్యమైన వనరులుగా మారాయని ప్రధానమంత్రి అన్నారు. భారత సామర్థ్యాలు ఇతర దేశాలకు కొత్త అవకాశాలు తెరుచుకునేలా చూడటమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని తెలిపారు. భారతదేశం ప్రజాస్వామ్యానికి తెల్లని ఇక్కడ 100కి పైగా భాషలు, సుమారు 80,000 రిజిస్టర్డ్ వార్తాపత్రికలు, ప్రచురణలు, 1000కి పైగా శాటిలైట్ టెలివిజన్ ఛానల్స్ ఉన్నాయని మోదీ చెప్పారు. గత దశాబ్ద కాలంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేసిందని మోదీ తెలిపారు.
0: పవర్ కే పర్పస్ పర్ జో ఫోకస్ హై యహీ సోచ్ గవర్నెన్స్ మే భీ జరూరీ హై. సర్కార్ కే పాస్ అథారిటీ హై లేకిన్ ఇస్కా ఉద్దేశ్య యే నహీ హోనా చాహియే కి దేశ్ కా నాగరిక్ సిస్టమ్ పర్ హీ నిర్భర్ హో జాయే, బల్కి ఇస్కా మక్సద్ యే హోనా చాహియే కి దేశ్ కే నాగరిక్ సక్షమ్ హో, సశక్త హో. ఔర్ భారత్ ఇసీ రాస్తే పర్ చల్ రహా హై. ఇసీ రాస్తే పర్ చల్తే హుయే భారత్ నే బీతే ఏక దశక్ మే 25 కరోడ్ లోగో కో గరీబీ సే బహార్ నికాలా.
1: 2014 నుంచి భారత్లో స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా విస్తరించిందని, స్టార్టప్ల సంఖ్య 2,50,000 చేరుకుందని తెలిపారు. అలాగే 45% పైగా స్టార్టప్లలో ఒక మహిళా భాగస్వామి ఉన్నారని పేర్కొన్నారు. ఈరోజు నవరాత్రుల 3వ రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ధైర్యం, శాంతి, దైవిక శక్తికి ప్రతిరూపమైన అమ్మవారు చంద్రఘంట అవతారంలో పూజలు అందుకుంటున్నారని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, ఐశ్వర్యం, విజయం కలగాలని సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. సమన్వయంతో సురక్షితమైన, బలమైన బిమ్స్టెక్ ప్రాంతం నిర్మించుకునేందుకు దేశాలు కట్టుబడి ఉన్నాయని తెలిపారు. బే ఆఫ్ బెంగాల్, దాని పరిసర ప్రాంతాల దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు బంగ్లాదేశ్, భూటాన్, భారత్, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్ 7 సభ్యదేశాలతో 1997లో బిమ్స్టెక్ ప్రాంతీయ సంస్థ ఏర్పడింది. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు, పర్యావరణహిత ఉక్కు పరిశ్రమ అభివృద్ది చేసేందుకు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించిందని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. ముడి ఉక్కు ఉత్పత్తి 2014-15లో 89 మిలియన్ టన్నుల నుంచి 2025-26 నాటికి 170 మిలియన్ టన్నులకు పెరిగిందని, 2047 నాటికి ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యాన్ని 3 రెట్లు పెంచి 604 మిలియన్ టన్నులకు చేర్చాలని, తుది ఉక్కు డిమాండ్ 505 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుందని, మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణం, రవాణా రంగంలో ఉక్కు వాడకాన్ని ప్రోత్సహించడంపై ఈ ముసాయిదా విధానం దృష్టి పెట్టిందని, హరిత ఉక్కు ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా ఉద్గారాలు తగ్గించాలని యోచిస్తోందని ఆ శాఖ తెలిపింది. వ్యవసాయ వృద్ధికి జిల్లాస్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. తక్కువ వ్యవసాయోత్పత్తి, సరిపడ రుణాలు అందని 100 వెనుకబడ్డ జిల్లాలకు ఈ యోజనలో పెద్దపీట వేస్తామని చౌహాన్ స్పష్టం చేశారు. వరి కోత తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో మిషన్ మోడ్లో నూనె గింజలు, పప్పుధాన్యాల సాగు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని మరింత విస్తృతం చేయాలని, తూర్పు భారతదేశంలో సంస్థగత రుణాలు వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లాలను ఘనంగా సత్కరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్యాన్సర్ మందుల గరిష్ట రిటైల్ ధరపై మార్జిన్ 30% పరిమితం చేయాలని నిర్ణయించినట్టుగా కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ విషయం వెల్లడించారు. కేవలం క్యాన్సర్ మందులకే కాకుండా అన్ని రకాల మందులు, వైద్య పరికరాలపై ఉన్న అధిక మార్జిన్ల సమస్య ఈ నిర్ణయం పరిష్కరిస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. రిటైలర్లకు 5,000 కందే గుండె స్టెంట్ ధర ఎంఆర్పీ వద్ద 25,000 ఎందుకుంటుందని కోర్టు ఆరా తీసింది. స్టెంట్లకు ఇప్పటికే ధరల పరిమితి ఉందని మెహతా బదులిచ్చారు. ఈ కేసు విచారణ 27 అక్టోబర్కి కోర్టు వాయిదా వేసింది. ఓటర్ల జాబితాలో ప్రతి అర్హులైన పౌరుడికి చోటు దక్కేలా చూసేందుకు భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. ఈసీఐ నిబంధనల ప్రకారం ఓటర్లు తమ పేర్లు

నమోదు చేసుకునేందుకు, వ్యక్తిగత వివరాలు సవరించుకునేందుకు, జాబితాలో లోపాలు సరిదిద్దుకునేందుకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్లు, డిస్టిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్ల నమోదు, తప్పులు సవరణ సేవలు మరింత సులభతరం చేసేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్ జీడిపి వృద్ధి అంచనా జూలైలో 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగటం సర్వీసెస్ రంగంలో రాణించడంతో ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. విస్తరిస్తున్న దేశీయ మార్కెట్, నిర్మాణ సంస్కరణల మద్దతుతో భారత్ బలమైన వృద్ధి సామర్థ్యం ప్రదర్శిస్తోందని వివరించింది. న్యూఢిల్లీలో నెలకొన్న శాంతి భద్రతల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఈరోజు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. మింటో రోడ్, మండీ హౌస్ రౌండ్ బౌట్, పటేల్ చౌక్, గురునానక్ చౌక్, లోధి రోడ్ ఫ్లైఓవర్, సర్దార్ పటేల్ మార్గ్, ఖన్నాట్ ప్లేస్ ఔటర్ సర్కిల్తో పాటు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, పరిస్థితికి అనుగుణంగా ఢిల్లీలో కొన్ని ప్రధాన జంక్షన్లు, మార్గాల్లో ట్రాఫిక్ మళ్లింపులు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, నైపుణ్యాభివృద్ది ఉపాధి కల్పన శాఖ మంత్రి జయన్ చౌదరిని కలవనున్నారు. కెనడా హై కమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ మాట్లాడుతూ, ప్రతిపాదిత స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం భారీ పెట్టుబడులతో పాటు ఇరు దేశాల మధ్య పర్యాటక రంగం వృద్ధికి గొప్ప అవకాశాలు అందిస్తుందని పేర్కొన్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్య ప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్స్ వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కాఠ్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన గూర్ఖా జిల్లాలో తెల్లవారుజామున కొండచెట్లు విరిగిపడడంతో బుధి గండకీ నదికి అడ్డుకట్టపడి దిగువ ప్రాంతాల్లో వరదలు ముంచెత్తడంతో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. నదిలో నీటిమట్టం తగ్గిన సహాయక చర్యలు కొనసాగుతాయని సైన్యం తెలిపింది. ఆగస్టులో సంభవించిన విపత్తులో 1457 మంది మరణించగా వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. తాజా వరదల్లో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈరోజు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడాక్, గిల్గిత్, బాల్టిస్తాన్, ముజఫర్బాద్, రాజస్థాన్లో ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈశాన్య భారతదేశం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈరోజు ఓడెన్స్లో ప్రారంభం కానుంది. భారత క్రీడాకారిణి పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్ 1 ఆన్ సే యంగ్తో తలపడుతుంది. అలాగే తన్వి శర్మ జపాన్కు చెందిన నత్సుకి నిదేరాతో పోటీ పడనుంది. పురుషుల సింగిల్స్లో లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ బరిలో దిగనున్నారు. పురుషుల డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడి రేపు ఆడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధికారాన్ని సాధికారితగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలు ఉంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ ఉక్కు రంగానికి కేంద్రంగా మార్చేందుకు ప్రభుత్వం నేషనల్ స్టీల్ పాలసీ విజన్ 2047 రూపొందించినట్టు కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ తెలిపింది. డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈరోజు పివి సింధు దక్షిణ కొరియాకు చెందిన ఆన్ సే యంగ్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: खुशियाँ अपनाएं खुशियाँ, अपना कर मनोदर्पण। कॉल करें 844-844-0632 पर और पाएं NCERT द्वारा अपनी शैक्षिक व भावनात्मक समस्याओं का समाधान।
1: और अब इसी कार्यक्रम के साथ हम अपने आज के उमंग प्रसारण को विराम देने की आज्ञा चाहेंगे, तो अपने मित्र अजीत को उमंग कार्यक्रम की तकनीकी टीम यानी जगबंधु, कुसुमलता, चेतना, अरशद, प्रसून और हमारे आज के विशेषज्ञ प्रोफेसर सुमन संजय कुमार जी के साथ आज्ञा दीजिए। नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग
3: NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 1:09 దాటి 50 సెకండ్లైంది. మరికొద్ది క్షణాల్లో మనం ప్రాంతీయ వార్తలు విందాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు పెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత్లో కాంగ్రెస్ పార్టీ నడిపే నియంతృత్వ రాజకీయం చెల్లదని, తమకు ఓటు వేయకపోతే ఈసీదీ ప్రజలదే తప్పనేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన, రాహుల్ గాంధీ అధికారం కోసం రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేసేలా ప్రవర్తిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ, అమిత్ షా వంటి నేతలు దేశానికి ద్రోహం చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేత బాధ్యతారహితంగా మాట్లాడడాన్ని ప్రజలు గమనించాలని సూచించారు. దేశం ఎవరి ప్రైవేటు ఆస్తి కాదని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూలదొయ్యడమే లక్ష్యంగా పెట్టుకున్న విపక్షాల తీరు పార్లమెంటులో నవ్వుల పాలైందని మండిపడ్డారు.

0: ఎన్నికల సంఘం నిర్ణయాల్లో లోపాలున్నాయని కమిషన్ సభ్యులే పేర్కొంటున్న తరుణంలో సీఎస్ఈ జ్ఞానేష్ కుమార్పై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యలు తీసుకోకపోవడాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిరసించారు. ఢిల్లీలో ఇండీ కూటమి చేపట్టిన మార్చ్ ఫర్ డెమోక్రసీ ర్యాలీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్నికల సంఘం తీరును తప్పుబడుతూ ఈ పోరాట పంథాపై తెలంగాణ భవన్లో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న శ్రేణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ లాభాల్లో పర్మనెంట్ ఉద్యోగులకు 34% వాటా, కాంట్రాక్టు కార్మికులకు 5,500 రూపాయల బోనస్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈరోజు ప్రజాభవన్లో భట్టి విక్రమార్క విలేకరుల సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల భర్తీ, క్వార్టర్ల స్థానంలో నెహ్రూ హౌజింగ్ కాలనీల నిర్మాణం, ఏరియా ఆసుపత్రుల ఆధునీకరణ చేపడతామన్నారు. అలాగే రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుతో పాటు సింగరేణి భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడతామని అన్నారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్బాబు, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు నేడు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్దిగా పండి రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. రాష్ట ప్రజలందరికీ ఆయన శరన్నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫార్ములా ఈరెస్ కేసులో తనపై వచ్చిన అవినీతి అభియోగాలకు తగిన ఆధారాలు లేవని, నిధుల దుర్వినియోగం జరిగినట్టు సాక్ష్యాలు లభించనందున ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో భారసా కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ డిశ్చార్జ్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన న్యాయస్థానం దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 75% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. జీవో 109, గెజెట్ 49 ప్రకారం ఇవ్వాల్సిన రిజర్వేషన్లను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అమలు చేయకపోవడం వల్ల ఆదివాసీ, గిరిజన యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావంతో నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోయి హైదరాబాద్లో నీటి సరఫరా తగ్గుతుందనే ప్రచారాన్ని జలమండలి ఖండించింది. ఇటువంటి ఆధారాలు లేని వార్తలు నమ్మవద్దని, ఫార్వర్డ్ చేయవద్దని ప్రజలను కోరింది. నీటి సరఫరా సమాచారాన్ని అధికారిక మార్గాల ద్వారానే తెలుసుకోవాలని, నీటిని పొదుపుగా వాడాలని స్పష్టం చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే జీవో 17ను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తగినంత సిబ్బంది, థర్మల్ విద్యుత్ కేటాయింపులు లేకపోవడంతో విద్యుత్ వ్యవస్థ కుప్పకూలే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, ఉచిత విద్యుత్తుపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అభివృద్ది పనులను, గోదావరి పుష్కరఘాట్ నిర్మాణాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. అధికారులతో పనుల పురోగతిని సమీక్షించిన ఆయన ముక్కోటి శ్రీరామనవమి నాటికి పనులు పూర్తి చేసేలా 10 బృందాలను రంగంలోకి దించినట్టు వెల్లడించారు. నిర్ణీత సమయంలో పనులు ముగించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
1: గోదావరి పుష్కరం సంబంధించి రివర్స్ పరిశీలించడం జరిగింది. ఘాట్ శాంక్షన్ అయింది నార్త్ సైడ్ అండ్ సౌత్ సైడ్ కూడా 270 మీటర్ అండ్ అలాగే 230 మీటర్స్ ఇది ఘాట్ కూడా పరిశీలించడం జరిగింది. టియర్1 భద్రాచలం కూడా ఉంది. అలాగే పెళ్లి భక్తులు జనం కూడా కేవలం ఇక్కడ కాదు, కిన్నపక్కలో, అశ్వాపురంలో, ఉమ్ముగూడెంలో, పర్ణశాలలో అక్కడ కూడా అవకాశం ఉంది. అది కూడా గవర్నమెంట్ కి పంపడం జరిగింది.
0: ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గి

0: అవకాశం ఉన్నందున రైతులు వరి కంటే ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. నీరు విద్యుత్తు సమస్యలను అధిగమించడానికి సమిష్టిగా కృషి చేయాలని, సూక్ష్మ సేద్యం కోసం ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లకు పగడబందీ ఏర్పాట్లు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి నిర్వహించిన సమీక్షలో జిల్లాలో మొత్తం 251 కొనుగోలు కేంద్రాలను సిద్దం చేయాలని సూచించారు. అలాగే గత సీజన్ల సీఎంఆర్ డెలివరీలో వేగాన్ని పెంచాలని పౌర సరఫరాల అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాల్లో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శరన్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారు చంద్రఘంట అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు దర్శించుకుని అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దేవి శరన్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి దేవాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో పూజలు కొనసాగుతున్నాయి. 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో శాకాంబరి అలంకరణలో దర్శనమిచ్చారు. ఉదయం ప్రత్యేక పూజలు, రాత్రివేళ భక్తుల దాండియా నృత్యాలతో ఆలయం కోలాహలంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, చదువుల తల్లి కొలువైన నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి బాలాలయంలో శారదీయ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజైన ఈరోజు సరస్వతి అమ్మవారు చంద్రఘంట మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, హైదరాబాద్తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, ఈశాన్య ఋతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లోనూ వర్ష సూచనలు ఉన్నాయని పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే ఎన్నికల సంఘానిది, ప్రజలదే తప్పనే రీతిలో ఆ పార్టీ ప్రవర్తిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులకు లాభాల్లో 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5500 రూపాయల బోనస్ చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. వ్యవసాయ రంగానికి నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందించకుండా రైతు డిస్కాం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18 వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వనితాలోకం.

0: ఆకాశవాణి ఈరోజు కార్యక్రమంలో ఆరోగ్యమైన జీర్ణ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బి రామకృష్ణ గారితో పరిచయం వింటారు.
1: ఈ రోజు కార్యక్రమంలో మనతో డాక్టర్ రామకృష్ణారావు బొడ్డు గారు ఉన్నారు. సర్ లాప్రోస్కోపిక్ సర్జన్, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ అండ్ కోలోరెక్టల్ సర్జన్ కూడా, మినిమల్ ఇన్వేసివ్ సర్జరీలో సర్ స్పెషలిస్ట్. సర్ నమస్తే. సర్
2: నమస్తే అమ్మా.
1: వి వెల్కమ్ యూ టు అవర్

0: స్టూడియోస్ అండ్ టు దిస్ ప్రోగ్రామ్.
1: థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఈరోజు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ గురించి మీ నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను సార్.
1: షూర్.
0: ఈ మధ్య ఏ సమస్య వచ్చినా గానీ, ఆఖరికి స్కిన్ సమస్య వచ్చినా మీ గట్ హెల్త్ ఎలా ఉంది అని అడుగుతున్నారు.
1: అవునమ్మా.
0: సో గట్ హెల్త్ కి అంత ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చింది సార్ సడన్ గా?
1: గట్ హెల్త్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్, ఇట్ కెన్ ఎఫెక్ట్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఆర్గన్ ఇన్ ద బాడీ. సో దానికి ఫస్ట్ ఏంటంటే మనకి డైజెషన్ అబ్జార్ప్షన్, అంటే మనం తిన్న ఆహారం డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ కావడానికి అది చాలా ఫస్ట్ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఇమ్యూనిటీ అంటారు, మన బాడీలో అగెన్స్ట్ ఇన్ఫెక్షన్స్ వాటి ఫైట్ చేయడానికి ఇమ్యూనిటీ, అవన్నీ గట్లో చాలా ఎక్కువ ఇంటర్నల్ ఇమ్యూనిటీకి సంబంధించిన సిస్టమ్ ఉంటుంది. సో ఇమ్యూనిటీకి చాలా ఇంపార్టెంట్.
0: సో ఈ డైజెషన్ ఆహారాన్ని జీర్ణించుకునే వ్యవస్థ అంతా దీంతో ముడిపడి ఉంటుందంట.
1: అవునమ్మా.
0: లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్ నుంచి స్టమక్, ఎవ్రీథింగ్,
1: అది మొత్తాన్ని కలిపి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్ అంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంపార్టెన్స్ దాని రోల్ ఉంటా ఉంటుంది. దాంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే బ్రెయిన్ అండ్ గట్ యాక్సెస్ అని అంటారు. అంటే మన ఇంటెస్టైనల్ సిస్టంలో సెక్యూరిట్ అయ్యే స్పెషల్ కెమికల్స్ అంటారు, అవి బ్రెయిన్కి సప్లై చేసేదాన్ని,
0: మెదడుకి కూడా,
1: మెదడుకి చేసేదాన్ని మన బాడీ మూడు, యాంగ్జైటీ, స్ట్రెస్, ఇవన్నీ కూడా లేట్ అయ్యి ఉంటాయి. సో దిట్స్ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ దోస్. ఇంకొకటి మెటబాలిజం అండ్ వెయిట్ మేనేజ్మెంట్ అంటారు. మన బాడీలో మన సిస్టమ్స్ ఎలా వర్క్ చేయాలి, మన బాడీలో వెయిట్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అలాంగ్ విత్ దట్ మనకి ప్రొటెక్షన్ అగెన్స్ట్ ప్యాథోజెన్స్ అంటారు, అంటే మనం తినే ఆహారంలో కానీ వీటిలన్నీ కూడా మొత్తం గట్లోకి వెళ్తూ ఉంటుంది. సో అక్కడ ఫిల్టర్ చేసేస్తూ ఉంటాయి ప్యాథోజెన్స్ రాకుండా. సిస్టమ్ బాగున్నది అనుకోండి, వీటన్నిటిని స్టాప్ చేస్తాం,
0: అంటే జబ్బులు కలిగించే క్రిములు ఏవి కూడా రాకుండా ఆపేస్తూ
1: ఉంటుంది దానికి ప్రొటెక్షన్ అన్నట్లు. వాటితోటి పాటు ఇంకా ఓవర్ గ్రోత్ ఆఫ్ బ్యాక్టీరియా అంటారు, బాడీలో కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా, వైరల్, ఫంగస్ ఇవన్నీ ఉంటాయి, వాటిని ఓవర్ గ్రోత్ కాకుండా బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఫంక్షన్స్ అంటే స్కిన్ హెల్త్కి సంబంధించి, స్కిన్ ఎలర్జీస్ ఇవన్నీ కూడా రిలేట్ అయ్యి ఉంటాయండి.
0: ఓకే సార్, మరి ఇప్పుడు జీర్ణ వ్యవస్థలో మామూలుగానే కొన్ని క్రిములు ఉంటాయి అంటారు, అంటే అవి అవసరమైనవి. ఈ ఓవర్ గ్రోత్ అంటే అవసరమైన క్రిములు, అవసరం లేనివి ఎక్కువ అవుతాయి.
1: అవసరం లేనివి అంటే అవి ఎప్పుడైనా కూడా మనకి డెలిటీరియస్ ఎఫెక్ట్ అంటారు, అంటే వాటి వల్ల డ్యామేజ్ అయ్యేవి ఉంటాయండి. అంటే క్లాస్ట్రిడియం డిఫికల్ అంటారు వన్ ఆఫ్ దమ్. అంటే టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ తీసుకున్నారనుకోండి, అవి గ్రోత్ అయిపోయేదని బాడీలో చాలా చేంజెస్ చేస్తూ ఉంటాయి. అలానే వేరే ఇవి ఆప్టిమమ్ లెవెల్లో మెయింటైన్ అవుతూ ఉండాలి. అలా కాకుండా ఎప్పుడైతే ఆ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
0: అవసరమైన దానికంటే ఎక్కువ ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో ఉంటాయో అది మన బాడీని, మెటబాలిజంని ఎఫెక్ట్ చేస్తుంది.
1: అవునమ్మా. దానివల్ల అప్పుడు మన అల్సర్స్ రావడం కానీ, దాని తర్వాత గ్యాస్ట్రోఎంటరైటిస్ అన్నట్లు, అదే వైరల్, బ్యాక్టీరియల్లు అలా ఉంటాయి. వాటితో పాటు ఇంకా ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటూ ఉంటారు, అల్సరేటివ్ కోలైటిస్, ఇలా రకరకాల వ్యాధులు మనకి ఎప్పుడైతే ఆ ఇంటర్నల్ మెటబాలిజం మెకానిజం అది చేంజ్ అయిందనుకోండి, బ్యాలెన్స్ తప్పితే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.
0: సార్, మరి ఈ జీవనశైలిలో ఉన్న మార్పులు, ముఖ్యంగా ఆహార అలవాట్లలో వచ్చిన మార్పుల వల్ల ఈ జీర్ణ వ్యవస్థ చిన్నపిల్లల నుంచి అందరికీ దెబ్బతింటుంది అని వింటున్నాం ఈ మధ్య. మరి ఆరోగ్యంగా ఉన్న జీర్ణ వ్యవస్థ అంటే అది ఎలా ఉండాలి అసలు?
1: మనకి పొట్ట ఉబ్బరం కానీ, నొప్పి కానీ, రికరెంట్గా అంటే లాంగ్ టర్మ్ కాన్స్టిపేషన్ కానీ, డయేరియా కానీ
0: ఎప్పటికప్పుడు పొట్ట ఉబ్బరం ఉండకూడదు, అలాగే మోషన్స్ అయ్యే ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఎప్పుడు ఉండకూడదు,
1: పొట్ట నొప్పి ఉండకూడదు, పొట్ట పెరిగినట్లు అంటూ ఉంటారు, ఒకసారి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, అలాగే సో ఫీవర్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది సింప్టమ్స్ మనకి బ్యాడ్ జీర్ణ వ్యవస్థ ఉన్నది అన్నట్లు అనమాట.
0: ఇవన్నీ మనం అలార్మ్ బెల్స్ లాగా ఆలోచించుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు పొట్ట ఉబ్బరం అన్నారు కదా సార్, ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఒకటి, అలాగే కొన్ని రకాల ఆహారం తిన్నప్పుడు పొట్ట ముందుకు వచ్చినట్టుగా అనిపిస్తుంది, టైట్ గా ఉన్నట్టుగా చిన్నపిల్లల్లో కూడా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సో మరి అలాంటివన్నీ అలార్మ్ బెల్స్ లా తీసుకొని ఆ పర్టికులర్ ఆహారం తినడం మానేయడం బెటర్ అంటారా?
1: అవునమ్మా. కొంతమందికి జెనెటికల్గా కానీ లేకపోతే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వల్ల కానీ కొన్ని ఫుడ్ ఎలర్జీస్ ఉంటాయి, అంటే లైక్ లాక్టోజ్ ఇంటాలరెన్స్ అంటూ ఉంటారు. కొంతమందికి నట్స్ పడవు, కొంతమందికి షెల్ఫిష్ పడవు, ఇవన్నీ కూడా ఇండివిజువల్ స్పెసిఫిక్, అందరికీ ఒకటి చెప్పలేము. చిన్నపిల్లలకి ఒక్కోసారి రిఫ్లెక్స్ అంటారు, గ్యాస్ట్రో యూసఫిషియల్ రిఫ్లెక్స్ అంటారు, అది చాలా కామన్. కాకపోతే ఒక పీరియడ్ ఆఫ్ టైం ఫ్యూ మంత్స్లో
0: ఏం జరుగుతుంది సార్,
1: వాళ్ళకి పిల్లలకు ఊరికే తాగిన పాలు బయటకు వస్తూ
0: ఉంటాయి చిన్నపిల్లలు
1: చిన్నపిల్లలు వాళ్ళు ఏంటంటే కొంచెం పైకి ఎత్తి పట్టుకొని స్మాల్ క్వాంటిటీస్ ఇస్తూ ఉండేసి వాటితో పాటు గ్యాబిస్కాన్ అంటారు ఒక మెడిసిన్, అది థిక్ చేస్తూ ఉంటుంది మిల్క్ని. అలా ఉండడం వల్ల వాళ్ళకి చాలా వరకు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. కాకపోతే అది అంత సీరియస్ కాదు, కాకపోతే రికరెంట్గా ఉన్నదంటే ఒకసారి చెక్ చేయించి

0: పీడియాట్రిషియన్ తోటి, ఇంకా వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు అనుకున్న తర్వాత మనము సింపుల్ మెజర్స్ ఇంట్లో చేసుకునేవి, అంటే పొజిషన్ చేంజ్ చేయడం అన్నట్లు, స్మాల్ క్వాంటిటీస్ ఇవ్వడం అన్నట్లు, ఫుడ్ ఇచ్చేటప్పుడు కొంచెం తల పైకి పెట్టేసుకోవడం అనమాట, అంటే గ్రావిటీ వల్ల వాళ్ళకి రిఫ్లెక్స్ రాకుండా అన్నట్లు అలా చేసుకోవచ్చు. అదే పెద్దవాళ్ళలోకి వచ్చేసరికి డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయండి.
1: సార్, మరి పెద్దవాళ్ళ విషయానికి వస్తే సాధారణంగా జీర్ణ వ్యవస్థలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్?
0: మారుతున్న జీవనశైలి వల్ల మనకున్న పెస్టిసైడ్స్, పొల్యూషన్ అండ్ ఫుడ్ అడల్టరేషన్ అంటారు, అవి ఫుడ్లో అడిటివ్స్, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారండి. ఇందాక అనుకున్నాము మనకి జీర్ణ వ్యవస్థ బ్రెయిన్ రెండు కలిసిపోయినట్లు, ఈ స్ట్రెస్ వల్ల వర్క్లు అన్నట్లు, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ ఇట్లా వీటి వాటి అన్నిటి వల్ల చాలామంది గ్యాస్ట్రైటిస్, ఆల్మోస్ట్ 1 in 5 మనకి ఇండియాలో ఇంకా ఎక్కువ, 1 in 5లో అందరికీ నాకు గ్యాస్ ప్రాబ్లం. అదే విలేజ్లోకి వెళ్ళారండి, ప్రతి ఒక్కరు అయ్యా నాకు గ్యాస్ ప్రాబ్లం అన్నది ముందే చెప్పేస్తూ ఉంటారు అనమాట. దట్స్ వెరీ వెరీ కామన్
1: డయాగ్నోసిస్, కూడా
0: అక్కర్లేదు వాళ్ళే ముందే చెప్పేస్తారు. గ్యాస్ వాళ్ళు అంటే ప్రతిదాన్ని కూడా అంతా కలిపి గ్యాస్ ప్రాబ్లం అంటారు, అది మే నాట్ బి రియలీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. సో మల్టిపుల్ అంటే సిమ్టమ్స్ కలిపి డిఫరెంట్ డిసీజ్ అన్నీ కలిపి అప్పర్ పార్ట్ ఆఫ్ స్టమక్ ఉంటుంది, దాంట్లో ఉన్న మన్నిండు వీళ్ళని అంటారు. సో డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని మేము ఇవాల్యుయేట్ చేసి, అంటే అది రిఫ్లెక్స్ వల్ల వస్తూ ఉంది, అంటే కడుపులో మంట ఎక్కువ తిన్న తర్వాత మనకి లోపల ఛాతిలో నొప్పి వచ్చినట్లుంటా ఉంటుంది, దాని తర్వాత మనకి పొట్ట పై భాగంలో నొప్పి వస్తూ ఉన్నట్లు ఉంటుంది, ఉబ్బినట్లుంటా ఉంటుంది, జీర్ణం కావట్లేదంటూ ఉంటారు, ఇంకోసారి రైట్ సైడ్ అనిపిస్తూ ఉంటుంది, అది జనరల్గా గాల్ బ్లాడర్ ప్రాబ్లమ్, లెఫ్ట్ సైడ్ లేకపోతే కొంచెం మధ్యలో ప్యాంక్రియాటిక్ ప్రాబ్లమ్, ఇట్లా అంటే ఆ పొజిషన్ బట్టి అది ఫుడ్ తోటి సంబంధం ఉన్నదా లేదా పొజిషన్ తోటి ఉందా, ఇట్లా మల్టిపుల్ ఎవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత అది రిలేటివ్గా దేనివల్ల ప్రాబ్లము, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరము అలా చెప్పగలమండి.
1: సార్, కొంతమంది సింపుల్గా ఫీవర్ వచ్చింది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి రకరకాల టెస్టులు చేయించుకొని పేగు పాడైపోయింది, పేగు కట్ చేసి తీసేయాలంటున్నారు డాక్టర్ అని అంటారు, ఇది ఎందుకు జరుగుతుంది సార్?
0: అంటే ఫీవర్ అంటే ఎక్కడైనా ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఉన్నది అనుకుంటే ఫీవర్ అమ్మ. అది బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది అంటే మనకు అలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు స్పెషల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, వాటి ఇంటర్లూకిన్స్ అని సైటోకైన్స్ అని అలా డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి, వాటి వల్ల మనకి బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది. టెంపరేచర్ అనేది వన్ ఆఫ్ ది ప్రజెంటేషన్ ఆ సిమ్టమ్ అన్నమాట. అది ఎందుకు దానికి అసోసియేట్ అంటే దానికి మళ్ళీ జలుబు దగ్గు వల్ల వస్తూ ఉంటుంది, లేకపోతే ఎక్కడ బాడీ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉండొచ్చు, దాంతోటి పాటు మీకు పొట్టలో నొప్పి ఏమైనా ఉన్నదా, మనకంటే జీర్ణం కావడానికి ఏమైనా ఇబ్బంది అవుతూ ఉన్నదా, వామిటింగ్స్ ఎక్కువ అవుతూ ఉన్నాయా, సో ఇలా అంటే మీకు ఏమైనా లూజ్ మోషన్స్ అవుతూ ఉన్నాయా, ఇలా అసోసియేటెడ్ సిమ్టమ్స్ తోటి కలిపి దానికి ప్రాపర్గా ఎగ్జామినేషన్ చేసేసి, అంటే చాలామంది నేను నా ఎక్స్పీరియన్స్ అండి, పాపం వాట్ ఆర్ ద రీజన్ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్, బట్ చాలామంది ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు ఎగ్జామినేషన్ చేయడానికి కొంచెం మిస్ అవుతూ ఉన్నారు. సో నాకు రీసెంట్గా ఒక విజయవాడలో ఉన్నప్పుడు ఒక పేషెంట్ 3 times వెళ్ళారు డాక్టర్ దగ్గరికి, వాళ్ళు టెస్ట్లు రాస్తున్నారు, ఎవరు ఇంటర్ ఎగ్జామినేషన్ చేయలేదని చెప్పారు. తర్వాత వచ్చేస్తే నేను ఊరికి చేయి పెట్టాను, పట్టుమైతే ఫుల్ హోల్ అబ్డామిన్ మొత్తము ఫుల్ ఆఫ్ మాస్ అంటారు, అంటే ఒక క్యాన్సరస్ లైక్ టైప్ ఆఫ్ థింగ్ అన్నట్లు. సో అలా నా రిక్వెస్ట్ ఏంటంటే సింపుల్ ఎగ్జామినేషన్ చేస్తే వచ్చిన ప్రతి పేషెంట్ని ఫస్ట్ ఏం ప్రాబ్లం అని అడిగి ఎగ్జామినేషన్ చేసేసి అప్రాపర్ ఇన్వెస్టిగేషన్స్ ఏవైతే అవసరమవుతాయో సిస్టమాటిక్ వేలో చేసామనుకోండి, అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మనకి తెలుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనకి ఎన్ని చేసినా కూడా తెలియవండి, అటువంటి హానెస్ట్గా చెప్పేసి ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రోటోకాల్ బేస్డ్ అన్నట్లు ఫస్ట్ ఫీవర్తో వచ్చారు అంటే కొన్ని టెస్టులు చేయడం, వాటి తర్వాత ఏమైనా లీడ్స్ ఉన్నాయా అనే దాన్ని బట్టి నెక్స్ట్ ఏంటి, అలా చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్కి మనము ఐడెంటిఫై చేయొచ్చు, దానికి అప్రాపరేట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి.
1: సరే, పేగు దెబ్బతినడానికి రీజన్ ఏమై ఉండొచ్చు సార్?
0: మనకి ఈ మధ్య నేను చూస్తున్నానమ్మా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అనేది, అంటే క్రాన్స్ అండ్ అల్సరేటిక్ కోలైటిస్, అంతకుముందు మేము మెడికల్ కాలేజీలో ఉన్నప్పుడు అలాంటి పేరే వినేవాళ్ళం కాదు, ఈ మధ్య అది కామన్గా వస్తూ ఉన్నది. అంటే చేంజ్ మనది వెస్ట్రన్ లైఫ్ స్టైల్ అయిపోతుండేసరికి అదొకటి, మేబీ డైట్ అంటారు, అది మల్టీ ఫ్యాక్టోరియల్, ఒకటని చెప్పలేము, మన సిస్టంలో చేంజ్ కానీ పొల్యూషన్
1: మారుతున్న జీవనశైలే కారణమై
0: మోస్ట్లీ అంటే అది కంట్రిబ్యూట్ అని చెప్తాం అనమాట. అంటే మెడిసిన్లో ప్రతి ఒక్కటి ఇది డెఫినెట్గా 100% అని చెప్పలేమండి, అన్నీ కూడా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాటిలో ఇవి కూడా అన్నట్లు. అంటే అంతకుముందు వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్నవి ఇక్కడ వస్తున్నాయి అనుకుంటే ఈ చేంజింగ్ ప్లస్ ఆల్సో మనకి ఇన్వెస్టిగేషన్స్, మనకి రికగ్నిషన్ అవి బాగా డెవలప్ అయిపోయింది, ఇన్వెస్టిగేషన్స్ అవి. సో అందువల్ల అంతకుముందు మనకి తెలియనివి కూడా ఇప్పుడు మనం తెలుసుకుంటా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఒక్కోసారి పెద్దవాళ్ళలో బ్లడ్ సప్లై, రక్త ప్రసరణ జీవన వ్యవస్థ తగ్గిపోతూ ఉంటుంది. అంటే హైపర్ టెన్షన్ లేకపోతే అంటే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, రక్తం సరిగ్గా లేకపోయినప్పుడు వాటికి బ్లాక్ అయిపోయేదని అప్పుడు ఆ ప్రేగు చనిపోద్ది అనమాట. ఒక్కోసారి లోపల అల్సర్స్ వస్తూ ఉంటాయండి, అవి పెద్దవైపోయి పర్ఫరేషన్ అంటారు. అలా ఉండడం వల్ల

0: ఇంకా ఒకసారి ట్విస్ట్ అవుతూ ఉండదు, అంటే పేగు అట్లా మడత పడిపోద్ది అనమాట. అలా వీటి వల్ల కామన్ అంతకుముందు లేకపోతే ప్రీవియస్ ఆపరేషన్స్ పెద్ద పెద్ద ఆపరేషన్ చేసేవాళ్ళు అంతకుముందు లోపల ఏంటంటే స్కార్ టిష్యూ ఉంటుందని అడిషన్స్ అంటే అలా ఫామ్ అయిపోయేదను. సో నార్మల్గా ఉండే మూమెంట్స్ తగ్గిపోయేదను, లోపల మొత్తం గ్యాస్ట్రిక్ కంటెంట్స్ అంటారు లేకపోతే ఇంటెస్టినల్ కంటెంట్స్ పెరిగిపోయేదను. పెరిగి పెరిగి పెరిగి ఒకసారి ఇంకా పర్ఫరేట్ అయిపోద్ది, దానికంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎప్పుడైతే స్టాప్ అయిపోద్దో అప్పుడు స్టార్ట్ గెటింగ్ డైట్. దానివల్ల ఏంటంటే సడన్గా లోపల ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కాకపోతే వాటికి సివియర్ పెయిన్ ఉంటుందండి, అదొకటి ఐడెంటిఫికేషన్. ఇప్పుడు మేము ఎలా చెప్తామంటే 1, 0 to 10, 0 అంటే నో పెయిన్, 10 ఇస్ ద వర్స్ట్ పెయిన్. సో మీకు ఎలా ఉన్నది అనుకున్నప్పుడు అది ప్రోగ్రెసివ్గా ఉంటుంది, పెయిన్ తగ్గదు, పెరుగుతా పెరుగుతా పెరుగుతూ ఉంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతూ ఉండడం వల్ల అప్పుడు దానికి పెయిన్ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైనా డిస్ప్రపోర్షనేట్ అంటారు, పెయిన్ ఇస్ డిస్ప్రపోర్షనేట్ టు పేషెంట్ సింప్టమ్స్ అన్నప్పుడు ఏమన్నా ఉన్నదా, అది వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్లో ఉంటుంది డిఫరెంట్ డయాగ్నోసిస్. ఇంకోసారి బ్లడ్ వెసల్స్లో ఏవైనా కూడా ఎనీథింగ్ సడన్ సివియర్ పెయిన్ వచ్చింది అనుకుంటే ఇదర్ దట్స్ ఎనీ హోల్ ఇన్ ద బౌల్ అంటారు, పర్ఫరేషన్ కానీ లేకపోతే స్కిన్ ఆఫ్ ది బౌల్ అంటారు. బౌల్
1: నొప్పి ఎక్కడ వస్తుంది సార్?
0: పొట్ల నొప్పి మోస్ట్లీ, అంటే ఏ భాగం చనిపోతుంది అనే దాన్ని బట్టి. మనకు మోస్ట్ కామన్గా చూసేది ఏంటంటే పొట్లలో స్మాల్ బౌల్ అంటారు, చిన్న బౌల్, చిన్న పేగులు అన్నట్లు,
1: చిన్న పేగులు,
0: చిన్న పేగులు
1: వస్తుంది
0: ఎక్కువగా వస్తూ ఉంటుంది. అంటే అది ట్విస్ట్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటూ ఉంటుంది, ఒకదానికొకటి అతుక్కుపోవడం ఎక్కువ ఉంటూ ఉంటుంది. అంటే ప్రీవియస్ ఆపరేషన్స్ ఉంటాయి అట్లా మోస్ట్గా అలా చూస్తూ ఉంటుంది. అది వేరే ఎక్కడ కూడా ఉండొచ్చు, అంటే స్టమక్లో కానీ ఇంకా గాల్ బ్లాడర్లో వస్తూ ఉంటుంది, అపెండిక్స్లో ఉంటుంది. సో మనకి ఎక్కడ ఉన్నది లొకేషన్ బట్టి, అంటే డిఫ్యూజ్గా ఉన్నదా లేకపోతే చిన్నపిల్లలు అనుకోండి మొత్తం పొట్ట మధ్య భాగంలో చాలా ఎక్కువ ఉంటుంది. గాల్ బ్లాడర్ ప్రాబ్లం అనుకోండి రైట్ సైడ్ అప్పర్ పార్ట్లో ఉంటూ ఉంటుంది, రైట్ సైడ్ లోవర్ పార్ట్లోకి వచ్చేసరికి అపెండిక్స్ ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. ఇంకా లోవర్ పార్ట్ పొత్తి కడుపు అంటారు కదా, అలా ఉన్నాయి అనుకోండి అప్పుడు ఒవేరియన్ టార్షన్, ఒవేరియన్ అంటారు. అలా కావడం వల్ల
1: ఎక్కడ నొప్పి వస్తుంది అన్న దాన్ని బట్టి
0: ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్తూ ఉన్నది. ఇంకోటి టార్షన్ ఆఫ్ ది టెస్టిస్ అంటారు, టెస్టికల్ టార్షన్, చాలా పెయిన్ ఉంటూ ఉంటుంది అంగాళ్ళలో. సో ఎనీథింగ్ విచ్ గివ్స్ సడన్ లాస్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ అలాంటప్పుడు సడన్ సివియర్ పెయిన్ ఉంటూ ఉంటుంది. వాటితో పాటు బిలిరీ కోలిక్ అంటారు, గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నప్పుడు కూడా సడన్గా సివియర్ పెయిన్ వస్తుంది, బట్ అది మరలా కొద్ది మినిట్స్లో కానీ అవర్స్లో కానీ తగ్గిపోతూ ఉంటుంది. రీనల్ కోలిక్ అంటారు, అది కూడా సివియర్ పెయిన్ ఉంటూ ఉంటుంది, అది కిడ్నీ స్టోన్స్ అన్నట్లు చాలా పెయిన్ పోపం, అది మినిట్స్ అవర్స్లో తగ్గిపోతూ ఉంటుంది.
1: అయితే మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఎగ్జాక్ట్గా పెయిన్ ఎక్కడుంది అన్నది చెప్పగలిగితే డయాగ్నోసిస్ ఈజీ అవుతుంది
0: అవుతుందమ్మా. అంటే అది కరెక్ట్ హిస్టరీ టేకింగ్ అంటారు, తీసుకునేటప్పుడు మీకు అది టైం స్పెండ్ చేసేసి మీకు ఎక్కడ వస్తుంది, ఎలా వచ్చింది, మీ దాన్ని వెళ్తుంది, అదే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్. అంటే సీనియర్స్ అయ్యే కొంది మీకు లక్కీగా మేము ఎన్నో 100 చూసి ఉండడం మోర్ ఈజీ.
1: సో మరో విషయం అంటే ఒక ప్రివెంటివ్ యాంగిల్లోకి ఒక్కసారి వెళ్తే, ఇప్పుడు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి బాగా వింటున్నాను సార్, 10 గంటలు 14 గంటలు 16 గంటలు ఆహారం ఏం తీసుకోకుండా కేవలం మంచినీళ్ళు, బ్లాక్ కాఫీనో లాంటిది ఏదో తీసుకొని మన జీర్ణ వ్యవస్థకి పూర్తిగా రెస్ట్ ఇస్తే రిపేర్ జరుగుతుంది, ఇలాంటి సమస్యలు ఏమి రాకుండా ఉంటాయి అని అంటున్నారు, మరి దానితో ఏకీభవిస్తారా?
0: అది మోస్ట్లీ అమ్మ నేను కూడా వింటా ఉన్నాను. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏంటంటే కొంత రెస్ట్, ఇప్పుడు కాన్స్టెంట్గా ఫుడ్ తీసుకుంటా ఉన్నాను అనుకోండి, జీఎన్ఎస్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండాలి, వెరీ సింపుల్. అంటే లాజికల్గా ఆలోచిస్తే అలా ఉండడం వల్ల దానికి రెస్ట్ ఏమి ఉండదు, దానికి రిపేర్ కానీ మనకి బాడీ కూడా అండి, మనము కంటిన్యూస్గా వర్క్ చేస్తే ఎంతవరకు చేయగలం, మనకు కూడా ఎగ్జాస్ట్ అయిపోతుంది. 6 to 8 hours మనకి రెస్ట్ కావాలంటారు, అదంతా ఏంటంటే రిపేరింగ్ అవర్ బాడీ ఫిజికల్గా అండ్ ఎమోషనల్గా, అవన్నీ కూడా రెస్ట్ ఇచ్చేసేస్తే అవి మొత్తం రికవరీ అయిపోయేదను అట్లా ఉండదు మెడికల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.
1: లాంజివిటీ ఎక్స్పర్ట్ తోటి మాట్లాడినప్పుడు ఆవిడ ఒక మాట ఏమన్నారంటే, సూర్యోదయం నుంచి మొదలు పెడితే సూర్యాస్తమయం లోపు మనం తినే క్రమం ముగిసేయాలి, ఆ తర్వాత తినకూడదు, అది సరిపోతుంది అని అన్నారు. సో మీరు చెప్పిన దాంతో ఇది యాక్చువల్లీ
0: ఆల్మోస్ట్ అనుకో అంతే. మనం అంటే అండి మనకి పాత పుస్తకాల్లో కానీ మన వేదాల్లో కానీ ఇవన్నీ కూడా డిఫరెంట్గా చెప్పున్నాయి, అంటే ఒక కస్టమ్స్ లాగా ఇలా చేయండి అంటారు ఇండైరెక్ట్. అంటే దానికి బెనిఫిట్స్ అనేవి మనకి డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా ఉంటాయి అనమాట. అంటే చద్దనం తినండి మంచిది, అంటే దాంట్లో ప్రోబయోటిక్స్
1: ఉంటాయి.
0: సో అలా కాకుండా మీరు అదే బ్రేక్ఫాస్ట్ చాలా హెవీగా తినచ్చు, లంచ్ కొంచెం తక్కువ, నైట్కి వచ్చేసరికి అట్లా నడుచుండే రాజులాగా, మంత్రిలాగా, సేవకుడిలాగా, అవన్నీ కూడా ఇండైరెక్ట్గా చేసింటే ఇట్లా నైట్ అంతా మనం ఫాస్టింగ్ ఉంటాం. అంటే ఆల్మోస్ట్ లైక్ 6-7 మేమైతే 6-7 తినేసేస్తాం నైట్ అన్నట్లు. మరలా మార్నింగ్ 8 వరకు 12-14 hours ఉంటుంది కదండి, అప్పుడు నీకు హెవీగా ఫుడ్ తిన్నా కూడా అది అయిపోతూ ఉంటుంది. అన్న తిన్న తర్వాత మరి లంచ్కి వచ్చి కొంచెం తక్కువ, నైట్కి వచ్చేసరికి ఎక్కువ తింటే ఏమవుతుందంటే రిఫ్లెక్స్, మనం పడుకుంటాం కదా అప్పుడు ఏంటంటే గ్యాస్ట్రోఎసిఫెగల్ రిఫ్లెక్స్ అంటారు, పొజిషన్ వల్ల ఏంటంటే అది మొత్తం బ్యాక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటూ ఉంటుంది.
1: సార్, మరి

0: ఇప్పుడు మీరు సర్జన్ కాబట్టి డెఫినెట్గా సర్జికల్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడాల్సిందే.
1: ఓకే.
0: సో సర్జికల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళే ముందు సార్, ఎక్కువగా హిమరాయిడ్స్ కానివ్వండి, ఫిజర్స్, ఫిస్టులా ఇలాంటివి ఉన్నప్పుడు ఆల్టర్నేట్ మెడిసిన్ వైపు వెళ్ళాలని అనుకుంటారు సార్. అంటే సర్జరీ అంటే భయపడతారు ముందు, అమ్మో సర్జరీ చేయించుకోవాలా, సర్జరీ లేకుండానే తగ్గుతుంది కదా, ట్రై చేద్దాం అని అనుకుంటారు. సో ఏ స్టేజ్లో సర్జరీ కంపల్సరీ అని మీరు అంటారు, అండ్ సర్జరీ గురించి అంత భయపడడం అవసరమా, ఇవి చెప్పండి సార్.
1: అది మన సొసైటీలో కామన్గా ఉంటుంది, బట్ సేఫ్టీ ఎంతో చూసుకోండి. ఏంటంటే నేను ఒకటి నమ్ముతానండి, 100% సక్సెస్ఫుల్ అనేది అయితే నేను నమ్మను. అది నేను ఈ 25 ఇయర్స్ మెడికల్ ఫీల్డ్లో ఎక్కడా లేదు. ద సీనియర్ మోస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ చేసినా కూడా కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి, కాకపోతే ఆ రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్ పర్సంటేజ్ తగ్గుతూ ఉంటుంది. దట్స్ హానెస్ట్ ఆన్సర్. సో నేను ఎప్పుడు కూడా మీరు 100% క్యూర్ అవుతుంది అంటే 100% ఇవ్వనండి, అది ఇచ్చామనుకుంటే ఐ నో ఫ్రమ్ మై హార్ట్ దట్ ఇస్ నాట్ రైట్. ఇంకా హెమరాయిడ్స్ వీటికి ఎలా ట్రీట్ చేస్తారు అనుకుంటే వాళ్ళు మరి మెడిసిన్స్ ఇస్తే ఎట్లా ఉంటుంది, టెంపరరీగా ఉంటుందేమో కానీ ఏంటంటే దానికి ఆ ప్యాథోఫిజియాలజీ అంటారు, అది ఏంటి, దానికి కరెక్ట్గా మనము ట్రీట్మెంట్ ఇస్తున్నామంటే అదండి. మరి హెమరాయిడ్స్ అంటే కిందకి బ్లడ్ వెసల్స్ ఎక్కువ డైలేట్ అయ్యేదను ఉబ్బేదను కిందకు వస్తూ ఉంటాయి. సో వాటి కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ తగ్గించాలి, అది మన ప్రిన్సిపల్. అంటే వాట్ ఈజ్ ది ప్రిన్సిపల్ బిహైండ్ అంటే అది, దాన్ని ఎలా చేస్తాం అనుకుంటే అది మొత్తం కట్ చేసేయడం కానీ లేకపోతే సూచర్ చేస్తాం, అది కొత్తగా వచ్చిందనమాట, నొప్పి తక్కువ ఉండేది హిమరాయిడల్ ఆర్టరీ లైగేషన్ అంటారు, అది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే నేను యూకేలో చాలాసార్లు చేస్తాను, ఆ మెషిన్ అయితే మనకి అవైలబుల్ కాదు, కాకపోతే సేమ్ ప్రిన్సిపల్ తోటి ఆల్టర్నేటివ్గా చేయొచ్చండి. సో ఏంటంటే మనకి ఒక కాలు వస్తూ ఉంటుందండి, దాన్ని ఏం చేస్తే తగ్గిపోద్ది, పైన మనం అడ్డు కట్టేయాలి, ఓకే, లేకపోతే డైవర్ట్ చేయాలి. ఇక్కడ డైవర్షన్ కరెక్ట్ కాదు, అడ్డు కట్ అంటే ఏం చేస్తాము, డ్యామ్ వేస్తాం. ఇక్కడ అలాగే దాన్ని మనము సూచర్ చేసేస్తున్నాం, సో కిందకి రాదు, ఆటోమేటిక్గా
0: అయిపోతుంది,
1: అది అట్లా బిలీవ్ చేస్తారు. అది హిమరాయిడ్స్ కండి. అంటే డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి, ఆ స్టేజ్లో ఆల్వేస్ ఐ ట్రై కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటారు, అంటే మన హెల్త్ లైఫ్ స్టైల్ చేంజెస్, మనకి వాడే ఫుడ్ కానీ వీటి వల్ల చాలా వరకు తగ్గిపోతాయండి, చేంజ్ వస్తూ ఉంటుంది. అట్లా కాకుండా స్టేజ్ 2, 3, 4 సిమ్టమాటిక్ ఉంటారు, అంటే టాయిలెట్కి వెళ్ళినప్పుడు బ్లీడింగ్ వస్తూ ఉంటుంది, అది ఏమీ తగ్గట్లేదు. ఇంకోటి ఏంటంటే అలాంటి వాటిలో ఫస్ట్ మనకి పైన ఇంకేమైనా వేరే రీజన్ ఉన్నదా కూడా కనుక్కోవాలండి, ఏమైనా ఒకసారి క్యాన్సర్స్ ఉంటాయి, అల్సర్స్ ఉంటాయి, అవి చాలాసార్లు అనమాట, వాటి వల్ల వస్తుందేమో చూసుకోవాలి. సో వాటిని రూల్ అవుట్ చేసిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ అండి. సో ప్రతిదానికి కూడా ఒక ప్రాపర్ అండ్ ప్రోగ్రామ్డ్ అప్రోచ్. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకి ఒకసారి నువ్వు హిమరాయిడ్స్ అని ట్రీట్ చేస్తావు, పైన క్యాన్సర్ ఉంటుంది,
0: అది
1: తెలియకుండా చేస్తాం. సో అట్లా కాకుండా అదే మా దగ్గర అయితే ఆల్ జస్ట్ ఫాలో ప్రోటోకాల్, అది హిమరాయిడ్స్ కండి. ఫిజర్స్ ఉంటుంది, అది వెరీ పెయిన్ఫుల్ అండి, వెరీ పెయిన్ఫుల్. దానికి కూడా 60-70% మనకి జస్ట్ వరకు సింపుల్ మెజర్స్ వాటితో తగ్గిపోతుందండి. లేదు నెక్స్ట్ స్టేజ్ ఏంటి, మెడిసిన్స్ ఇస్తాము. నెక్స్ట్ కాకపోతే ఇంకా మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్ అంటే స్పెషల్గా నేను చేస్తాను బోటాక్స్ ఇంజెక్షన్స్ అని. దానివల్ల ఏంటంటే ఆపరేషన్ చేసినప్పుడు ఇన్కాంటినెన్స్ అంటారు, అది చాలా తక్కువ అవుతుంది అనమాట. మనకి ఫేస్ కట్లా బోటాక్స్ ఇంజెక్షన్ ఇచ్చుకుంటాం కదా, సో అది టెంపరీగా ఒక ఫ్యూ మంత్స్ అనమాట. ఫ్యూ మంత్స్లో ఆ బ్లడ్ సర్క్యులేషన్ అయితే తక్కువ ఉండి అల్సర్ ఫామ్ అయిపోయి అట్లా బ్లడ్ సర్క్యులేషన్ పెరిగేదను అది హీల్ అయిపోతుంది. సో వీఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ లైక్ దట్.
0: సో బోటాక్స్ ఇచ్చి ఈ లోపు హీలింగ్ ప్రాసెస్
1: ఎంకరేజ్ చేస్తారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ అబౌట్ 70-80% సక్సెస్ రేట్ ఉంటుంది. దానికి మనకి ఆపరేషన్ లేటరల్ స్ఫింక్టర్ అనేది వెరీ స్టాండర్డ్ ఆపరేషన్ చేస్తారు, మంచి ఉంటుంది. కాకపోతే అది ఆపరేషను కొంచెం దానికి కాంప్లికేషన్ ఆఫ్ ఇన్కాంటినెన్స్ ఉంటుంది, అది ఫిమేల్స్లో విల్ బి మోర్ కేర్ఫుల్. అంటే కొంచెం ఎస్పెషల్లీ యూకేలో అట్లా ఎంబరాసింగ్ ఫీల్ అవుతారండి, అట్లా అంటే తెలియకుండా ఫార్టింగ్ అంటారు, జస్ట్ గ్యాస్ వస్తూ ఉంటే లేకపోతే టాయిలెట్కి వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉంటాను,
0: ఇబ్బందికరంగానే ఉంటాయి
1: ఇవన్నీ. ఏంటంటే కాకపోతే మనకి ఇక్కడ కొత్తగా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి, ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, దీనివల్ల ఇవి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, వీటిలో వీటి ప్రోగ్నోసిస్ ఎంత, దీన్ని అవుట్కమ్ ఎలా ఉంటుంది, సో మీరు చూజ్ చేసుకోండి ఏది బెస్ట్ అన్నట్లు.
0: సో అన్ని పేషెంట్కి చెప్తారనమాట దీనివల్ల ఈ సమస్యలు ఉంటాయి, ఇలా ట్రీట్ చేసుకుంటే బాగుంటుందని ఆప్షన్స్ అన్ని ఇచ్చిన తర్వాత పేషెంట్ విల్ ద ఛాన్స్.
1: అబ్సల్యూట్లీ అండి, నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరు కూడా దే షుడ్ గో విత్ హ్యాపీనెస్, అండ్ వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటి పూర్తిగా తెలియాలి. నాకు లీఫ్లెట్స్ కూడా తయారు చేశానండి, సో వాళ్ళ కండిషన్కి సంబంధించి లీఫ్లెట్స్ ఇస్తాను, వాళ్ళు చదువుకోవచ్చు ఏమవుంది అంటే ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్యూచర్లో. సో దానివల్ల దే విల్ బి ఎంపవర్డ్ అంటారు కదా, నా ప్రాబ్లం గురించి నాకు తెలుసు, చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది అనమాట. అలాగే
0: సార్, ఇప్పుడు మళ్ళీ ప్రివెంటివ్ పర్స్పెక్టివ్కి వస్తే ఈ ఫిజర్స్ కానివ్వండి,

0: హెమరాయిడ్స్ కానివ్వండి లేదా ఫిస్టులా, ఇవి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
1: ఫిస్టులాస్ వచ్చేసరికంటే అది ప్రీవియస్ ఇన్ఫెక్షన్ అంటారు, అంటే దానికి పెరియానల్ యాప్సెస్ అంటారు, దట్ వన్ ఆఫ్ ది రీజన్. మామూలుగా బౌల్ హ్యాబిట్స్ రెగ్యులర్గా ఉంటే జనరల్గా ఇవన్నీ కూడా చాలా తక్కువ అవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఫిజర్స్ వాటికి ఎక్కువ, అంటే కాన్స్టిపేషన్ వల్ల అనమాట ఎక్కువ మనం స్ట్రెయిన్ అవుతూ ఉంటాం, అది వన్ ఆఫ్ ది రీజన్, మెయిన్ రీజన్. స్ట్రెయిన్ అవుతూ ఉంటే ఆ లోపల కింద చీలిక వచ్చేస్తుంది. దానికి అవాయిడ్ చేయడం అంటే రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ మంచిగా ఉండేసి, అంటే హై ఫైబర్, లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇవేవి మనం ఏదో ఎక్స్పెన్సివ్ ఫుడ్ అదేం అక్కర్లేదండి, మనకి అవైలబుల్ ఏ సీజనల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తింటే చాలు, డిపెండింగ్ ఆన్ మీ హెల్త్ని బట్టి అన్నట్లు. వాటి వల్ల
0: కూరగాయలు,
1: అవును,
0: పళ్ళు, అలాగే మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవాలంటారు, పీచు పదార్థాలు కూడా ఎక్కువ తినాలి.
1: దానివల్ల చాలా వరకు అండి ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు. మనం ఇందాక అనుకున్న ఎలాంటి సింప్టమ్స్ ఉంటే హెల్దీ గట్ అంటే మనకి టాయిలెట్ నాకు కరెక్ట్ 6 o'clock అండ్ 6 o'clock ప్రతిరోజు ఆల్మోస్ట్ ఆఫ్ దెమ్, అదేంటి ఇష్యూస్ లైక్ యువర్ గట్ వర్కింగ్ వెల్, అట్లా
0: అంటే మన బాడీ క్లాక్ తో పాటు మన జీర్ణ వ్యవస్థ కూడా అలాగే
1: పనిచేస్తుంది
0: అని మనకు అదొక మార్క్ అనమాట. టైమ్ టు టైమ్ టాయిలెట్ కి వెళ్ళడం ఇవన్నీ కూడా బాడీకి అలవాటు చేయడం కూడా ఇంపార్టెంట్ అంటారు సార్. మరి ఇంకోటి ఏంటంటే, మనం ఇందాక మాట్లాడుకున్నాం ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఈ మధ్య ఎక్కువగా వింటున్నాము అని, అలాగే పెద్ద పేగుకు వచ్చే సమస్యలు, చిన్న పేగుకు వచ్చే సమస్యలు, చాలా వరకు ఎర్లీ స్టేజెస్లో సిమ్టమ్స్ని కూడా కొంత పోనీలే, ఈరోజు ఇలా ఉంది, ఏదో కొంచెం జీలకర్ర నములుదాము సెట్ అయిపోతుంది, లేకపోతే సోడా తాగితే సెట్ అయిపోతుంది ఇలా అనుకుంటారు. కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నది మోస్ట్ లైక్లీ చాలా ఇంకా పీక్స్లోకి వెళ్ళిపోయింది ప్రాబ్లం అన్నప్పుడే వెళ్తున్నారు సార్. మరి అలాంటి సమయంలో పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చి బాగు చేసే అవకాశం ఉంటుందా సార్?
1: ఉంటుందమ్మా. అంటే అదే మనకి ప్రీవియస్ కొంతవరకు మన పెద్దవాళ్ళు చేసినవి కంటిన్యూ చేయడం వల్ల కానీ, లేకపోతే అవగాహన రాహిత్యం కానీ, లేకపోతే యూట్యూబ్లో రకరకాల ఇన్ఫర్మేషన్స్ వస్తూ ఉంటాయి, సో అవి ఎవరిది నమ్మాలో ఎవరిది నమ్మకూడదు అన్నట్టు చాలా ఇబ్బంది అండి. సో ఆల్వేస్ ప్రొఫెషనల్ మాటలు వినండి, హానెస్ట్గా ఎంత హానెస్ట్గా చెప్తున్నారు, లేకపోతే వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, వాళ్ళు మీకు ఏమైనా ఎవిడెన్స్ చూపించగలరా పేషెంట్స్ ద్వారా కానీ, అట్లా వాళ్ళ చెప్పిన చూపించండి అండి అట్లా. సో వాటి తర్వాత అండి ఒక 1 or 2 days ప్రాబ్లం అయితే ఓకే అండి సింపుల్గా. బట్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ వీక్స్లో ప్రాబ్లం ఉన్నది అట్లంటే మాత్రం వీలంత వరకు మీకు నమ్మకమైన డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి చెక్ చేయించుకోండి, అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ స్టాండర్డ్ టెస్ట్ నా దగ్గరకు వస్తే ఎవరు వచ్చినా కూడా ఇనిషియల్గా వచ్చేవాళ్ళు వాళ్ళు అసెస్ చేసేది వాళ్ళకి ఎలాంటి టెస్ట్లు అప్రాప్రియేట్ ఆ టైంలో అంతవరకే చేసేసి అవి రూల్ అవుట్ చేస్తాం. ఇది కొంత ఏజ్ ఉంటుంది, 50-60 ఇయర్స్ వాళ్ళు వచ్చారు, వెయిట్ లాస్ అని వస్తారు, లాస్ ఆఫ్ ఎపిటైట్, అది ఏంటంటే వెరీ సీరియస్గా తీసుకోవాలండి. అన్ఇంటెన్షనల్ వెయిట్ లాస్, అన్ఇంటెన్షనల్గా వెయిట్ లాస్ ఉండడం, తెలియకుండా ఆకలి తగ్గిపోవడం, అంటే ఒక్కో రెండు
0: ఆకలి తగ్గిపోతుంది, బరువు కూడా
1: తగ్గిపోతారు. ఇంకోటి అంటే ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారు అనుకోండి, అలా అది వేరు. అట్లా కాకుండా మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా ఉన్నారనుకుంటే దిస్ సంథింగ్ గోయింగ్ రాంగ్, అలాంటప్పుడు చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్
0: ఈ సమస్యలు రావడం,
1: ఇంకా మనకి డయేరియా కాన్స్టిపేషన్ అంటారు కదా అవి ఆల్టర్నేటింగ్ అయిపోవడం, అంటే చేంజ్ ఇన్ బౌల్ హ్యాబిట్స్ అంటారు. ఇంకోసారి బ్లీడింగ్ రావడము, మ్యూకస్ రావడము, అంటే పొట్టలో నొప్పి ఉబ్బడము కాన్స్టెంట్గా అన్నట్లు, ఇలాంటివి వచ్చినప్పుడు అది చెక్ చేయించడానికి ఎండోస్కోపీ ఉందండి, కొలనోస్కోపీ అని డిఫరెంట్ డిఫరెంట్ టెస్ట్లు ఉన్నాయి, అవి స్టాండర్డ్గా చేయించుకొని వన్స్ అవన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకోండి, మోస్ట్ లైక్లీ దేవుడికి దండం పెట్టుకుని ఏమీ లేదు అనిపించుకోనండి. లేదు అంటే అలా కాన్స్టెంట్గా వెళ్ళిపోతూ ఉండదండి, అంటే కొంతమందికి తెలిసి అదిగో మా ఊర్లో అట్లా వాళ్ళకి అట్లయింది వీళ్ళకి అట్లయింది, ఎస్పెషల్లీ నేను విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, వాళ్ళకి ఎవరికో ఒకటైతే ప్రతి ఒక్కరికి అదే అనుకుంటూ ఉంటారు, అది కొంచెం డేంజరస్ కూడా అండి.
0: అంటే ఇంకోటి కూడా విన్నాను సార్, మీరు ఇప్పుడు అన్నారు కదా ఒక సమస్య ఒకళ్ళకి వస్తే నాకు కూడా అలాంటి సమస్య వచ్చిందనుకోని డాక్టర్ వాళ్ళకి ఇచ్చిన టాబ్లెట్లు ఇంకొకళ్ళు వేసుకుంటారు కూడా,
1: అదే అది రాంగ్ అండ్ డేంజరస్ అండి. స్పెషలిస్ట్ దగ్గరకు వచ్చేస్తే ఒక్కొక్కరి కండిషన్ ఎవాల్యుయేట్ చేసేసి వాళ్ళకి అప్రాపరేట్ మెడిసిన్స్ ఏవి అంటారు, మన దగ్గర అది ఉండదు, మళ్ళీ ఓవర్ ది కౌంటర్ అంటారు, ఈజీగా మెడిసిన్స్ ఏవైనా కొనొచ్చు. సో ప్రతి ఒక్కరికి కూడా నొప్పి అంటే ఇది లేకపోతే ఇట్లా, వాళ్ళు చాలా మంది కండి మనం పల్లెటూళ్ళు తెలియకుండా అన్నట్లు ఐబుప్రూఫెన్ కాళ్ళ నొప్పులు అంటే ఇస్తూ ఉంటారు, వాళ్ళకి అంత కడుపులో మంట, దానికి అవేమి అయిపోయేసరికి చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. స్టెరాయిడ్ టాబ్లెట్స్ ప్రెగ్నెన్సీలో ఇచ్చేవాళ్ళు ప్రతి ఎవ్రీ ప్రాబ్లం, దానివల్ల చాలా కాంప్లికేషన్స్ అండి. సో ఇలాంటివి అన్నట్లు అంటే అన్ఫార్చునేట్గా మన దగ్గర రెగ్యులేషన్ లేదు మెడిసిన్స్ అన్నట్లు, అక్కడ వేరే కంట్రీస్లో నీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మెడిసిన్స్ ఇస్తారు, ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమైనా తీసుకోవచ్చు.
0: సార్ వేరే దేశాల్లో డాక్టర్లు అడిగినా మెడిసిన్ ఇవ్వట్లేదంట సార్, ఇండియన్స్ అందరు అందుకే బాధపడుతున్నారు బయట.
1: ది బెస్ట్ డాక్టర్ రైట్స్ లీస్ట్ మెడిసిన్స్,
0: ఓకే
1: నేను అది నమ్ముతాను, అది అందరూ నమ్మలేదు. ఒక కండిషన్స్కి ఒకసారి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఒకటే కండిషన్ ఉంటుంది, వెరీ రేర్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఒకేసారి వచ్చేస్తాయి అట్లా అనుకోవద్దు. సో ఆ అక్యూట్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా మనకి కరెక్ట్ డయాగ్నోసిస్ ఏంటి అది ఏర్పడిందండి, మన సింప్టమ్స్

0: చూడాల్సింది వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఏంటి, దాని కరెక్ట్ ట్రీట్మెంట్ ఏంటి. అట్లా అన్ని వేల మెడిసిన్స్ ఏమి లేవండి, నేమ్స్ డిఫరెంట్గా ఉంటాయి, అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్వి. సో గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ వెరీ లిమిటెడే ఉంటాయి. సో ఈవెన్ దో మెడిసిన్స్ నేమ్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా ద యాక్చువల్గా జెనరిక్ నేమ్ కానీ దాంట్లో ఉండే ఫండమెంటల్ మెడిసిన్ సేమ్ ఉంటుంది. యాంటీబయాటిక్స్ తక్కువ చేసుకోవడం అండి, టూ మచ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వల్ల కూడా మనకు గట్ ప్రాబ్లం వస్తుంది. ఇందాక క్లోస్ట్రిడియం డిఫికల్ ఉన్నాం కదా, చాలా ప్రాబ్లం. అందుకే అక్కడ యూకేలో మెడిసిన్స్ రాయాలంటే చాలా కేర్ఫుల్, అక్కడ మానిటరింగ్ ఉంటుంది. మైక్రోబయాలజీ వాళ్ళు మేమన్నా రాసామనుకోండి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకుంటారు, ఎందుకు రాస్తున్నారు డాక్టర్ గారు, మనకు ప్రోటోకాల్ ఉన్నది ఈ హెల్త్ ప్రాబ్లమ్కి ఈ మెడిసిన్స్ అంతే ఉంది. ఇంకోటి అండి, నాకు ఇక్కడ చూసిన ఎక్కువ పేషెంట్స్ కూడా పేషెంట్స్ లేకుండా నాకు ఎమ్మటే తగ్గిపోవాలి సార్, అది చాలా డేంజరస్ అండి అప్రోచ్ అన్నట్లు. సో దానివల్ల ఏంటంటే ఓన్లీ సింప్టమ్ కంట్రోల్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది, యాక్చువల్ ప్రాబ్లం మీద కాన్సన్ట్రేషన్ లేకుండా టెంపరీ రిలీఫ్ తప్పితే వాళ్ళు మళ్ళీ మల్టిపుల్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్, ఎవరికి వచ్చినా కూడా నా దగ్గరకు వచ్చారంటే ఐ వాంట్ టు మేక్ మై కన్సల్టేషన్ ఇస్ ద లాస్ట్ కన్సల్టేషన్, ఐ హావ్ టు స్టాప్ దెమ్. చాలామంది అన్ని హాస్పిటల్ తిరిగారు నా దగ్గరకు వస్తున్నారు. సో వాళ్ళకి డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. కరెక్ట్గా చెప్పేసేస్తే అంటే మనం నమ్మకంగా చెప్పి హానెస్ట్గా చెప్తే అలాంటి వాళ్ళ కోసం చూస్తున్నారేమో అనిపిస్తూ ఉంది. అంటే నాకున్న స్మాల్ ఎక్స్పీరియన్స్లో ఇక్కడ చాలా చాలా మంచి డాక్టర్లు ఉన్నారు, మంచి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు, కాకపోతే వాళ్ళతో అంత టైం ఎక్కువ స్పెండ్ చేయట్లేదేమో నా ఒపీనియన్. సార్ మేము వెళ్తాం, రెండు నిమిషాలు వెళ్ళిపోతాం, ఐదు నిమిషాలు మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు అట్లా అంటారు. అలా కాకుండా వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళ నుంచి మంచి రాబట్టుకోగలుగుతాం. అందరూ మనకు ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు. సో ఎక్కువ టైం చేసామనుకోండి మనకి మెడికల్గా డయాగ్నోస్టిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎక్కువ ఇవ్వగలరు. మనం ఇచ్చే మెడిసిన్ కన్నా కూడా మన మీద నమ్మకంతో తగ్గిపోతుంటారు. సో దట్స్ వెరీ యూనో మనకి ఫుల్ఫిల్లింగ్ అండ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం స్పెండ్ టైం విత్ పేషెంట్, ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ టు దెమ్, గివ్ ఆల్ ది డిఫరెంట్ ఆప్షన్స్ వాళ్ళకంతా ఇచ్చేసేస్తే దెన్ దే విల్ వెరీ హ్యాపీ.
1: సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి గట్ హెల్త్కి సంబంధించి పూర్తిగా అసలు జీర్ణ వ్యవస్థలో ఎటువంటి సమస్యలు వస్తాయి, ఎందుకు వస్తాయి, వాటిని ఎలాగా అరికట్టచ్చు అన్న విషయాలు, అలాగే సమస్య ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, సర్జరీ ఎప్పుడు అవసరం, ఎలాంటి సర్జరీ చేయొచ్చు, ఈ విషయాలన్నీ మాకు తెలియజేశారు సార్. మరి సంపూర్ణ ఆరోగ్యానికి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యమని కూడా ఈరోజు తెలుసుకున్నాము. ఈ వివరాలన్నీ మాకు అందించినందుకు థ్యాంక్స్ సార్.
0: థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ హావింగ్ మీ.
2: ఇంతవరకు మీరు ఆరోగ్యమైన జీర్ణ వ్యవస్థ ప్రాముఖ్యత గురించి మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ ఎక్స్పర్ట్ డాక్టర్ బి రామకృష్ణ గారితో పరిచయం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు కానేటి నిహారా గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆక్వాఫోనిక్స్ ఈ విశేషాలు మనకు అందిస్తారు డాక్టర్ హారిక గారు. తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి ఈరోజు రాత్రి 8 గంటలకి ప్రసారమవుతుంది. హరికథ కాలక్షేపం 10 గంటలకు ఉంటుంది. జానపద సంగీత కార్యక్రమంలో సాయంకాలం 5:03 పిల్లిట్ల పుష్పలతా బృందం వారిచే జానపద గీతాలు ప్రసారమవుతాయి.
2: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
3: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
2: అంతా మంచిగున్నాను రా.
3: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
2: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
3: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
2: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
3: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
2: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
4: ఆయనకేం చెప్పగలుగుతానా?
2: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
3: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
4: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలికి తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
3: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
5: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
3: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
5: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
4: ఏందయ్యా ఎడిపోతున్నావు?
3: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే

ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? భగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలికతలేడు పలుకుతలేడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్ ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి, డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు.
4: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.
5: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అధికారాన్ని సాధికారతగా మలచడమే తమ ప్రభుత్వ విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో మోదీ ప్రసంగిస్తూ, దేశ పురోగతి సమిష్టి వృద్ధి భాగస్వామ్య అవకాశాలపై ఆధారపడి ఉందని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగే బిమ్స్టెక్ హోంమంత్రుల తొలి సమావేశంలో ఉగ్రవాదం, సైబర్ ముప్పులు, మాదక ద్రవ్యాల రవాణా, సరిహద్దు నేరాలపై చర్చలుంటాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఎపిక్ నెంబర్ వివరాలు ఇవ్వాలని పట్టుబట్టవద్దని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను 2026 నవంబర్ 1 అర్హత తేదీతో కొత్తగా రూపొందిస్తున్నారు. భారత్లో కాంగ్రెస్ పార్టీ నడిపే నియంతృత్వ రాజకీయం చెల్లదని, తమకు ఓటు వేయకపోతే ఈసీదీ ప్రజలదే తప్పనేలా ఆ పార్టీ వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సింగరేణి సంస్థ లాభాల్లో పర్మనెంట్ ఉద్యోగులకు 34% వాటా, కాంట్రాక్ట్ కార్మికులకు 5,500 రూపాయల బోనస్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చోటు దక్కేలా చూడడానికి భారత ఎన్నికల సంఘం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్మాత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ

మనశ్శాంతులతో వర్ధిల్లాలని, రైతన్నల పంటలు సమృద్దిగా పండి రాష్ట్రం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీలో ఎస్టీలకు 75% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ఎల్నినో ప్రభావంతో నవంబర్ నాటికి రిజర్వాయర్లు ఎండిపోయి హైదరాబాద్లో నీటి సరఫరా తగ్గుతుందని, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ప్రచారం అబద్దమని జలమండలి తెలిపింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలోని శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @

0: రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 18వ తేదీ వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఎన్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.
1: ఆకాశవాణి సమయం 3:03 దాటి 59 సెకండ్లు అయింది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకి 406.5 మెట్లు 738 కిలోహెర్ట్స్ మీడియం వైపు మనం మళ్ళీ కలుసుకుందాం. అందాక సెల్వా మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి సమయం 5 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉపాధి హామీ పథకం ఎఫ్టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 3800 మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది. 20 ఏళ్ల కల సాకారమైందంటూ ఉద్యోగుల సంఘం మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఏఐసిసి అధ్యకులు మల్లికార్జున ఖర్గేను, రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో నిన్న జరిగిన చెలో సుప్రీంకోర్టు కార్యక్రమం నేపథ్యంలో ఖర్గేతో కాసేపు చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాటకీయ వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్లోని హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారతదేశ జీడీపీ వృద్ది అంచనాను జూలైలో ఉన్న 6.4% నుంచి 7% పెంచింది. దేశీయ డిమాండ్ పెరగడం, సర్వీసెస్ రంగంలో రాణించడం వల్లే ఈ సవరణ సాధ్యమైందని ఐఎంఎఫ్ నివేదిక పేర్కొంది. వ్యవసాయ వృద్ధికి జిల్లా స్థాయి ప్రణాళికలు, వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనపై నిర్వహించిన జాతీయ సదస్సులో మాట్లాడుతూ క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లే ఈ పథకానికి రూపకల్పన చేశారని తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా టీజీఎస్ పీడీసీఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ప్రజాబాట కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సంస్థ సీఎండీ జితేష్వి పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. నేపాల్లో వచ్చిన వరదల కారణంగా హైకింగ్ ట్రైల్స్ వంతెనలు కొట్టుకుపోవడంతో దేశంలోని మధ్యప్రాంతంలో 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్లు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. ఖట్మండుకు సుమారు 100 కిలోమీటర్ల పశ్చిమాన ఘుర్కా జిల్లాలో అధికారులు ఈరోజు 12 మంది విదేశీయులతో సహా 321 మందిని రక్షించారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి జానపద సంగీతం ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి పిల్లెట్ల పుష్పలత బృందం వారు ఆలపించిన బతుకమ్మ పాటలు విందాం.

జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి పిల్లిట్ల పుష్పలత బృందం వారు ఆలపించిన బతుకమ్మ పాటలు విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు ముందుగా వినండి. ఎంఎం కీరవాణి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన వేటూరి గీతం, సీతారామయ్య గారి మనవరాలు చిత్రం కోసం.

0: 10 లక్షల లాటరీ నాకా?
1: ఊటకపు ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండండి.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గీతా మాధురి దీపు ఆలపించిన సుద్దాల అశోక్ తేజ గీతం విన్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. జుమ్మంది నాదం చిత్రం నుండి
1: ప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
0: చిత్రసీమలు చివరగా వినండి. మికీ జేమేయర్ సంగీత సారథ్యంలో అంత్ శ్రీరామ్ గీతం. చిత్ర ఆలపించారు సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు చిత్రం నుండి.

చిత్రసీమ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్.

హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో వివిధ పంటలలో వేరుపురుగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆక్వాఫోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలో చేపల పెంపకం గురించి పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా పెబ్బేరు ఫిషరీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారితో పరిచయం. పరిచయకర్త సంగీత, నిర్వహణ డాక్టర్ వీరన్న భుక్య. 7:45 వికసిత్ భారత్, ఇందులో జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె లినిన్. 8:00 తిరుమల నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 9:15 స్పాట్లైట్, 9:30 మనీటాక్ మంధన్, ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 10:00 హరికథ కాలక్షేపం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావన కార్యక్రమంలో మాట తీరు గురించి బాగి పూర్ణేందు శారదా గారి లఘు ప్రసంగం ఉంటుంది. 6:15 దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజనిలో దేవీం శరణం గచ్చామి మహాలక్ష్మీదేవి అవతారం 4 రోజు ప్రసారమవుతుంది. పొలం పనులు 6:35 అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు వింటారు. జనగాం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి నరసింగారు. రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణిలో ప్రపంచ ప్రమాణాల దినోత్సవ విశేషాలు, ఆ తర్వాత బతుకమ్మ ప్రత్యేక పాట ఉంటుంది. అనంతరం ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్ గురించి ఖైరతాబాద్ జోన్ డీసీపీ శ్రీమతి శిల్పావళి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఈ కార్యక్రమాలు రేపటి రోజు ఉదయ తరంగిణిలో 7:15 ప్రసారమవుతాయి. 8:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది విజయవాడ కేంద్రం నుండి సింహవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం. 9:10 గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 25 సంవత్సరాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి ఢిల్లీ వార్తా విభాగం వారి ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:03 దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవీ నిరాజనం 4వ భాగం ప్రసారమవుతుంది. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో చెల్ల అనఘా గారి గాత్రం, వయలిన్ కుమారి పి వెన్నెల మృదంగం శ్రీ బి జనార్దన్. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ కర్ణశంకర్ గారిచే క్లారినేట్ వాద్యం, తబలా శ్రీ పి నరసింహారావు. యువవాణి తెలుగు కార్యక్రమం 12:10-12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. అలాగే 1:20 చేనుకబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 2:30 నిషిగంధ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొంకటి అంజలి బృందమారు ఆలపించిన బతుకమ్మ పాటలు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30 ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో కంది పంటలో చీడపీడల నివారణ, సస్యరక్షణ గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త సంధ్యాకిషోర్ గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, 8:00 తిరుమల నుండి శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి వాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాలని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి సమయం 5:50. ఇలాఖాయి కబ్రే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. 45 రోజుల్లో పశుగ్రాసం అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఒక్కో ప్రాంతంలో 5 నుంచి 10 ఎకరాల్లో గ్రాసం సాగు చేస్తారు. నిధులు ఉపాధి హామీ పథకం నుండి కేటాయిస్తారు. విత్తనాలను పశు సంవర్ధక శాఖ ఉచితంగా ఇస్తుంది. నిర్వహణ బాధ్యత స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. పశువుల కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేస్తారు. ఉపాధి హామీ పథకం ఎఫ్టీఈ ఉద్యోగులకు గ్రాట్యుటీ మంజూరు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో 3,800 మంది ఉద్యోగులకు ఆర్థిక భరోసా లభించనుంది. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చొరవతో 20 ఏళ్ల ఉద్యోగుల పోరాటానికి ఫలితం దక్కింది. ఈ జీవో ప్రకారం ఉద్యోగులకు రిటైర్మెంట్ సమయంలో కనీసం 4 లక్షల రూపాయల గ్రాట్యుటీ అందుతుంది. 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన వారికి కనీసం 10 లక్షల రూపాయల వరకు ప్రయోజనం కలుగుతుంది. 20 ఏళ్ల కల సాకారమైందంటూ ఉద్యోగుల సంఘం మంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. ఎల్బీనగర్, హయత్నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్కు గడ్కరీ ఆమోదం తెలిపారని, కృష్ణానదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ శంకుస్థాపన ప్రతిపాదనకు అంగీకారం తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. దీనివల్ల ఎన్హెచ్ 167 కేపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనుసంధానం పెరిగి రవాణా, పర్యాటకం మెరుగుపడతాయన్నారు. ప్రభుత్వ ధృవపత్రాల భద్రత, మన్నిక పెంచే దిశగా చినిగిపోకుండా, నీళ్లు పడినా దెబ్బతినకుండా ప్రత్యేకంగా రూపొందించిన కొత్త మీ సేవా సర్టిఫికెట్ పేపర్ను ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు ఈరోజు ప్రారంభించారు. ప్రజాభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ టి రవికిరణ్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. సుప్రీంకోర్టుపై కాంగ్రెస్, రాహుల్ గాంధీ నాటకీయ వైఖరిని ఖండిస్తూ హైదరాబాద్లోని హైకోర్టు బార్ కౌన్సిల్ గేట్ వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసనలో ఆయన పాల్గొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై అందరికీ గౌరవం ఉండాలన్నారు. ఓటర్ల జాబితా నుండి పేర్ల తొలగింపు కోసం ఒక్కో ఓటరు దాఖలు చేసే ఫారం 7 దరఖాస్తులపై కేంద్ర ఎన్నికల కమిషన్ పరిమితులు విధించింది. తగిన ఆధారాలు లేకుండా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు దాఖలు చేస్తుండటంతో సంబంధిత ఓటర్లకు ఇబ్బంది కలుగుతోందని, క్షేత్రస్థాయి సిబ్బందిపై పనిభారం పెరుగుతోందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు క్లెయిమ్లు, అభ్యంతరాల మొత్తం కాలంలో ఒక ఓటరు గరిష్టంగా 10 ఫారం 7 దరఖాస్తులే ఇవ్వచ్చు. ఓటర్ల జాబితా నిరంతర సవరణ కాలంలో నెలకు 5 మాత్రమే అనుమతిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. కృష్ణానదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ శంకుస్థాపనకు రావాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రాష్ట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఆహ్వానించారు. ఈ మేరకు వారు ఢిల్లీలో గడ్కరీతో భేటీ అయ్యారు. ఇందుకు ఆయన అంగీకారం తెలిపారు. విద్యుత్ సరఫరా వ్యవస్థను పటిష్టం చేయడం, ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా టీజీఎస్

0: శనివారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.

0: డిసిఎల్ పరిధిలోని 21 సర్కిళ్లలో ప్రజాబాట కార్యక్రమాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. సంస్థ సీఎండీ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 11 కేవీ ఫీడర్లపై లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. డిస్టిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద శుభ్రత, ఎర్తింగ్ తనిఖీలు, దెబ్బతిన్న పరికరాల మార్పిడి వంటి నిర్వహణ పనులు చేపట్టారు. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల నమోదుకు ఎపిక్ నెంబర్ వివరాలు ఇవ్వాలని పట్టుబట్టవద్దని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఎపిక్ నంబర్ ఇవ్వలేదన్న ఒక కారణంతో ఫారం 18 దరఖాస్తులను తిరస్కరించరాదని స్పష్టం చేశారు. ఈరోజు, రేపు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా దేశాయిపల్లిలో కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ పరిధిలోని మై భారత్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల వల్ల ఆరోగ్యం, కుటుంబం, సమాజంపై పడే దుష్ప్రభావాలు, పునరావాస మార్గాలపై నిపుణులు వివరించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నె సత్యనారాయణ తెలిపారు. ధర్మకర్తల మండలి 3వ సమావేశంలో పలు అభివృద్ది పనులపై చర్చించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయని, భూగర్భ జలాలు తగ్గుతున్నాయని, వరికి బదులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ సూచించారు. వర్దపల్లి గ్రామంలో రైతు కడుదుల రాజు, అంజలి దంపతులు సాంప్రదాయ వరి సాగును వదిలి వినూత్నంగా 3.5 ఎకరాల్లో ఆయిల్ పామ్లో అంతర్ పండగా బెండకాయ, టమాటా, మిర్చి, కాలీఫ్లవర్తో పాటు బంతి, పట్టుకుచ్చులు, వేరుశనగ సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి క్షేత్రాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పరిశీలించి అభినందించారు. భద్రకాళి దేవాలయంలో రథోత్సవ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఈరోజు పరిశీలించారు. వివరాలను ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ కార్యనిర్వహణాధికారి సునీతను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలు పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ ఏంజిలా అల్ఫ్రెడ్ సూచించారు. కోనరావుపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, నిమ్మపెల్లి ఉప కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో సామాన్య రైతులు సైతం వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఆర్థికంగా పురోగతి సాధించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజనను అమలు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. ఢిల్లీలో నిన్న జరిగిన పీఎం డిడికేవై 1 సంవత్సరం మైలురాయి వేడుకల్లో కలెక్టర్ నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఎల్నినో ప్రభావంతో పశుగ్రాసం కొరత రాకుండా రాష్ట ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. నీటి లభ్యత ఉన్న చెరువులు, కుంటల శిఖం భూముల్లో పశుగ్రాసం సాగు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమై తెలంగాణలోని పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులపై చర్చించారు. రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని బీజేపీ రాష్ట అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అవోచత్ యత్ వైశ్విక అనిశ్చితతానాం మధ్యేపి భారతస్య ఆర్థిక వికాసః సుదృఢతయా ప్రతిష్ఠితః. అత్రావసరె నవదిల్ల్యాం బ్లూంబర్గ్ ఆర్థిక మంచం असौ संबोधितवान्. दीपावली पर्वणः अनन्तरं चयनितेषु P2M व्यवहारेषु MDR शुल्कं प्रवर्तिष्यते. लद्दाखः भारतस्य अभिन्नमङ्गं, चीनस्य प्रत्याख्यानेन न परिवर्तते यथार्थमिति नवदिल्ल्याः दृढप्रतिपादनम्. అంతరాష్ట్ర

దాచుకునిగా ఉన్న పరిశోధన విద్యార్థి కీత్ ఎక్సన్ అనేటువంటి ఆయన ఈ సూక్ష్మ బోధనకు మూల కారకులుగా మనం చెప్పవచ్చు. కీత్ ఎక్సన్ రాసినటువంటి వ్యాసం ఆధారంగా ఏడబ్ల్యూ డ్వైట్ అలెన్ ఈ సూక్ష్మ బోధనను అభివృద్ధి చేశారు. 1963లో సూక్ష్మ బోధన విధానం అని పేరు పెట్టడం జరిగింది. 1969 నాటికి అమెరికా సంయుక్త రాష్ట్రాలు, బ్రిటన్, నెదర్లాండ్స్ లాంటి ఐరోపా దేశాల్లో సూక్ష్మ బోధన విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. మన భారతదేశంలో 1967 మొదట డిడి తివారీచే ప్రభుత్వ ఉపాధ్యాయ కళాశాల అలహాబాద్లో ఈ యొక్క సూక్ష్మ బోధన విధానం ప్రారంభించబడింది. అంతేకాకుండా మనం సూక్ష్మ బోధన అర్థం, భావన అనే అంశాన్ని గురించి ఇప్పుడు చూద్దాం. సూక్ష్మ బోధన అర్థం, భావన అంటే అనుభవం లేని ఉపాధ్యాయ విద్యార్థులు, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయులు ఒకచోట సమావేశమై బోధనా నైపుణ్యములు పెంపొందించుకున్నటకు ఉపయోగపడేటువంటి సాధనం ఏదైతే ఉన్నదో దాన్ని సూక్ష్మ బోధనగా మనం అర్థం చేసుకునవచ్చు. సూక్ష్మ బోధన నిర్వచనాల్లో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఏడబ్ల్యూ డ్వైట్ ఎలెన్ ప్రకారం సూక్ష్మ బోధన తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలోనూ తగ్గించిన బోధన వ్యూహం. దీని అర్థం ఏమిటంటే సూక్ష్మ బోధన అనేటువంటిది మామూలుగా తరగతిలాగా కాకుండా 45 నిమిషాల పాటు బోధించకుండా ఒక 5 నుండి 10 నిమిషాల్లో ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశాన్ని మనం తరగతి గదిలో ఆయా విద్యార్థులకు బోధించటం. ఆయా విద్యార్థులంటే ఇక్కడ ఎవరైతే ఉపాధ్యాయ విద్యార్థులున్నారో ఆ ఉపాధ్యాయ విద్యార్థులకే వాళ్లకు వాళ్లే దీన్ని బోధించుకోవటం జరుగుతుంది. ఉపాధ్యాయుడు మాత్రం వీళ్ళందరినీ పర్యవేక్షణ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా రాబర్ట్ బుష్ ప్రకారం మనం చూసినట్లయితే స్పష్టంగా నిర్వచించిన బోధనా నైపుణ్యాలను, జాగ్రత్తగా తయారు చేసిన పాఠ్యాంశాలను అన్వయించి చిన్న సమూహ విద్యార్థులకు 5-10 నిమిషాల్లో బోధించి దాని ఫలితాలను వీడియోలో చూసుకోవటానికి అవకాశమున్న ఉపాధ్యాయ సాంకేతిక విధానమే సూక్ష్మ బోధన అని చెప్పడం జరిగింది. రాబర్ట్ బుష్ ప్రకారం మనం చూసినట్లయితే 5-10 నిమిషాల్లో ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని దాన్ని తరగతి గదిలో ఆయా విద్యార్థులకు బోధించేటప్పుడు ఆ యొక్క బోధనను వీడియో తీసి ఆ వీడియోను తిరిగి చూసుకోవటానికి ఉపయోగపడేటువంటి ఉపాధ్యాయ సాంకేతిక విధానం ఏదైతే ఉంటుందో దాన్ని సూక్ష్మ బోధనగా పేర్కొనటం జరిగింది. అంతేకాకుండా క్లిప్ట్ ప్రకారం సూక్ష్మ బోధన ఒక ఉపాధ్యాయ శిక్షణ ప్రక్రియ. ఇది బోధనా శిక్షణను ఒక నైపుణ్యానికి పరిమితం చేసి తరగతి కాలాన్ని, పరిమాణాన్ని తగ్గించడం ద్వారా బోధనా పరిస్థితిని సరళమైన, ఎక్కువ నియంత్రణ చేసిన వ్యూహంగా తగ్గిస్తుంది. అంటే క్లిప్ట్ ఏం చెప్తున్నాడు, సూక్ష్మ బోధన అనేటువంటిది ఒక ఉపాధ్యాయ శిక్షణ ప్రక్రియ. ఇది బోధనను, శిక్షణను ఒక నైపుణ్యానికి మాత్రమే పరిమితం చేస్తుంది. అంచేత తరగతి కాలం విషయంలో గాని, పరిమాణం విషయంలో గాని మనం తగ్గించబడినటువంటి పద్ధతి, అంతేకాకుండా బోధనను సరళమైనటువంటి పద్ధతుల్లో నియంత్రణ చేసేటువంటి విధంగా ఉండేటువంటి ప్రక్రియ ఏదైతే ఉంటుందో దాన్ని సూక్ష్మ బోధనగా చెప్పడం జరిగింది. అలాగే మనం సూక్ష్మ బోధన యొక్క ప్రాముఖ్యతను గనక చూసినట్లయితే, సూక్ష్మ బోధన మనం ఎందుకు చేయాలి అని అనుకున్నట్లయితే సంక్లిష్టతను తొలగించి బోధనా శిక్షణకు కావలసిన వాతావరణాన్ని అందిస్తుంది. అంటే సూక్ష్మ బోధన ద్వారా ప్రతి విద్యార్థి తాను అనేక రకాలైనటువంటి బోధనా నైపుణ్యాలను నేర్చుకోవటం వలన నిజమైనటువంటి తరగతి గదిలో, అంటే మ్యాక్రో టీచింగ్లో, తరగతి గది బోధనలో అనేక రకాలైనటువంటి సంక్లిష్టతలను తెలియజేస్తుంది. కనుక ఇది సూక్ష్మ బోధనగా మనకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. అంతేకాకుండా బోధించవలసినటువంటి పాఠ్యాంశ పరిధి, బోధనా నైపుణ్యం, విద్యార్థుల సంఖ్య, బోధించవలసినటువంటి కాలపరిమితి తగ్గిస్తారు. పాఠ్యాంశం తయారు చేసుకుని బోధించటం జరుగుతుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క సూక్ష్మ బోధనలో మనం పాఠ్యాంశం యొక్క పరిధి తగ్గించబడుతుంది. 5-10 నిమిషాల లోపల చెప్పడం జరుగుతుంది. 5-10 మంది విద్యార్థులు మాత్రమే ఉంటారు. బోధించవలసినటువంటి అంశం కూడా మనం చాలా పరిమితంగా ఉంటుంది. ఒక 5-10 నిమిషాల్లో బోధించేటువంటి లేదా కాలపరిమితి కలిగినటువంటి అంశాన్ని మాత్రమే తీసుకుని దాన్ని బోధించడం అనేటువంటిది జరుగుతుంటుంది. అంచేత ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా చెప్పవచ్చు. అంటే ముఖ్యంగా మనం ఈ సూక్ష్మ బోధనలో మనం ఏమి చెప్తామంటే, ఉపాధ్యాయ విద్యార్థి తను రెగ్యులర్గా అంటే తరగతి గదిలో బోధించడానికి ముందు ఈ యొక్క సూక్ష్మ బోధనలో ఉన్నటువంటి అనేక నైపుణ్యాలను నేర్చుకోవటం ద్వారా తర్ఫీదు

చెందినట్లవుతుంది, అనేక విషయాలను నేర్చుకోవటం జరుగుతుంది. అనేక వ్యూహాలని విషయాల్ని నేర్చుకుని నిజమైనటువంటి తరగతి గదిలో ఆ యొక్క నైపుణ్యాలను బదిలీ చేసి సక్రమంగా సమర్థవంతంగా బోధన చేయటానికి అవకాశం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే ఇప్పుడు సూక్ష్మ బోధనలో దశలు ఏమున్నాయి వాటిని చూద్దాం. సూక్ష్మ బోధనలో దశల్ని మనం మూడు రకాలుగా చెప్పవచ్చు. వాటిల్లో మొట్టమొదటిగా చూసినట్లయితే జ్ఞాన సముపార్జన దశ. ఈ జ్ఞాన సముపార్జన దశలో విద్యార్థులు ఏం చేస్తారు, నైపుణ్యాన్ని ఎంపిక చేసుకుంటారు, అలాగే మోడల్ ప్రదర్శన చేస్తూ ఉంటారు, అలాగే ప్రశిక్షకుని పరిశీలన చేస్తారు, పాఠ్య పథక రచన చేస్తారు, నిర్ధారణ మాపులను తయారు చేసుకుని వాళ్ళు రెడీగా చేసుకుంటారు, తర్వాత చర్చిస్తారు, తరగతి గదిలో పాత్ర పోషణ చేస్తారు. అంటే ఒక రకంగా ఉపాధ్యాయ విద్యార్థులు ఈ యొక్క సూక్ష్మ బోధనలో జ్ఞాన సముపార్జన దశలో ఏ యొక్క విషయాన్ని బోధించాలి, ఏ నైపుణ్యాన్ని బోధించాలి, ఎలా బోధించాలి, అలాగే బోధించేటప్పుడు పరిశీలన చేసి ఎలా బోధించాలో, ఏం చేయాలో అనేక విషయాలని నేర్చుకుంటాడు. అంటే సూక్ష్మ బోధన యొక్క దశల్లో మొట్టమొదటిగా దీన్ని చెప్పవచ్చు జ్ఞాన సముపార్జన దశగా. ఆ తర్వాత దశల్లో చూసినట్లయితే నైపుణ్య సముపార్జన దశ అని అంటాం. అంటే ఈ నైపుణ్య సముపార్జన దశలో ఉపాధ్యాయ విద్యార్థి పాఠ్య పథకాన్ని రచించుకుంటాడు, ఆ తర్వాత బోధన చేస్తాడు, తర్వాత పరిపుష్టి చేస్తాడు, తర్వాత పునః పథక రచన చేస్తాడు, పునః బోధన చేస్తాడు, పునః పరిపుష్టి చేస్తాడు, నిర్ధారణ మాపనలను ఉపయోగిస్తాడు, సంపూర్ణ నైపుణ్య సాధనను పొందుతాడు. అంటే ముఖ్యంగా నైపుణ్య సముపార్జన దశలో ప్రతి ఉపాధ్యాయ విద్యార్థి కూడా ఆ యొక్క సూక్ష్మ బోధన పాఠ్యాంశాన్ని రచించుకోవాలి, అంటే పాఠ్య పథకాన్ని తయారు చేసుకోవాలి, దాన్ని బోధించాలి, పరిపుష్టి చేయాలి. ఒకవేళ తను చేసినటువంటి బోధన గనక సక్రమంగా లేకపోయినట్లయితే, సరిగా లేకపోయినట్లయితే అనేక మంది విద్యార్థులు ఉపాధ్యాయుని సమక్షంలో తిరిగి పునః పథక రచన చేసుకుని, పునః బోధన చేసుకుని, పునః పరిపుష్టి చేసుకుని, తద్వారా అనేక రకాలైనటువంటి నిర్ధారణ మాపనలను ద్వారా తన యొక్క బోధన ఎలా ఉందో తెలుసుకుని సంపూర్ణ నైపుణ్యాన్ని సాధించే విధంగా చేస్తాడు. అంచేత దీనిని నైపుణ్య సముపార్జన దశ అని అంటారు. అలాగే బదిలీ దశలో గనక మనం చూసినట్లయితే మూడవ దశ, దీన్ని బదిలీ దశలో చూసినట్లయితే ఆర్జిత సంపూర్ణ నైపుణ్యాలు. అంటే మనకి మొదటి దానిలో ప్రణాళికలను తయారు చేసుకున్నాడు, ప్రణాళికను రచించుకున్నాడు, అలాగే రచించుకోవటానికి కావలసినటువంటి పరిశీలనలు చూసుకున్నాడు, అవన్నీ చేశాడు. రెండవ దశలో ఆయన తను ఏమైతే చూశాడో, ఏమైతే పరిశీలించాడో, ఆ పరిశీలించినటువంటి విషయాలని ఆధారంగా చేసుకుని తను ఆ పథకాన్ని రచించుకొని, అంటే ప్రణాళిక, మైక్రో టీచింగ్ ప్రణాళికను రాసుకుని, బోధించి పరిపుష్టి చేసుకుని, ఇలాగూ సంపూర్ణమైనటువంటి స్థితిలో నైపుణ్యాలని ఆర్జిస్తాడు. అలా ఆర్జించినటువంటి సంపూర్ణ నైపుణ్యాలను ఏం చేస్తాడు, సంశ్లేషణ చేస్తాడు. అలాగే ఆ తర్వాత సాంప్రదాయ సహజ తరగతి గదిలోనికి వాటిని తీసుకెళ్తాడు, స్థూల బోధన చేస్తాడు. అంటే స్థూల బోధన అంటే మ్యాక్రో టీచింగ్, రెగ్యులర్ టీచింగ్. అంటే నిజమైనటువంటి ఉపాధ్యాయుడు ఏ రీతిగా అయితే పాఠ్యాంశాలను తరగతిలో బోధిస్తాడో అదే రీతిగా పాఠ్యాంశాలని బోధిస్తాడు. ఈ మూడు కూడా ప్రాముఖ్యమైనటువంటి దశలుగా మనం చెప్తాం. సూక్ష్మ బోధన దశల్లో మొట్టమొదటిది జ్ఞాన సముపార్జన దశగా చెప్పుకున్నాం, రెండవది నైపుణ్య సముపార్జనగా చెప్పుకున్నాం, మూడవదిగా బదిలీ దశగా చెప్పుకోవటం జరిగింది. ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అలాగే ఏ సబ్జెక్టు ఉపాధ్యాయుడైనా సరే, అంటే అతను మ్యాథమెటిక్స్ మెథడాలజీ కావచ్చు, అలాగే బయాలజీ మెథడ్ కావచ్చు, సోషల్ మెథడ్ కావచ్చు, అలాగే ఇంగ్లీష్ మెథడ్ కావచ్చు, తెలుగు మెథడ్ కావచ్చు, ఏ మెథడ్ అయినా సరే, ఈ రీతిగా ఆ ఉపాధ్యాయ విద్యార్థి వివిధ దశల్లో తన జ్ఞానాన్ని పొందుతాడు. సూక్ష్మ బోధనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని, అవగాహనను పెంపొందించుకుని స్థూల బోధన ప్రాక్టీస్ చేయడానికి సిద్ధపడతాడు. అలాగే ఇప్పుడు మనం సూక్ష్మ బోధన విధానంలో సోపానాలు ఏమున్నాయో మనం చూద్దాం. సూక్ష్మ బోధన విధానంలో ముఖ్యంగా చూసినట్లయితే మొట్టమొదటి సోపానము నైపుణ్యాన్ని నిర్వచించటం. అంటే నైపుణ్యాన్ని నిర్వచించడం అంటే ఎలా నిర్వచిస్తాము, అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి. అంటే పాఠ్యాంశాన్ని పరిచయం చేయ నైపుణ్యము, వివరించే నైపుణ్యము, ప్రశ్నించే నైపుణ్యము, ఇలాగ అలాగే ఉద్దీపన నైపుణ్యం, ఇలాగ అనేక రకాలైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి. ఏ నైపుణ్యం అయితే తీసుకున్నాడో, ఏ స్కిల్ అయితే తీసుకున్నాడో, ఆ స్కిల్ని సంపూర్ణంగా నిర్వచించాలి, అలాగే దాని యొక్క ప్రాముఖ్యతను గ్రహించాలి. దాంతోపాటు ఆ బోధనలో సంబంధిత ప్రవర్తనలు, అంటే ఎలా బోధించాలి, బోధించేటప్పుడు ఎలాంటి సూత్రాలు పాటించాలి, అలాగే
ఉపాధ్యాయ విద్యార్థిగా ఇతర ఉపాధ్యాయ

0: విద్యార్థులతో వాళ్ళు ఎలా ఉండాలి, అలాగే నిజ జీవితంలో స్థూల బోధన చేసేటప్పుడు ఏ అంశాలను ఎలా బోధించాలి అనేటువంటివి అనేక విషయాల పట్ల సంబంధిత ప్రవర్తనలు కలిగి ఉండాలి. అలాగే రెండవ సోపానంగా మనం చూసినట్లయితే నైపుణ్య ప్రదర్శన అంటాం. ఈ నైపుణ్య ప్రదర్శనలో నైపుణ్యం గురించి మాదిరి పాఠం రాసుకోవాలి. అలాగే ఉపాధ్యాయ అధ్యాపకుడు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు వీడియో ఫిల్మ్ ద్వారా ప్రదర్శించడం జరుగుతుంటుంది. ఎవరైతే ఉపాధ్యాయ విద్యార్థి ఉంటాడో అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల సమక్షంలో తను బోధించినటువంటి అంశాలని రికార్డు చేసి లేదా వీడియో ఫిల్మ్ ద్వారా ప్రదర్శించి తన యొక్క నైపుణ్యం ఏ విధంగా ఉందో చూసుకోవటానికి వీలుగా ఉండేటట్టు ఈ నైపుణ్య ప్రదర్శన అనేటువంటిది ఉపయోగపడుతుంది. అలాగే మూడవ సోపానం మనం చూసినట్లయితే సూక్ష్మ పాఠ్య పథక తయారీ అంటాం. ఈ సూక్ష్మ పాఠ్య పథక తయారీనే మైక్రో టీచింగ్ ప్లాన్ అంటాం. దీనిలో ముఖ్యంగా ఎంపిక చేసుకున్న బోధన నైపుణ్యం మనకి ఆయా తరగతులకు సంబంధించి, అంటే 6th గాని 7th 8th 9th 10th క్లాసుల్లో ఏదైనా ఒక అంశాన్ని తీసుకుని ఆ అంశంలో లేదంటే ఆ పాఠంలో 5 లేదా 10 నిమిషాల్లో బోధించే విధంగా ఏదైనా ఒక ఉపాంశాన్ని తీసుకుని దానికి పాఠ్య పథకాన్ని రచించాలి. అంతేకాకుండా 5-10 నిమిషాల్లో ఆ పాఠ్యాంశాన్ని కంప్లీట్ చేయాలి. అలాగే 5-10 మంది విద్యార్థులకు దాన్ని బోధించాలి. ఈ రీతిగా ఉండేటట్టు సూక్ష్మ పాఠ్య పథకాన్ని రచించుకోవాలి. దీనిని సూక్ష్మ పాఠ్య పథక తయారీగా మనం చెప్పవచ్చు. అలాగే సూక్ష్మ బోధన సోపానాల్లో మనం 4వ సోపానం సూక్ష్మ బోధన వాతావరణాన్ని కల్పించటం. సూక్ష్మ బోధన వాతావరణం అంటే ఎలా ఉండాలి? తరగతి గది బోధన సామాగ్రితో ఉండాలి. తరగతి గదిలో బోధన సామాగ్రి ఉండాలి. ఏ అంశాన్ని అయితే సూక్ష్మ బోధన ద్వారా ఒక ఉపాధ్యాయ విద్యార్థి ఇతర ఉపాధ్యాయ విద్యార్థులు బోధిస్తున్నాడో ఆ అంశానికి సంబంధించినటువంటి బోధన సామాగ్రి ఉండాలి. పరిశీలన పట్టికలను తయారు చేసుకోవాలి. ఆడియో వీడియో రికార్డింగ్ పరికరాలను దగ్గర అట్టిపెట్టుకోవాలి. అలాగే యు ఆకారంలో విద్యార్థులు కూర్చునే విధానాన్ని అరేంజ్ చేసుకోవాలి. అంటే తరగతి గదిలో విద్యార్థులందరూ కూడా యు ఆకారంలో కూర్చున్నట్లయితే బోధనా సామాగ్రి పెట్టుకోవటానికి కానీ, అలాగే ఉపాధ్యాయుడు నిలబడి ఇతర ఉపాధ్యాయ విద్యార్థులు చెప్పడానికి కానీ, ఆడియో వీడియో చేయటానికి కానీ చాలా చక్కని వాతావరణం ఉంటుంది. అంచేత ఇలాంటి వాతావరణాన్ని కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉపాధ్యాయుని మీద ఉన్నది, అలాగే విద్యార్థుల మీద కూడా ఉన్నది. అలాగే సూక్ష్మ బోధన సోపానాల్లో 5వ సోపానంగా సూక్ష్మ బోధన అభ్యాసం. అంటే ఈ సూక్ష్మ బోధన అభ్యాసం లేదా అభ్యాసనంలో బోధన భావాన్ని తీసుకోవటం, బోధన భావనను తీసుకుని ఆ బోధన భావాన్ని 5-10 నిమిషాల్లో బోధించటం, 5-10 మంది విద్యార్థులకు బోధించటం, పర్యవేక్షకుడుగా మెథడాలజీ టీచర్ ఉంటాడు, అలాగే సహ విద్యార్థులు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు. అలాగే వీడియో ఆడియో పద్ధతుల్లో కూడా ఉపాధ్యాయ శిక్షకుడు లేదా బోధన ఉపాధ్యాయ విద్యార్థి తాను చెప్పినటువంటి అంశాలని వీడియో ఆడియో పద్ధతుల ద్వారా తను ఎలా బోధించాడో అబ్జర్వేషన్ చేయడానికి అవకాశం కలుగుతుంది.
1: ఇంతవరకు మీరు సూక్ష్మ బోధన అనే పాఠం బిఈడి నుండి 2వ సంవత్సరం విద్యార్థుల కోసం డాక్టర్ ఎలీషా వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.

ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సహకారంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు వింటారు.

0: వివిధ పంటలలో వేరుపురుగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించే వివరాలు వినండి.
1: వివిధ పంటల లోపల వచ్చేటటువంటి వేరుపురుగు మరియు దాని యాజమాన్యం గురించి తెలుసుకుందాం. నా పేరు రాజశేఖర్. నేను వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్లో కీటకశాస్త్ర విభాగంలో పనిచేస్తున్నాను. మనం తెలంగాణ రాష్ట్రంలో సాగు చేసినటువంటి పంటల లోపల ముఖ్యంగా మిరప, అదేవిధంగా మొక్కజొన్న, అదేవిధంగా

ప్రత్తి, వేరుశనగ ఈ పంటల లోపల వేరుపురుగు అనేది ప్రధాన సమస్య. ఈ యొక్క వేరుపురుగు అనేది మనకు ముఖ్యంగా మనం పంట వేసుకున్నప్పుడు వేరులను ఆశించి ఎక్కువగా నాశనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వేరుపురుగును మనం జూన్ బీటిల్ అని కూడా అంటాం. ఎందుకు దీన్ని జూన్ బీటిల్ అని కూడా ఎందుకు అంటామంటే, ఇది ఒక మనకు వర్షాకాలంలో తొలకరి వానలకు ఈ యొక్క రెక్కల పురుగు అనేది బీటిల్ అనేది బయటకు వచ్చి ముఖ్యంగా మనకు సుబాబుల్ చెట్టు కానీ వేప చెట్ల మీద ఉండి అక్కడి నుంచి వచ్చి మన యొక్క పొలంని ఆశించి ఆ యొక్క పొలం లోపల గుడ్లు పెట్టడం అనేది జరుగుతుంది. వాటి నుంచి పొదిగినటువంటి లార్వాలు అంటే ఈ యొక్క వేరు పురుగులు పొలం లోపలనే ఉండి రైతు సోదరులు పంటను సాగు చేసినప్పుడు ఈ యొక్క గుడ్లు నుంచి పొదిగినటువంటి సి ఆకారంలో తెలుపు రంగులో ఉండేటటువంటి ఈ యొక్క గ్రబ్, వేరు పురుగు యొక్క గ్రబ్ మనకు తొలి దశలో సాగు చేసినటువంటి మిరప పంట కావచ్చు, వేరుశనగ పంట కావచ్చు, అంతేకాకుండా వాణిజ్య పంట అయినటువంటి షుగర్ కెన్ చెరుకు పంటను ఎక్కువగా ఆశించి నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మన యొక్క పంట లోపల ఈ యొక్క వేరుపురుగు ఉధృతి ఉందా లేదా అనేది రైతు సోదరులు ఏ విధంగా గుర్తించాలంటే, పంట సాగు చేసిన తొలి దశ లోపల అంటే మనకు 10 నుంచి 15 రోజుల లోపలనే అక్కడక్కడ మనకు మొక్కలు అనేది ఎండిపోవడం అనేది జరుగుతుంది. ఈ యొక్క మొక్కలు ఎండిపోయినట్టుగా గుర్తిస్తే తప్పకుండా మనకు వేరుపురుగు ఉన్నట్టుగా గుర్తించాలి. అంటే మనం ఎండిపోయినప్పుడు మనం ఆ యొక్క మొక్కను పీకి చూసినప్పుడు మనకు వేర్లు రాకుండా ఉండి వేర్ల ప్రాంతం అంతా భూమి లోపలనే ఉన్నట్లయితే తప్పకుండా అది వేరుపురుగు యొక్క ఉధృతి ఉన్నట్టుగా గుర్తించాలి. ఆ యొక్క మొక్క పక్క భాగం లోపల మనం కొద్ది వరకు నేలను త్రొవ్వి చూస్తే మనకు అక్కడ చిన్న తెలుపు రంగులో ఉండేటటువంటి వేరుపురుగు ఉండడం అనేది గమనించవచ్చు. కాబట్టి ఈ యొక్క వేరుపురుగు మనకు నాట్ ఓన్లీ నేను చెప్పినట్టు పత్తి కాకుండా మనకు మిరప, వేరుశనగ, చెరుకును చాలా ప్రాంతాల లోపల దగ్గరగా 50 నుంచి 60% వరకు ఈ యొక్క పురుగు అనేది నష్టపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేరు పురుగు అనేది భూమి లోపల ఉంటుంది, అంటే దాదాపుగా మనకు ఒక 20 నుంచి 25 సెంటీమీటర్ల లోపల ఉంటుంది. కాబట్టి చాలా మంది రైతు సోదరులు ఈ యొక్క పురుగును గమనించరు. కాబట్టి ఎప్పుడైనా ఈ యొక్క వేరు పురుగును యాజమాన్యం చేయాలంటే తప్పకుండా సమగ్ర సస్యరక్షణ పద్ధతులు అనేది చేపట్టాలి. ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టినప్పుడు మాత్రమే మనం ఈ యొక్క వేరు పురుగును సమర్థవంతంగా అదుపు చేస్తాం. ఆ సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం పంట సాగు చేసేటప్పుడు తప్పకుండా విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఆ విత్తన శుద్ధికి చూసుకున్నట్లయితే మనకు క్లోరోఫైరిఫస్ అనేటటువంటి రసాయనం లోపల 5 మిల్లీలీటర్లు కేజీ విత్తనానికి పట్టించి ఒక అరగంట నీటిలో ఆరబెట్టుకుని విత్తుకున్నట్లయితే మనను ఈ యొక్క వేరు పురుగు తొలి దశలో ఆశించడానికి అవకాశం అనేది తక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు ఈ యొక్క వేరు పురుగు యొక్క ఉధృతి రాకుండా ఉండాలంటే మనము ఎప్పుడైనా నీటి తడులు అనేది కొంచెం ఎక్కువగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మొక్కకు కొంచెం తేమ ఉండడం వలన ఈ యొక్క పురుగు యొక్క ఉధృతి తగ్గడానికి అంటే పురుగుకు గాలి సోకకుండా ఉండి ఉరుగు ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మనకు గుళికలు చూసుకున్నట్లయితే ఇప్పుడు చాలా ప్రాంతం లోపల ఎస్పెషలీ మనకు ఈ యొక్క వేరు పురుగు కోసం అనేది స్పెసిఫిక్గా మనకు ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు 100 గ్రాములు ఆ గుళికలను తీసుకొని ఆ 100 గ్రాముల గుళికలను మనం ఒక 20 కేజీల ఇసుకలో కానీ 20 కేజీల సాయిల్ అంటే నేలల్లో కలిపి ముందుగా కలిపిన తర్వాత మనం ముందుగా ఈ యొక్క గుళికలు అప్లై చేయడానికంటే ముందు తప్పకుండా మనం నీటి తడి అనేది ఇచ్చుకోవాలి. ఎందుకు నీటి తడి ఇచ్చుకోవాలంటే మనకు యొక్క వేరు పురుగు భూమి లోపల ఉంటుంది కాబట్టి పురుగుకు కొంచెం తేమ తగలంగానే ఆ యొక్క వేరు పురుగు అనేది కొద్ది పాటిగా పైకి రావడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు అంటే మనం నీటి తడి ఎట్లా ఏ విధంగా ఇవ్వాలంటే మనం పొలం లోపలకు దిగితే మనకు మన కాలికి బురద అంటేటట్టు ఉండాలి. ఆ విధంగా నీటి తడి ఇచ్చిన తర్వాత ఒక్క ఎకరానికి మనం ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు 100 గ్రాములను 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క గుళికలు మనం అప్లై చేసినప్పుడే అది నీటి లోపల కడిగి ఆ యొక్క గుళికలు ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఆ రసాయనం వలన ఏమవుతుందంటే మనకి యొక్క వేరు పురుగు యొక్క గ్రబ్స్ ఏవైతే నేల లోపల ఉన్నావో అవి పైకి వచ్చి చనిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఇమిడాక్లోపిడ్ ప్లస్ ఫిప్రోనిల్ కలిసినటువంటి గుళికలు ప్రస్తుతం మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అవి మనకు మిరప పంట కావచ్చు, చెరుకు పంట కావచ్చు, అదేవిధంగా వేరుశనగ పంటలో వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒకవేళ రసాయనం వాడకుండా ఎవరైనా ఆర్గానిక్ పద్ధతి ఆ సేంద్రియ పద్ధతి లోపల మనం ఈ యొక్క వేరు పురుగును యాజమాన్యం చేసుకోవాలంటే కూడా మనకు మెటరైజియం అనేసోఫిలి అనేటటువంటి జీవ సంబంధితమైనటువంటి శిలీంద్రనాశిని కూడా అవైలబుల్ ఉంది. ఈ యొక్క జీవ సంబంధితమైన శిలీంద్రనాశిని మనం ఏ విధంగా వాడాలి అంటే ముఖ్యంగా మనకు ఒక 2 కేజీల ఈ యొక్క మెటరైజియం అనేసోఫిలిని తీసుకొని దానిని మనం ఒక 20 కేజీల ఇసుకలో కలిపేసుకొని నీటి తడి ఇచ్చినప్పుడు చల్లుకున్నట్లయితే ఈ యొక్క మెటరైజియం అనేది ముఖ్యంగా బాగా ఎక్కువగా మన నేల లోపల వృద్ధి చెంది ఈ యొక్క వేరు పురుగును ఆశించి ఆ యొక్క వేరు పురుగును ఎదుగుదలను అదుపు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా మనం పంటల లోపల అంటే అది మిరప కావచ్చు, చెరుకు కావచ్చు, వేరుశనగ కావచ్చు, దాని లోపల ఆశించేటటువంటి వేరు పురుగును అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే మనం వేరు పురుగు అనేది ఎక్కువగా నేను చెప్పినట్టు జూన్

0: మాసం నుంచి మనకు పంట నాశిస్తుంది. కాబట్టి ఎప్పుడైతే జూన్ మాసం లోపల వర్షాలు వచ్చినప్పుడు ఈ యొక్క పురుగు అనేది ఎక్కువగా మనకు సుబాబుల్ చెట్లు, వేప చెట్ల మీద ఆశిస్తుంది. కాబట్టి మన పంట చుట్టూ ఉండేటటువంటి వేప చెట్లు మరియు సుబాబుల్ చెట్ల మీద కూడా మనం క్లోరోఫైరిఫస్ అనేటటువంటి రసాయనాన్ని పిచికారి చేసుకున్నట్లయితే కూడా ఒకవేళ ఈ యొక్క రెక్కల పురుగులు ఆర్ బీటిల్స్ ఆ యొక్క ఆ చెట్ల మీద వాలినప్పుడు ముందుగానే మనం కెమికల్ని పిచికారి చేసింటాం కాబట్టి అది తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలంలో మన భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి వాళ్ళు డెవలప్ చేసినటువంటి మిథైల్ బెంజిన్ అనేటటువంటి బుట్టలు, అంటే లింగాకర్షక బుట్టలు కూడా ఉన్నాయి. ఈ యొక్క మిథైల్ బెంజిన్ అనేటటువంటి బుట్టలను పెట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ యొక్క మిథైల్ బెంజిన్ అనేది ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేసినప్పుడు ఎక్కడైతే మనకు ఈ యొక్క వేరు పురుగు ఒక రెక్కల పురుగులు దానికి ఆకర్షితం అయిపోయి ఆ యొక్క బుట్టలో పడి చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా చూసుకోండి, వేరు పురుగు అనేది ఎస్పెషలీ మనకు మిరప అదేవిధంగా మనకు చెరుకు వేరుశనగ పంటల లోపల ఎక్కువగా నష్టపరుస్తుంది. కాబట్టి రైతు సోదరులు తప్పకుండా నేను చెప్పినటువంటి యాజమాన్య పద్ధతుల లోపల మరీ ముఖ్యంగా మనకు ఎప్పుడైనా విత్తన శుద్ధి చేసుకోవడం అనేది క్లోరోఫైరిఫాస్ తోటి విత్తన శుద్ధి చేసుకోవడం, ఇమిడాక్లోపిడ్ ప్లస్ విప్రోనిల్ కలిసినటువంటి గులకలను 100 గ్రాములు 20 కేజీల ఇసుకలో కలిపి చల్లుకోవడం, అంతేకాకుండా మనకు నీటి తడి పెట్టిన తర్వాతనే ఈ గులకలను అప్లై చేసుకోవడం, అదేవిధంగా జీవ సంబంధితమైనటువంటి శిలీంద్ర నాశనం అయినటువంటి మెటరైజం అనేసోఫిలిన్ని వాడడం, వీలైన చోట్ల ఎక్కడైతే మనకు వేపపిండి లభిస్తే గిట్ల ఒక 10 కేజీల వేపపిండిని కూడా చల్లుకోవడం వల్ల కూడా కొద్ది వరకు ఈ యొక్క వేరుపురుగు ఉధృతి తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
1: వివిధ పంటలలో వేరుపురుగు యాజమాన్యం గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజశేఖర్ గారు అందించిన వివరాలు విన్నారు.
2: కిసాన్ వాణి ప్రాజెక్ట్.

0: రైతుల బతుకు సుస్థిరంగా సాగితే ముందుకు మారుతుంది రైతుల బతుకు.
1: జానపద గేయం విన్నారు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆక్వాఫోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలో చేపల పెంపకం గురించి పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా పెబ్బేరు ఫిషరీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త సంగీత, నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఆకాశవాణి సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఆధునిక యుద్ధ తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణిచివేయడంలో సభ్యదేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. వెస్టిండీస్తో జరిగిన

వన్డే సిరీస్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన కెప్టెన్ శుభ్మన్ గిల్ 5వసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును సొంతం చేసుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జాతీయ రక్షణ కళాశాల 66వ కోర్సు సిబ్బంది, కోర్సు సభ్యులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, భద్రత సాంకేతిక రంగాల్లో మారుతున్న పరిస్థితులు సరికొత్త సంక్లిష్టమైన సవాళ్లను విసురుతున్నాయని, ఇవి మరింత

0: సైనిక సామర్థ్యాలకే పరిమితం కాదని, ఆవిష్కరణలను ఆచరణాత్మక పరిష్కారాలుగా మార్చేందుకు శాస్త్రీయ సంస్థలు, సాయుధ బలగాల మధ్య సన్నిహిత సహకారం ఉండాలని సూచించారు. కృత్రిమ మేధస్సు వినియోగం పెరుగుతున్నప్పటికీ నిర్ణయాధికారాన్ని పూర్తిగా సాంకేతికతకు వదిలివేయలేమని, సమతుల్య విధానం అవసరమని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన బ్లూంబెర్గ్ న్యూ ఎకానమీ ఫోరంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి, సమిష్టి వృద్ధి, భాగస్వామ్య అవకాశాల్లో వేళ్లూనుకుందని తెలిపారు. కేవలం ముందుకు సాగే సామర్థ్యమే కాకుండా ఇతరులను సాధికారత వైపు నడిపించే శక్తే అసలైన అధికారమని చెప్పారు. డిజిటల్ శక్తి ఈ పరివర్తనకు ప్రధాన చోదక శక్తుల్లో ఒకటిగా ఉద్భవించిందని, ఈ దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తోందని మోదీ పేర్కొన్నారు. డిజిటల్ శక్తి భారతదేశానికి మరింత విశాలమైన అవకాశాలు తెరిచిందని స్పష్టం చేశారు.
1: ఇన్నోవేషన్ కి పవర్ భీ ఐసీ హీ హై. ఏక్ ఐడియా కో ప్రోడక్ట్ మే బదల్నా, ఏక్ ప్రాబ్లమ్ కో సొల్యూషన్ మే బదల్నా, యే అప్నే ఆప్ మే ఏక్ బడీ క్షమతా హై. లేకిన్ జబ్ యే అవసర్ సమాజ్ కే అధిక సే అధిక లోగో కో మిల్తా హై, తో శక్తి కా సంతులన్ బన్తా హై ఔర్ ఇస్కా ప్రభావ్ కై గుణా బఢ్ జాతా హై. భారత్ కీ స్టార్టప్ జర్నీ ఇసీ బదలావ్ కా ఉదాహరణ హై.
0: భారతదేశ సామర్థ్యాలు ఇతర దేశాలకు కూడా కొత్త అవకాశాలు లభించేలా చూడడమే ప్రభుత్వ నిరంతర ప్రయత్నమని ప్రధాని తెలిపారు. గత దశాబ్దంలో భారతదేశం 25 కోట్ల మందిని పేదరికం నుండి పైకి తీసుకొచ్చిందని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ సవరణ బిల్లు 2026కు సంబంధించి లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన ఏర్పడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైస్వాల్, ఈ ప్రతిపాదిత చట్టంలోని ప్రధాన నిబంధనలు యుపీఏ ప్రభుత్వం 2010లో తీసుకొచ్చిన ఎఫ్సీఆర్ఏ చట్టంలోని వాటిలాగే ఉన్నాయని తెలిపారు. సైబర్ మల్బార్ చర్చి, రామకృష్ణ మఠం, ఇస్కాన్ తదితర సంస్థల ప్రతినిధుల అభిప్రాయాలను కమిటీ విన్న తర్వాత ఈ విషయాలు వెల్లడించారు. 2010 నాటి చట్టం ప్రకారం నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే ఎన్జీఓల ఆస్తులను స్వాధీనం చేసుకునే అధికారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి, సంబంధిత రాష్ట ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉండేదని, అయితే ప్రస్తుత సవరణలో ఆ అధికారాన్ని ఒక నిర్దిష్ట అధికార యంత్రాంగానికి అప్పగించారని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. బిమ్స్టెక్ మొట్టమొదటి హోంమంత్రుల సమావేశం న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని ఈ సమావేశం ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ప్రాంతీయ సమైక్యత, ఆర్థిక సహకారానికి బిమ్స్టెక్ ఒక ముఖ్యమైన వేదికగా ఉద్భవించిందని చెప్పారు. ఉగ్రవాదంపై భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తోందని, పొరుగు దేశాలకు వ్యతిరేకంగా ఏ ఒక్క ఉగ్రవాద నెట్వర్క్కు చోటు దక్కకుండా చూడడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
1: ఆతంకవాదియో, ఉన్కే సహాయకో, అపరాధిక నెట్వర్క్, విత్తీయ ఛానల్ ఆర్ సీమా పార్ గతివిధియో పర్ సత్యాపిత్ తథా కార్వాయి యోగ్య సూచనా కా సమయ పర్ ఆదాన్ ప్రదాన్ హమారీ సామూహిక సురక్షా కో మజబూత్ కర్ సక్తా హై.
0: బంగాళాఖాతం పరిసర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక సహకారాన్ని పెంపొందించడానికి 1997లో ఏర్పాటైన బిమ్స్టెక్లో భారత్తో పాటు మరో 6 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారత్ కెనడా దేశాల మధ్య సంబంధాలు ప్రస్తుతం చాలా బాగున్నాయని, గతంలో ఎన్నడూ లేనంత బలమైన దౌత్య బంధం ఇరు దేశాల మధ్య కొనసాగుతోందని భారత్లోని కెనడా హైకమిషనర్ క్రిస్టోఫర్ కూటర్ తెలియజేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేల మధ్య ఉన్న పరస్పర అవగాహన అద్భుతమని ఆయన అభివర్ణించారు. కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్ న్యూఢిల్లీ పర్యటనకు రానున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల నాయకుల మధ్య ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశాలు, విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అనితా ఆనంద్ భేట్

0: పార్టీలను ఆయన ప్రస్తావించారు. అలాగే కెనడా వాణిజ్య మంత్రి మనిందర్ సిద్ధు త్వరలో భారత్లో పర్యటించనున్నట్టు తెలియజేశారు. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి, యోగాతో సహా చర్మ సంబంధిత వ్యాధుల నిర్వహణపై ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలను జారీ చేసింది. ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్, కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఆయుష్ ఈ పత్రాన్ని రూపొందించింది. వివిధ ఆయుష్ వైద్య విధానాల్లో క్లినికల్ కేర్ విషయంలో మరింత ఏకరూపత, నాణ్యత ప్రమాణాలు, ఆధారపూర్వక అభ్యాసాన్ని తీసుకురావడమే ఈ మార్గదర్శకాల ముఖ్య ఉద్దేశం. ఆయుష్ విధానాలను జాతీయ ఆరోగ్య సంరక్షణతో అనుసంధానించడంలో ఈ మార్గదర్శకాలు ఎంతగానో తోడ్పడతాయని ఆయుష్ మంత్రి ప్రతాప్రావు జాదవ్ పేర్కొన్నారు. ప్రామాణికమైన వైద్య విధానాలను ప్రోత్సహించడం ద్వారా రోగుల సంరక్షణ మరింత మెరుగుపడుతుందని, ప్రజారోగ్యంలో ఆయుష్ పాత్ర మరింత బలపడుతుందని ఆయన అన్నారు. వికసిత్ భారత్ ఆవిష్కరణకు ఆరోగ్యకరమైన, సాధికారత కలిగిన మత్తు పదార్థాలకు దూరంగా ఉండే యువత ఎంతో అవసరమని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ పేరిట నిర్వహించిన యువ సంవాద్ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల బారిన పడే ఏ సమాజమైనా మొత్తం తరాన్నే నష్టపోతుందని రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. నషాముక్త్ భారత్ సాధనలో అవగాహన కల్పించడం, నివారణ చర్యలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా కృషి చేయడం అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. క్రికెట్ రంగంలో విశేష ప్రతిభ కనపరిచిన భారత ఆటగాళ్లకు అంతర్జాతీయ క్రికెట్ మండలి నుంచి అరుదైన గౌరవం దక్కింది. 2026 సెప్టెంబర్ నెలకు సంబంధించి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను ఇరు జట్లకు చెందిన క్రీడాకారులు సొంతం చేసుకున్నారు. మహిళల విభాగంలో ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ షఫాలి వర్మ ఈ అవార్డును గెలుపొందారు. షఫాలీకి ఈ పురస్కారం దక్కడం ఇది రెండవసారి. పురుషుల విభాగంలో వెస్టిండీస్తో జరిగిన వన్డే సిరీస్లో అసాధారణ ప్రదర్శన కనబరిచిన భారత జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ రికార్డు స్థాయిలో ఐదవసారి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఆధునిక యుద్ద తంత్రాలు, సైబర్ సెక్యూరిటీ, అంతరిక్ష సాంకేతికత, బయోటెక్నాలజీ రంగాలకు విస్తరించినందున వేగంగా నిర్ణయాలు తీసుకునే యంత్రాంగం అవసరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ప్రభుత్వ పాలనా విధానంలో, పని సంస్కృతిలో కేంద్ర ప్రభుత్వం అధికారాన్ని సాధికారతకు ప్రతీకగా మార్చిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, సరిహద్దులు దాటి జరిగే నేరాలు, సైబర్ ముప్పులను అణచివేయడంలో సభ్య దేశాల ఉమ్మడి సంకల్పాన్ని బిమ్స్టెక్ ప్రతిబింబిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ఆక్వాఫోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టంలో చేపల పెంపకం గురించి పివి నరసింహారావు పశు వైద్య విశ్వవిద్యాలయం వనపర్తి జిల్లా పెబ్బేరు కాలేజ్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సంగీత, నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య. ముందుగా ఒక ప్రకటన.

0: सुरक्षा कवच कृषि एवं किसान कल्याण मंत्रालय
1: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కిసాన్ వాణి కార్యక్రమంలో పివి నరసింహారావు తెలంగాణ వెటనరీ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్ పెబ్బేరు వనపర్తి జిల్లా నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ హారిక గారు మనతో పాటు ఉన్నారు. ఈనాటి మన కార్యక్రమంలో ఆక్వాపోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ తో చేపల పెంపకం గురించి డాక్టర్ ఎన్ హారిక గారు మనకెన్నో విషయాలు తెలియజేస్తారు. నమస్కారం అండి హారిక గారు.
2: నమస్కారం అండి.
1: అసలు ఆక్వాకల్చర్ అంటే ఏంటండి?
2: సులభంగా చెప్పాలి అంటే నీటిలో చేపలు, రొయ్యలు మరియు ఇతర జలచరాలను నియంత్రిత మరియు శాస్త్రీయ పద్ధతులలో పెంచి ఉత్పత్తి చేయడాన్ని ఆక్వాకల్చర్ అంటాము, లేదా దీన్నే జలకృషి అని కూడా చెప్పవచ్చు. అండ్ మన భారతదేశంలో చేపల పెంపకం చాలా కాలంగా జరుగుతుంది. ముఖ్యంగా చెరువులు, కాలువలు, రిజర్వాయర్లు వంటి సహజ నీటి వనరులను ఉపయోగించి చేపలను పెంచుతున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో మన భారతదేశం చేపల ఉత్పత్తిలో 2వ స్థానంలో ఉంది. 2024-25 సంవత్సరంలో మన భారతదేశంలో మొత్తం చేపల ఉత్పత్తి సుమారు 19.77 మిలియన్ టన్నులుగా ఉంది. ఇందులో సుమారుగా 15.16 టన్నులు అంతర్గత జలాల నుండి వచ్చినవి. అందులో భాగంగా 4.6 మిలియన్ టన్నులు సముద్ర వనరుల నుంచి వచ్చాయి. అంటే మన భారతదేశంలో చేపల ఉత్పత్తి అంతర్గత జలాల వనరుల పాత్ర అనేది చాలా ఉంది. తెలంగాణ విషయానికి వస్తే మన రాష్ట్రానికి సముద్ర తీరం లేకపోయినా అనేక చెరువులు, రిజర్వాయర్లు మరియు ఇతర మంచినీటి వనరులు ఉన్నాయి. వీటిని ఉపయోగించి చేపల పెంపకం అనేది పెద్ద స్థాయిలో జరుగుతుంది. అదే తెలంగాణలో సుమారుగా 4.4 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి అనేది జరిగింది. మరియు 16,532 టన్నుల మంచినీటి రొయ్యల ఉత్పత్తి కూడా అయ్యింది. అయితే జనాభా పెరుగుతుంది, చేపలకి డిమాండ్ కూడా పెరుగుతుంది. అదే సమయంలో నీటి లభ్యత, భూమి లభ్యత, నీటి నాణ్యత, వాతావరణ మార్పులు వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అందువల్ల తక్కువ సమయంలో తక్కువ నీటితో నియంత్రిత పరిస్థితులలో ఎక్కువ ఉత్పత్తి సాధించడానికి ఆధునిక సాంకేతికాలు అవసరమవుతున్నాయి. అలాంటి ఆధునిక సాంకేతికాలలో ముఖ్యమైనవి RAS, అంటే రీసర్క్యులేటరీ ఆక్వాపోనిక్స్ సిస్టమ్ అండ్ ఆక్వాపోనిక్స్.
1: అయితే సాధారణ రైతుకు అర్థమయ్యే విధంగా RAS అంటే ఏంటో చెప్పగలరా?
2: RAS అంటే రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్. తెలుగులో సులువుగా చెప్పాలి అని అంటే నీటిని శుద్ధి చేసి మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ చేపలను పెంచే ఆధునిక పద్ధతిని RAS అంటారు. సాధారణంగా చెరువులో చేపలను పెంచినప్పుడు మనం పెద్ద మోతాదులో నీటిని ఉపయోగిస్తూ ఉంటాం. చేపలు ఆహారాన్ని తీసుకుంటాయి, ఆ తర్వాత వ్యర్థాలను విడుదల చేస్తాయి. ఈ వ్యర్థాలు నీటిలో కలుస్తాయి, అందువల్ల నీటిలో నాణ్యత అనేది పాడవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సాధారణ చేపల పెంపకంలో 1 కిలో చేప ఉత్పత్తికి మనకి 1,000 లీటర్ల నుండి 2,000 లీటర్ల వరకు కూడా వాటర్ అనేది అవసరం అవుతుంది. కానీ RAS పద్ధతిలో మనం చేపలని పెంచినప్పుడు నీటిని ఒకసారి నింపిన తర్వాత ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి మళ్లీ మళ్లీ చేపల ట్యాంకులోకి పంపిస్తాము. అందువల్ల కొత్తగా అవసరమయ్యే నీటి పరిమాణం అనేది చాలా తగ్గుతుంది. సాధారణంగా RAS లో 1 కిలో చేప సుమారుగా 100 నుంచి 200 లీటర్లు మాత్రమే వాడతాము దీన్ని పెంచడం కోసం.
1: RAS ఏర్పాటు చేయాలంటే ఏ పరికరాలు అవసరం ఉంది?
2: RAS ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన పరికరాలు అనేవి చాలా అవసరం. దానిలో ప్రధానంగా మనకి చేపలు పెంచడానికి ఉపయోగించే ఒక ట్యాంక్ అవసరం. దాంతోపాటు నీటిలోని వ్యర్థాలు, చేపలు తిన్న తర్వాత ఆహార వ్యర్థాలు, మిగిలిపోయిన ఘన పదార్థాలను తీసివేయడానికి మనకి మెకానికల్ ఫిల్టర్ అనేది అవసరం. దాని తర్వాత చేపల వ్యర్థాల నుంచి ఏర్పడే హానికరమైన అమోనియాను నైట్రైట్లుగా మార్చడానికి బయోఫిల్టర్స్ అనేవి అవసరం. దాని తర్వాత నీటిని ఒక యూనిట్ నుంచి మరొక యూనిట్ కి నిరంతరం పంప్ చేయడానికి ఒక పంప్ అనేది అవసరం. నెక్స్ట్ మనకి నీటిలో ఆక్సిజన్ ని అందించడం కోసము ఏరేషన్ ఆర్ ఆక్సిజనేషన్ సిస్టమ్ అనేది అవసరం. దీంతో పాటు డీగ్యాసింగ్ సిస్టమ్, నీటిలో పేరుకుపోయే కార్బన్ డైఆక్సైడ్ వంటి అనవసర వాయువులను తొలగించడానికి, అదేవిధంగా నీటిలో ఉండే హానికరమైన జీవులు, మనకు కంటికి కనిపించినటువంటి జీవులను నియంత్రించడానికి డిసిన్ఫెక్టెంట్ యూనిట్ అనేది కూడా చాలా అవసరం. ప్లంబింగ్ అనేది కూడా అవసరం, ఎందుకంటే ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ మధ్య మనకి నీటిని ప్రవహించాలి అని అంటే పైపుల కనెక్షన్ అనేది కూడా చాలా అవసరంగా ఉంటుంది. అండ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఈ మానిటరింగ్ సిస్టమ్ లో ఏమేమి పరిశీలిస్తాము అని అంటే ఉష్ణోగ్రత గానీ, వాటర్ లో ఉండే పిహెచ్ గాని, ప్రాణవాయువు ఎంతుంది, నైట్రేట్లు ఎన్ని ఉన్నాయి, అవి హానికరమా కాదా, అవన్నీ పరీక్షించడం కోసము మానిటరింగ్.

0: సిస్టమ్స్ అనేవి పెట్టుకోవచ్చు.
1: అయితే హారిక గారు, ఆర్ఏఎస్లో నీరు ఏ ఏ దశల ద్వారా వెళ్తుంది?
0: ఇప్పుడు ఆర్ఏఎస్లో నీరు అనేది ఏ దశల ద్వారా వెళ్తుందనేది చూసుకుందాము. ముఖ్యంగా మెకానికల్ ఫిల్టరేషన్, ఏదైతే ముందు కల్చర్ చేస్తాము అంటే చేపలను పెంచుతాము, పెంచిన తర్వాత అందులో చేపలు అనేవి మనం ఆహారం వేసినప్పుడు అవి తినేసిన తర్వాత వ్యర్థాలను వదులుతాయి. ఆ వ్యర్థాలు అనేది ముఖ్యంగా ఏదైతే మనము చేపలకేస్తామో మేత, ఆ మేత మిగిలి మేత కావచ్చు, లేకపోతే అవి వ్యర్థాల రూపంలో రిలీజ్ చేసినవి, లేకపోతే జీర్ణక్రియ ద్వారా కూడా రిలీజ్ అయిన కొన్ని వ్యర్థాలు ఉంటాయి, అవి ఘన వ్యర్థాలుగా ఉండొచ్చు. ఈ ఘన వ్యర్థాలు తొలగింపు కొరకు మనము నీటిని మొదటగా మెకానికల్ ఫిల్టర్లోకి పంపిస్తాము. ఇక్కడ చేపల మలము, మిగిలిపోయిన ఏదైతే ఆహారం ఉంటుందో అది అండ్ అతిపెద్ద కణాలను తొలగించడానికి ఈ మెకానికల్ ఫిల్టర్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇది నీటిని శుభ్రంగా ఉంచడమే కాకుండా నెక్స్ట్ దశలోకి వెళ్లే వాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని తర్వాత వచ్చే బయోఫిల్టర్ల పైన భారం అనేది తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అండ్ బయోలాజికల్ ఫిల్టర్, ఈ బయోలాజికల్ ఫిల్టర్లో విషపూరితమైన అమోనియా నియంత్రణ కోసం నీరును బయోలాజికల్ ఫిల్టర్లోకి పంపిస్తాము. ఇది ఆర్ఏఎస్లో చాలా ముఖ్యమైన భాగం, ఎందుకంటే అమోనియా అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది చేపల పైన. ఎక్కువగా చనిపోవడానికి కారణం కూడా అమోనియా ఎక్కువైనప్పుడు చేపలు అనేవి ఎక్కువగా చనిపోతూ ఉంటాయి. చేపల వ్యర్థాల నుంచి వచ్చిన ఈ అమోనియా అనేది ఎక్కువైనప్పుడు చేపలు చనిపోతూ ఉంటాయి కాబట్టి ఒక ఫిల్టర్ని ప్రత్యేకంగా ఈ అమోనియాని తీసివేయడం కోసం మనం ఉపయోగిస్తాము. దాన్ని బయో ఫిల్టర్ అని అంటాము. బయో అని ఎందుకు అంటున్నామంటే అందులో జీవించి ఉన్న కొన్ని మనకి కంటికి కనిపించని బ్యాక్టీరియా అనేది ఉంటది. దీనివల్ల చేపల వ్యర్థాల నుంచి వచ్చిన అమోనియా అనేది దాన్ని నైట్రిఫికేషన్ ప్రక్రియ ద్వారా ఆ నైట్రేట్ గా మారుస్తుంది. ఈ నైట్రేట్ అనేది అమోనియాతో పోలిస్తే అంత హానికరం కాదు, బట్ ఈ ప్రాసెస్ లో అమోనియా నుంచి నైట్రైట్ అనే ఒక ప్రాసెస్ జరిగింది, తర్వాత నైట్రేట్ అనేది వస్తుంది. ఈ నైట్రైట్ మాత్రము చేపలకి అమోనియా లాగానే ఎక్కువగా ఎఫెక్ట్ చూపించగలుగుతుంది, బట్ నైట్రేట్ అనేది అంత ఎఫెక్ట్ అనేది కాదు. దీనివల్ల బయోఫిల్టర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ వచ్చేసి అనవసరమైన వాయువుల తొలగింపు, తర్వాత నీటిలో ఎక్కువగా ఉన్న కార్బన్ డయాక్సైడ్ వంటి వాయువులను తొలగించడం కోసము ఈ సిస్టమ్ ని మనం వాడతాము. ఇందులో చేపలు మరియు బయోఫిల్టర్లోని బ్యాక్టీరియాలు జీవక్రియల వల్ల CO2ని ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి, ఎందుకంటే బ్యాక్టీరియా కూడా బతకడానికి దానికి ఆక్సిజన్ అవసరం, అది కూడా జీవక్రియల వల్ల CO2ని ఎక్కువగా మనకి బయటికి వదులుతూ ఉంటది. అది ఎక్కువగా పేరుకుపోతే చేపల ఆరోగ్యం పైన ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. అందువల్ల డీ గ్యాసింగ్ ద్వారా మనము ఏదైతే పేరుకుపోయిన ఆక్సిజన్ ఉంటుందో దాన్ని తీయడానికి ఈ దశలో మనకి తోడ్పడుతుంది. తర్వాత మనకి డీ గ్యాసింగ్ తర్వాత వాటర్ అనేది ఆక్సిజనేషన్ ఆర్ ఏరేషన్ ద్వారా ఒక ఛాంబర్ లోకి వెళ్తుంది. దీంట్లో నీటిలో చేపలకు అవసరమయ్యే కరిగి ఉన్న ప్రాణవాయువు ఆర్ DO అని కూడా చెప్పుకోవచ్చు, దీనిని మనం పెంచుతాము. దీనికి ఏరేషన్ లేదా ఆక్సిజన్ సిస్టమ్ అని కూడా ఉపయోగిస్తాం. చేపలకు మాత్రమే కాదు బయోఫిల్టర్లో పనిచేసే ఉపయోగకరమైన బ్యాక్టీరియాకి కూడా ఆక్సిజన్ అవసరం కాబట్టి ఈ ప్రక్రియలో మనము ఆక్సిజనేషన్ అనేది అందిస్తూ ఉంటాము. దాని తర్వాత నీరు అనేది సూక్ష్మ జీవుల నియంత్రణ డిసిన్ఫెక్షన్ ఛాంబర్ లోకి వెళ్తుంది. ఇక్కడ UV లేదా ఓజోన్ వంటి డిసిన్ఫెక్టెంట్ మెథడ్స్ ని యూజ్ చేసి మనకి కంటికి కనిపించేటువంటి హానికరమైన బ్యాక్టీరియాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే ప్రతి ఆర్ఏఎస్ లో UVR ఓజోన్ తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం లేదు. వ్యవస్థ ఆ రూపకల్పన, చేపల జాతి, నిర్వహణ అవసరాలను బట్టి వీటిని ఉపయోగిస్తూ ఉంటారు. దీని తర్వాత నీరు అనేది పంప్, ఏదైతే మనకి ముందుగా ఆర్ఏఎస్ లో చెప్పినట్టు ఈ నీరు అనేది కంటిన్యూస్ గా సర్క్యులేట్ అవుతూనే ఉంటది కాబట్టి పంప్ అనేది చాలా అవసరము. ఈ పంప్ అనేది ముందుగా మనకి ఫిష్ కల్చర్ ట్యాంక్ లో నుంచి దాన్ని తీసుకువెళ్లి మెకానికల్ అండ్ బయోలాజికల్ ఫిల్టర్స్, దెన్ ఆఫ్టర్ అనవసరమైన వాయువుల తొలగింపు, తర్వాత ఏరేషన్, తర్వాత డిసిన్ఫెక్టెంట్ నుంచి అన్ని ట్యాంక్ లోకి సరఫరా చేస్తూ ఉంటుంది.
1: అంటే ఆర్ఏఎస్ తో రైతులకు కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటంటారు?
0: ఆర్ఏఎస్ వల్ల రైతులకు చాలా ప్రయోజనాలుంటాయి. ముఖ్యంగా నీరు, స్థలం మరియు చేపల ఉత్పత్తి విషయంలో ఇది ప్రయోజకరంగా ఉంటుంది. మొదటగా నీటి పొదుపు. నేను ముందుగానే మాట్లాడాను, మనకి నీటి వనరులు అనేవి తగ్గిపోతున్నాయి కాబట్టి ఆర్ఏఎస్ ని యూజ్ చేసి నీరు తక్కువగా ఉండే ప్రాంతాలలో దీన్ని వాడుకోవచ్చు. ఈ సిస్టమ్ వల్ల మనము

0: నీటి తక్కువగా ఉన్న ఎక్కువ చేపల ఉత్పత్తి చేయడంలో ఇది తోడ్పడుతుంది. ఇంకొకటి, తక్కువ స్థలంలో ఎక్కువ చేపలు కూడా చేయవచ్చు. ఎందుకంటే ఆర్ఏస్తో పోల్చుకుంటే చేపలు అనేది మనము చెరువులలో పెంచినప్పుడు మనకి ఎక్కువ స్థలం అనేది అవసరమైతూ ఉంటుంది. ఆర్ఏస్లో మాత్రం తక్కువ స్థలంతో ఎక్కువ చేపలను కూడా ఉత్పత్తి చేయడానికి అవకాశాలను ఎక్కువగా ఉంటాయి. అండ్ నీటి నాణ్యతను కూడా నియంత్రిస్తూ ఉంటాము కాబట్టి తక్కువ స్థలంలో చేపలని ఎక్కువగా ఉత్పత్తి చేయవచ్చు. మూడవది, నీటి నాణ్యతను నియంత్రిస్తుంది. నీటి నాణ్యత అనేది ముందుగా ఉష్ణోగ్రత, పిహెచ్, ఆక్సిజన్, అమోనియా, నైట్రేట్లు, మనకి ఎలా అయితే ఆక్సిజన్ అవసరమో చేపలకి కూడా ఆక్సిజన్ అవసరము. అది ఎప్పుడు నిరంతరము నీళ్లలోనే బతుకుతుంది కాబట్టి వాటర్ క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ఆర్ఏఎస్ సిస్టమ్ లో నీటి నియంత్రణ అనేది చాలా చక్కగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువ సంఖ్యలో కూడా చేపలని మనం అందులో స్టాక్ చేసుకోవచ్చు. సంవత్సరం పొడవునా చేపలను పెంచుకునే అవకాశం ఉంటుంది దీంట్లో. చెరువులలో ఏంటంటే వాతావరణ పరిస్థితులు, కొన్నిసార్లు మనకి నీళ్లు ఉండకపోవడము, అలాంటి సమయాలలో కూడా మనం ఆర్ఏఎస్ లో ఏంటంటే నియంత్రిత పరిస్థితులలో తక్కువ నీటితో మనము చేపలని పెంచుకుని సంవత్సరం పొడవునా ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంకొకటి, వ్యాధుల నియంత్రణలో సహాయపడుతుంది. వ్యాధులు రాకుండా, ఎందుకంటే బయట నీరు తక్కువగా ఉపయోగించడం వల్ల బయట నుంచి వచ్చే కొన్ని వ్యాధికారకాలు కావచ్చు, కలుషితాలు కావచ్చు, దీంట్లో మనకి అవి ప్రవేశం ఉండకపోవడం వల్ల వ్యాధులు కూడా నియంత్రించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఏఎస్ లో కూడా కొన్నిసార్లు వ్యాధులు అనేవి వస్తూ ఉంటాయి, బట్ మనం తీసుకునే బయోసెక్యూరిటీ మెజర్స్ వల్ల వీటిని నియంత్రించవచ్చు. అండ్ పర్యావరణానికి ఇది మంచిది. ఇప్పుడు నీటిని శుద్ధి చేసి మళ్ళీ మళ్ళీ వాడుతున్నాం కాబట్టి అంత ఎక్కువగా నీటిని మనం బయటికి వదలము. దీని వల్ల ఏంటంటే నీరు అనేది శుద్ధిగా ఉంటుంది, అండ్ కాలుష్యం కూడా తగ్గుతుంది. ఏడవది, చేపల పెరుగుదల మెరుగుపరచవచ్చు. దీంట్లో ఏంటంటే మనం ఆర్ఏఎస్ లో పెంచినప్పుడు మనకు అవసరమైన ఆహారము, చేపల సంఖ్య, మన నీటి నాణ్యత అన్నిటినీ కూడా మంచి పద్ధతులలో నిర్వహించి మనకి కావలసిన పద్ధతులలో మనం చేపలని పెంచుకోవచ్చు.
1: అయితే హారిక గారు, ఆర్ఏఎస్ లోని చేపలు చెరువులతో పెంచిన చేపలతో పోలిస్తే తక్కువ సమయంలో పెరుగుతాయా? ఒక ఉదాహరణ చెప్పండి.
0: కొన్ని సందర్భాలలో ఆర్ఏఎస్ లో చేపలు చెరువులతో పోలిస్తే తక్కువ సమయంలో మార్కెట్ సైజ్ కు చేరుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి తిలాపియా అనే చేప, ఇది సాధారణంగా చెరువులలో మనకి మార్కెట్ సైజ్ చేరుకోవడానికి సుమారు 6 నుంచి 8 నెలలు పట్టొచ్చు. అదే సరైన ఉష్ణోగ్రత, ఆక్సిజన్, నాణ్యమైన ఆహారము, నీటి నిర్వహణ మంచిగా చేసినప్పుడు మనకు ఆర్ఏఎస్ లో సుమారుగా ఇది 4 నుంచి 6 నెలల్లోనే మార్కెట్ సైజ్ కి చేరుకునే అవకాశం ఉంటుంది.
1: హారిక గారు, మరి ఆక్వాపోనిక్స్ వ్యవసాయం ఎలా జరుగుతుంది?
0: ఆక్వాపోనిక్స్ అనేది చేపల పెంపకం మరియు మొక్కల పెంపకాన్ని ఒకే వ్యవస్థలో కలిపి చేసే విధానం. ఇందులో తక్కువ నీరు, తక్కువ స్థలం అండ్ తక్కువ వనరులతో చేపలతో పాటు కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని పండ్ల మొక్కలను కూడా పెంచవచ్చు. ఈ విధానంలో నేల అవసరం లేకుండా నీటి ఆధారంగా పెరిగే మొక్కలను పెంచుకుంటాము. చేపలను ట్యాంకులలో పెంచుతారు. చేపలు తినే ఆహారం నుంచి వచ్చే వ్యర్థాలు నీటిలో పోషకాలను విడుదల చేస్తాయి. ఈ పోషకాలు మొక్కలకు సహజ ఎరువుగా ఉపయోగపడతాయి. నీటిని మొక్కల దగ్గరికి పంపించినప్పుడు మొక్కలు తమకు అవసరమైన పోషకాలను తీసుకుంటాయి. దాంతో నీరు కొంతవరకు శుద్ధి అవుతుంది. ఈ శుద్ధి అయిన నీటిని మళ్లీ చేపల ట్యాంకులోకి పంపిస్తారు. అంటే ఈ వ్యవస్థలో చేపలు మొక్కలకు పోషకాలను అందిస్తాయి, మొక్కలు నీటిని శుద్ధి చేయడంలో సహాయపడతాయి. అందువల్ల నీటిని పదే పదే ఉపయోగించవచ్చు. సులభంగా చెప్పాలి అనంటే చేపలు తిన్న తర్వాత వ్యర్థాలను వదులుతాయి. ఈ వ్యర్థాలని మొక్కలు పోషకాలుగా తీసుకుంటాయి. ఆ మొక్కలు నీటిని శుద్ధి చేసిన తర్వాత ఆ శుద్ధి అయిన నీటిని మళ్ళీ తిరిగి చేపల ట్యాంకులోకి ఒక చక్రంలా మనం పంపించుకోవచ్చు.
1: ఆక్వాపోనిక్స్ వ్యవస్థలోని ప్రధాన భాగాలు ఏంటి?
0: ఆక్వాపోనిక్స్ వ్యవస్థలో ప్రధానంగా 2 భాగాలుంటాయి, ఆక్వాకల్చర్ భాగము, హైడ్రోపోనిక్స్ భాగం. ఆక్వాకల్చర్ అంటే ముందుగానే చెప్పాను, మనము జలచరాలను పెంచుకోవడం, అంటే ఇందులో చేపలను పెంచుతూ ఉంటాం. ఇది చేపలకి సంబంధించింది. హైడ్రోపోనిక్స్, ఇందులో నేల లేకుండా మొక్కలను పెంచుతారు. బట్ ఆక్వాపోనిక్స్ అనే పదం ఎలా వస్తుంది అనంటే, ఆక్వా అంటే చేపల పెంపకం మరియు పోనిక్స్ అంటే చెట్ల పెంపకం. సో ఇవి 2 కలిపి చేస్తున్నాం కాబట్టి దీన్ని ఆక్వాపోనిక్స్ అని కూడా అనొచ్చు. ఆక్వాపోనిక్స్ లోని ముఖ్యమైన భాగాలు వచ్చి చేపల పెంపకం ట్యాంక్. సో ఈ చేపల పెంపకం ట్యాంక్ లో ప్రధానంగా మనకి కావాల్సిన చేపలు

0: ఏవైతే పెంచాలనుకుంటున్నామో ఆ చేపల్ని మనం ఆ ట్యాంక్లో వేసుకుంటాము. దానికి సరిపడే నీటి నాణ్యతని మరియు ఆక్సిజన్ అండ్ స్థలం ఉండేలా చూసుకుంటాం. అండ్ దానికి సంబంధించిన ఆహారాన్ని కూడా వేస్తూ ఉంటాం. దీని తర్వాత చేపలు యథావిధిగా ఆహారం తీసుకోవడము, వ్యర్థాలను బయటికి వదలడం జరుగుతుంది. దాంతోపాటు జీవక్రియ జరిగినప్పుడు కూడా వ్యర్థాలనేవి బయటికి వస్తూ ఉంటాయి. ఈ వ్యర్థాలనేది ముందుగా మెకానికల్ ఫిల్టర్లోకి వెళ్తాయి. సో మెకానికల్ ఫిల్టర్లో ఏం జరుగుతుంది అని అంటే, చేపల ట్యాంకు నుంచి వచ్చిన వ్యర్థాలలో మనకి చేపల విసర్జన, మిగిలిన ఆహారం, ఇతర గనర పదార్థాలు కూడా ఉండడం వల్ల ఇది మెకానికల్ ఫిల్టర్లో మనకి ముందుగా దీన్ని ఫిల్టర్ అవుట్ చేస్తుంది. అంటే మొత్తం ఫిల్ట్రేషన్ చేస్తుంది, అందులో నుంచి తీసేస్తుంది ఈ ఘన పదార్థాలని. తర్వాత బయోఫిల్టర్లోకి వెళ్తుంది. ఈ బయోఫిల్టర్లో చేపల వ్యర్థాల నుంచి అమోనియా అనేది వస్తుంది. ఇది నైట్రిఫికేషన్ ప్రాసెస్ ద్వారా నైట్రైట్ అండ్ నైట్రేట్గా మారుతుంది. ఈ నైట్రేట్ అనేది మీకు ముందుగా చెప్పినట్టు ఆర్ఎస్లో కూడా నైట్రిఫికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. బట్ నైట్రేట్ ఏదైతే ఉందో అది తక్కువ స్థాయిలోకి మార్పు చెంది శుద్ధి అయిన నీటిని మనము చేపల పెంపకానికి వాడుతూ ఉంటాము. బట్ ఈ ఆక్వాపోనిక్ సిస్టంలో నైట్రేట్స్ ఏవైతే ఉంటాయి ఇవి మొక్కల పోషకాలుగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ది హైడ్రోపోనిక్ యూనిట్. సో ఎక్కడైతే మనకి బయోఫిల్టర్లో ఫిల్టర్ అయిన వాటర్ ఉంటుంది కదా, అది హైడ్రోపోనిక్ యూనిట్లోకి వెళ్తుంది. హైడ్రోపోనిక్ అంటే ముందుగానే చెప్పాను, మొక్కలను పెంచడం. అంటే ఇక్కడ మనము నేల లేకుండా మొక్కల్ని పెంచుతున్నాం. ఎందులో పెంచుతున్నాం? నీటిలో పెంచుతున్నాం. సో నీటిలో మొక్కలు పెరుగుతాయా అంటే అవును పెరుగుతాయి. దానికి ఎలా అంటే మనకి ప్రకృతినే చూసుకుంటే ఒక చెరువులో సహజంగా మనకి మొక్కలు అనేవి ఎప్పుడు కనిపిస్తూ ఉంటాయి నీటిలో. అది అక్కడి నుంచి తీసుకున్న ఏదైతే ఉందో సైన్స్ మనం ఇప్పుడు తీసుకొని దాన్ని హైడ్రోపోనిక్స్ ఆర్ ఆక్వాపోనిక్ సిస్టమ్ లో మనం మార్చుకుంటున్నాం. సో మెయిన్గా చేపల నుంచి వచ్చే వ్యర్థాలని మనం మొక్కలకి ఉపయోగపడేలాగా చేసుకుంటున్నాము. ఇక్కడ బయోఫిల్టర్లో నుంచి వస్తుందని చెప్పాను కదా, ఆ వ్యర్థం అంతా హైడ్రోపోనిక్ యూనిట్లోకి వెళ్తుంది. ఇందులో నేల లేకుండా మొక్కల్ని పెంచుతున్నారు కాబట్టి చేపల ట్యాంకు నుంచి వచ్చినటువంటి నైట్రేట్లు మరియు ఇతర పోషకాలన్నీ కూడా మొక్కలు అనేవి లాగేసుకుంటాయి. లాగేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ వాటర్ అనేది సంపు ట్యాంక్ లోకి వెళ్తుంది. సంపు ట్యాంక్ లోకి వెళ్లడం ద్వారా ఇక్కడ నీటిని తాత్కాలికంగా నిల్వ చేసే ట్యాంక్ లా కూడా సంపుని మనం వాడుకుంటాము. తర్వాత ఏదైతే నీరు ఉంటాయో దీన్ని తిరిగి చేపల ట్యాంకుకి పంపిస్తారు. సో ఈ సిస్టమ్ లో కూడా పంప్ అనేది మనకి అవసరము. ఒక యూనిట్ నుంచి ఇంకొక యూనిట్ కి వాటర్ ని పంపించడం కోసము ఆక్వాపోనిక్ సిస్టమ్ లో కూడా ఒక పంప్ అవసరం. అండ్ ముఖ్యంగా వచ్చేసి ఏరేషన్ సిస్టము, చేపలు మరియు మొక్కల వేర్లకి అవసరమైనటువంటి ఆక్సిజన్ అందించడం కోసము ఏరేషన్ అనేది చాలా అవసరము. దీంతో పాటు ఆక్వాపోనిక్స్ లో ఇంకొక ముఖ్యమైన వ్యవస్థ ఉంటది, అది బయోఫిల్టర్స్.
1: ఓకే
0: ఓకే. సో అందులో ఆ బయోఫిల్టర్స్ లో ఏంటంటే మనకి మైక్రో ఆర్గానిజమ్స్, మనకి ఏదైతే నైట్రిఫికేషన్ ప్రాసెస్ లో యూజ్ అయ్యేటువంటి యూస్ఫుల్ బ్యాక్టీరియా అంటాం, అవసరమయ్యేటువంటి బ్యాక్టీరియా అనేది, అది కూడా ఈ వ్యవస్థలో అనేది చాలా ముఖ్యంగా పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ఈ మూడు కూడా సమాన సమతుల్యత పనిచేయాలి, లేకపోతే మనకి ఆక్వాపోనిక్ సిస్టమ్ అనేది అంత సక్సెస్ఫుల్ గా అనేది రన్ అవ్వదు.
1: హారిక గారు, వివిధ రకాల ఆక్వాపోనిక్స్ వ్యవస్థల గురించి మా రైతులకు చెప్తారా?
0: ఆక్వాపోనిక్స్ విధానంలో చేపలు మరియు మొక్కలను పెంచడాన్ని ఆక్వాపోనిక్స్ విధానం అని చెప్పుకుంటున్నాము. కాకపోతే ఆక్వాపోనిక్స్ విధానంలో కూడా వివిధ రకాల వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలు అనేవి మొక్కలను ఎలా పెంచుతున్నామనే దానిపైన ఆధారపడి ఉంటాయి. సో ఈ వ్యవస్థలు అనేవి ముఖ్యంగా మనకి మీడియా ఆధారిత ఆక్వాపోనిక్స్ అని చెప్పుకోవచ్చు, ఇంకొకటి న్యూట్రియంట్ ఫిలిం టెక్నిక్ NFT ఆక్వాపోనిక్స్ అని చెప్పుకోవచ్చు, అండ్ DWD డీప్ వాటర్ ఆక్వాకల్చర్ అని కూడా చెప్పుకోవచ్చు, ఇంకొకటి వర్టికల్ ఫార్మింగ్ నిలువ ఆక్వాపోనిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీడియా ఆధారిత ఆక్వాపోనిక్స్ లో మనము ముందుగానే చెప్పుకున్నాము, ఆక్వాపోనిక్స్ విధానంలో చెట్లు అనేవి ఎప్పుడు ఒక నేలపైన కాకుండా నీటిలోనే పెంచుతున్నామని మీకు కూడా అనిపించవచ్చు, అరే చెట్లు అనేవి నేలపైనే పెరుగుతాయి కదా, మరి నీటిలో ఎలా పెరుగుతున్నాయని. అది పెరగడానికి ఒక ఆధారం ఇస్తున్నాం. దాంతో పాటు మనము ఆ నీటిలో దానికి ఉపయోగపడేటువంటి పోషకాలని అందిస్తున్నాం. ఎప్పుడైనా మొక్కలు అనేవి పోషకాలని తీసుకొని అవి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఇందులో మనం ఆక్వాపోనిక్స్ విధానంలో వ్యవస్థలు అనేవి చెప్పుకున్నాం కదా, అందులో మీడియా బేస్డ్ అని చెప్పాను కదా. ఇందులో మొక్కలని కంకర మరియు గులికరాళ్ళు లావరాళ్ళు వంటి మీడియాతో నింపిన గ్రో బెడ్లలో పెంచుకుంటాం. అంటే ఇక్కడ మట్టి అనేది ఉండదు, ఓన్లీ కంకర.

0: మట్టి గుళిక రాళ్ళు రాళ్ళు మాత్రమే మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. అంతేకాకుండా మీడియా ఉపరితలం, దీన్నే గ్రో బెడ్ అని కూడా అంటున్నాం కదా, ఈ కంకర మట్టి గుళిక రాళ్ళు లావా రాళ్ళు వీటి ఉపరితలం పైన ఉపయోగకరమైన బ్యాక్టీరియా అనేది పెరగడానికి మనము ఒక సర్ఫేస్ ని క్రియేట్ చేస్తున్నాము. ఇది చేపల వ్యర్థాల నుంచి వచ్చే అమ్మోనియాను మొక్కలకు ఉపయోగపడే నైట్రేట్లుగా మార్చడంలో సహాయపడుతుంది. అందువల్ల ఈ మీడియా గ్రో బెడ్లు మొక్కలకు ఆధారం ఇవ్వడంతో పాటు ఒక బయోఫిల్టర్ లా కూడా పనిచేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇది వచ్చేసి NFT ఆక్వాపోనిక్స్ అని చెప్పాను. న్యూట్రియంట్ ఫిల్మ్ టెక్నిక్ ఈ పద్ధతిలో పోషకాలు కరిగి ఉన్న నీటిని మనము మొక్కల వేర్ల క్రింది భాగంలో చాలా పలుచని పొరగా నియంత్రితంగా ప్రవహించేలా చేస్తుంటాం. సో దీనివల్ల మొక్కల వేర్లు నీటితో పాటు అవసరమైన పోషకాలు మరియు ఆక్సిజన్ ని తీసుకుంటాయి. ఈ పద్ధతి ముఖ్యంగా ఆకుకూరలు, పాలకూర, కొత్తిమీర, పుదీనా వంటి చిన్న చిన్న మొక్కలను పెంచుకోవడం కోసం NFT అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇంకొక సిస్టమ్ వచ్చి డీప్ వాటర్ కల్చర్ అని చెప్పాను. ఈ పద్ధతిలో మొక్కలను ఒక ఫ్లోటింగ్ బోర్డు లేదా ఫోమ్ బోర్డు పైన ఉంచుతారు. మొక్కల వేర్లు నేరుగా పోషకాలు కలిగి ఉన్న నీటిలోకి వేలాడుతూ ఉంటాయి. సో దీని ద్వారా మొక్కలు వేరు నుంచి ఆ పోషకాలని తీసుకుంటూ ఉంటాయి. ఈ పద్ధతిలో మనకి ముఖ్యంగా ఆక్సిజన్ అనేది చాలా అవసరం, ఎందుకంటే వేర్లు అనేవి డైరెక్ట్ గా వాటర్ లోకే ఉంటున్నాయి కాబట్టి ఆక్సిజన్ అనేది చాలా అవసరం. ఈ ఆక్సిజన్ మెయింటైన్ చేయాలి అని అంటే మనకి ఎయిర్ స్టోన్స్ కానీ డిఫ్యూజర్లు కానీ ఎక్కువగా వాడుతూ ఉంటాం. అండ్ నిలువ ఆక్వాపోనిక్స్ అని చెప్తున్నాను. ఈ పద్ధతులలో మొక్కలను నిలువు టవర్లు లేదా ఒకదానిపైన ఒకటి పొలర్లుగా పెంచుతూ ఉంటాం. సో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మనకి తక్కువ స్థలం ఉండిపోవడము, మన దగ్గర స్థలం అనేది లేకపోవడం ద్వారా ఈ పద్ధతుల్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. అందువల్ల భూమి ఎక్కడైతే తక్కువగా ఉంటుందో పట్టణ ప్రాంతాలలో ఇళ్ల పైకప్పుల పైన చిన్న స్థలాలలో ఈ విధంగా నిలువ ఆక్వాపోనిక్స్ అనేది చేసుకుంటూ ఉండొచ్చు. సో నీరు మరియు పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్ల తక్కువ స్థలంలో ఎక్కువ ఉత్పత్తి పొందే అవకాశం అనేది ఈ ఆక్వాపోనిక్స్ నుంచి వస్తూ ఉంటుంది.
1: ఇంతకు ముందరే బ్యాక్టీరియా గురించి చెప్పారు కదా, మరి అవి ఎందుకు అంత ముఖ్యమైనవి?
0: సో ఆక్వాపోనిక్స్ లో బ్యాక్టీరియా అనేది చాలా ముఖ్యమైనవి. ఈ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా అనేది పెరగడం చాలా ముఖ్యం. ఇవి చేపల నుంచి వచ్చే వ్యర్థాలను మొక్కలకి ఉపయోగపడే పోషణ లాగా మార్చడంలో సహాయపడుతూ ఉంటాయి. సో మొదటగా మీకు చెప్పినట్టు కొన్ని బ్యాక్టీరియాస్ ఉంటాయి. అందులో ఫస్ట్ మనకి అమోనియా అనేది ఎప్పుడైతే వస్తుందో అది అమోనియా నుంచి నైట్రేట్ గా మారుస్తుంది. దాని తర్వాత నైట్రైట్ అనేది నైట్రేట్ గా మారుతుంది. ఈ నైట్రేట్లు మొక్కలు తమ పెరుగుదలకి అవసరమైన పోషకాలుగా ఉపయోగించుకుంటాయి. సో బ్యాక్టీరియా ముఖ్యంగా ఆక్వాపోనిక్ సిస్టమ్ లో బయోఫిల్టర్లలో పెరుగుతూ ఉంటుంది. అలాగే బయోఫిల్టర్లు అని అంటే ఒక దానికి ఒక కావలసిన ఉపరితలం అవసరము. సో మనకి ఈ బ్యాక్టీరియా అనేది ట్యాంకులు కానీ పైపులు కానీ గ్రో మీడియా, మీకు చెప్పినట్టు గ్రో బెడ్ మీడియా అని చెప్పాను కదా, ఆ మీడియాలో కానీ పైపులలో కానీ ఏదైనా ఉపరితలం పైన ఈ బ్యాక్టీరియా పెరగడానికి చాలా అవకాశాలు ఉంటాయి. బ్యాక్టీరియా బాగా పనిచేయాలి అని అంటే తగినంత ఆక్సిజన్ కూడా అవసరం, అండ్ సరైన pH అనేది అవసరం, నీటి ప్రవాహం కూడా అవసరము, అండ్ బయోఫిల్టర్ మీడియా ఏదైతే తీసుకుంటున్నారో అది కూడా అవసరం. ఒకవేళ కొత్తగా మీరు ఆక్వాపోనిక్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు అనుకుంటే వెంటనే చేపలు అందులో వేయకూడదు. ఎందుకు అనంటే మొదట బయోఫిల్టర్లు అనేవి పెరగాలి, ఆ ప్రక్రియ జరగాలి అనంటే కొంచెం సమయం పడుతుంది. సో దీన్ని సైక్లింగ్ అని కూడా అంటాం. సో ఈ సైక్లింగ్ అని ఎందుకు అని అంటాము అనంటే, సో ఇది ఒక 30 రోజులు సైక్లింగ్ ప్రాసెస్ అనేది చేయాలి. ఇందులో మనము పంపు ద్వారా నీటిని మొత్తం ప్రవహించేలా చేస్తూనే ఉండాలి, అంటే ఒక సర్కిల్ లాగా తిప్పుతూనే ఉండాలి. ఈ తిప్పేటప్పుడు మనకి ఒక నైట్రోజన్ సోర్స్ అనేది వేయాలి, అంటే అందులో చేపలు వేయక ముందే మనం అందులో ఆహారాన్ని వేయడము, చేపల ఆహారం ఉంటది కదా ఫీడ్ అంటాము.
1: అయితే హారిక గారు, మరి RAS మరియు ఆక్వాపోనిక్స్ రెండు ఒకటేనా?
0: పూర్తిగా ఒకటి కాదు. సో RAS లో ప్రధాన లక్ష్యం వచ్చి చేపల ఉత్పత్తి, నీటిని శుద్ధి చేసి తిరిగి చేపల కల్చర్ ట్యాంక్ కు పంపిస్తూ ఉంటాం. ఇందులో అంటే చేపలని పెంచిన తర్వాత వాడిన నీటిని మళ్లీ శుద్ధి చేసి అదే ట్యాంకు లోకి పంపించడాన్ని RAS అంటాం, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్ అంటాం. కానీ ఆక్వాపోనిక్స్ లో ప్రధాన లక్ష్యం వచ్చేసి

0: చేపలతో పాటు మొక్కలని కూడా ఉత్పత్తి చేయడం. ఇది రెండు వేరు వేరుగా ఉంటాయి, బట్ బేసిక్గా రెండు కాన్సెప్ట్ ఒక దగ్గరగానే ఉంటాయి. బట్ ఆర్ఏఎస్ అనేది చేపల ఉత్పత్తి కోసము, ఆక్వాపోనిక్స్ అనేది చేపలు మరియు మొక్కలను పెంచడానికి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు.
1: తెలంగాణలో ఈ ఆర్ఏఎస్ మరియు ఆక్వాపోనిక్స్ టెక్నాలజీకి ఎంతవరకు అవకాశం ఉంటుంది?
0: తెలంగాణలో ఆర్ఏఎస్ మరియు ఆక్వాపోనిక్స్ కు మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా నీటి లభ్యత పరిమితంగా ఉన్న ప్రాంతాలలో తక్కువ స్థలంలో చేపలు మరియు మొక్కలను పెంచుకోవడానికి ఈ టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు. తెలంగాణలో పట్టణ ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇలాంటి ప్రాంతాలలో పెద్ద చెరువులు లేదా ఎక్కువ భూమి అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి ఇంటి ప్రాంగణం, చిన్న టెర్రస్ లేకపోతే టెర్రస్ లాంటి షేడ్స్లలో కూడా మనము చిన్న స్థాయి ఆక్వాపోనిక్స్ లేదా ఆర్ఏఎస్ని ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే తెలంగాణలో చేపలకు మంచి మార్కెట్ ఉంది, కాబట్టి మార్కెట్ డిమాండ్ను బట్టి మనము చేపలను ఆర్ఏఎస్లో పెంచుకొని అదే వ్యవస్థలో ఆకుకూరలు, కూరగాయలు లేకపోతే మనకు కావాల్సిన కొన్ని హర్బ్స్ ని కూడా మనము ఆక్వాపోనిక్స్ లో పెంచుకోవచ్చు. సో ముఖ్యంగా తెలంగాణలో ఉండేటువంటి యువత కానీ మహిళలు కానీ చిన్న స్థలాలలో వ్యవసాయం చేసుకోవాలనుకుంటే ఇది ఒక కొత్త ఉపాధి అవకాశాలను కల్పించవస్తుంది. అయితే ఈ టెక్నాలజీని ఏర్పాటు చేసే ముందు మనము ఎంత పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాము, విద్యుత్ ఖర్చు ఎంత అవుతుంది, నీటి నాణ్యత ఎలా ఉంది, మార్కెట్ డిమాండింగ్ ఎలా ఉంది, సాంకేతిక పరిజ్ఞానం ఉందా లేదా, వీటన్నిటిపైన అంశాలని తెలుసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల తెలంగాణలో ఆర్ఏఎస్ మరియు ఆక్వాపోనిక్స్ ని చిన్న స్థాయి నుంచి ప్రారంభించి అనుభవం వచ్చిన తర్వాత క్రమంగా విస్తరించడం మంచిది.
1: చివరగా ఆర్ఏఎస్ లేదా ఆక్వాపోనిక్స్ ప్రారంభించాలనుకునే రైతులు అలాగే యువతకు మీరేం చెప్తారు?
0: సో మొదటగా టెక్నాలజీని చూసి మాత్రమే పెట్టుబడులు పెట్టకండి. సో మీకు అందుబాటులో ఉన్న నీరు ఎంత, ఆ స్థలం ఎంత ఉంది, విద్యుత్ సరఫరాలు ఎలా ఉన్నాయి, ఏ చేపల్ని పెంచుకోవచ్చు, మార్కెట్ ఎక్కడ ఉంది, ఎంత పెట్టుబడి పెట్టగలరు, రోజువారి మేనేజ్మెంట్ ఎంత చేయగలరు, అండ్ ఇవన్నీ కూడా మొదటగా మనం చూసుకోవాలి. రెండవది వచ్చేసి వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అని చెప్పాను. చేపలకి ముఖ్యమైనది ఈ నీటి నాణ్యత అనేది చాలా ముఖ్యం. కాబట్టి ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో, మనము ఎక్కువగా చేపలని ఉత్పత్తి చేయాలి అని అంటే వాటర్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని కూడా ఎలా మేనేజ్ చేయాలనేది ముందుగా నేర్చుకోవాలి. అండ్ ఫీడ్ మేనేజ్మెంట్ కూడా చాలా అవసరం. ముఖ్యంగా చేపల ఉత్పత్తిలో ఫీడ్ అనేది 60% మన ప్రొడక్షన్ కాస్ట్ లో వెళ్తూ ఉంటుంది. కాబట్టి సో ఫీడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బయోఫిల్టర్ అనేది చాలా జాగ్రత్తగా నిర్వహించాలి. అండ్ బ్యాకప్ పవర్ సిస్టమ్ ఉందా లేదా, ఎందుకంటే కంటిన్యూస్ గా మనకి సిస్టమ్ అనేది రన్ అవ్వాలి కాబట్టి పవర్ సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అండ్ లాస్ట్ది వచ్చేసి ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ట్రైనింగ్ తీసుకోండి, తీసుకున్న తర్వాత మీకు అర్థమైతుంది, ఆ సిస్టమ్ గురించి అనుభవం వచ్చిన తర్వాత మీరు దీన్ని ప్రారంభించడానికి మంచిగా ఉంటుంది. అండ్ భవిష్యత్తులో ఒక నినాదంలో ఆక్వాకల్చర్ అనేది వెళ్ళబోతుంది, మోర్ క్రాప్ పర్ డ్రాప్ అనేది. మీరు కూడా ఇవన్నిటికి చేపలు ఉత్పత్తి చేయాలి అని అంటే కొత్త కొత్త ప్రొడక్షన్ సిస్టమ్స్ నేర్చుకోవాలని భావిస్తున్నాను.
1: ఈ రోజు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ద్వారా ఆక్వాపోనిక్స్ మరియు రీసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టమ్స్ తో చేపల పెంపకం గురించి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను తెలుసుకుందాం. ఈ విషయాలను చాలా చక్కగా వివరించిన డాక్టర్ ఎన్ హారిక గారికి మన తరపున ప్రత్యేక ధన్యవాదాలు.
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी। पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं।
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
3: सच
2: है? रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
3: ठीक है भाई, मैं भी आज से जैविक खेती शुरू करूँगा।
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
6: టిగు గారు, 100 గ్రాములు లడ్డు ఇవ్వండి.
7: 1/2 కిలో కంటే తక్కువ రాదు.
6: అవునా, ఎందుకు?
7: మినిమం అయితే తీసుకోవాల్సిందే కదా.
6: అరే బాబు, ఈ రోజుల్లో అయితే బ్యాంక్ అకౌంట్ కూడా మినిమం బ్యాలెన్స్ అడగట్లేదు కదా.
8: బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ లేకుండా?
6: అవును, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్.

0: అంటే BSBD అకౌంట్. ఇందులో మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, కానీ లాభాలు చాలా ఉన్నాయి. ATM, ఇంకా డెబిట్ కార్డ్, మొబైల్ మరియు ఇంటర్నెట్ బ్యాంకింగ్, పాస్బుక్, చెక్ బుక్ అన్ని లభిస్తాయి. అది కూడా ఎలాంటి చార్జెస్ లేకుండా.
1: RBI అంటుంది BSBD అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అవసరం లేదు, గరిష్ట ప్రయోజనాలు పొందండి.
2: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో జలశక్తి అభియాన్ కార్యక్రమం గురించి నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కె విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ కె లెనిన్.
3: ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిచిపట్టుకుని భవిష్యత్ తరాల అవసరాల కోసం సంరక్షించాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందులో కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్ పేరిట తెలంగాణ రాష్ట ప్రభుత్వం తెలంగాణ జలసిరి పేరిట కార్యక్రమాలను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ వాననీటి సంరక్షణకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ వివరాలను తెలియజేసేందుకు ఇప్పుడు నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి డాక్టర్ కొత్తపల్లి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం విజయలక్ష్మి గారు.
4: నమస్తే సార్.
3: ముందుగా ఈ వాననీటి సంరక్షణ అనేది ప్రస్తుతం పరిస్థితుల్లో వాననీటిని సంరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని గుర్తించిన ప్రభుత్వాలు వీటికి ప్రాధాన్యతనిస్తూ అనేక కార్యక్రమాలని రూపొందించాయి. మరి వీటికి సంబంధించి జిల్లాలో ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అలాగే వివిధ శాఖల సమన్వయంతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి కదా, అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఏ రకమైన చొరవ తీసుకుని ఎలాంటి కార్యక్రమాలని చేపడుతుందో ఆ వివరాలు మాట్లాడుకుందాం. ముందుగా కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన జలశక్తి అభియాన్ కి సంబంధించిన వివరాలు చెప్పండి, ఆ తర్వాత మనం తెలంగాణ జలసిరి గురించి మాట్లాడుకుందాం.
4: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. JSJB లో భాగంగా మనం 2.0 కూడా వర్క్స్ స్టార్ట్ చేశాం. అంటే ఏదైతే వర్షాన్ని ఒడిసిపట్టే విధంగా మనము SGTలు చేయడం కానీ, పాంపాండ్లు చేయడం కానీ, బోర్వెల్స్ ఉన్న వాటికి రీఛార్జ్ చేయడము, ఇలాంటివన్నీ మనం సమ్మర్ సీజన్లో చేపట్టడం జరిగింది. లాస్ట్ ఇయర్ కూడా మనకి 1.4 కూడా 1 crore క్యాష్ బహుమతి కూడా రావడం జరిగింది నిర్మల్ జిల్లాకి. అలాగే ఈసారి కూడా మేము దాదాపు 50,000 పైచులకు వర్క్స్ని పూర్తి చేయడం జరిగింది May 31st దాకా. అలాగే ఇప్పుడు మనకి ఎల్నినో ప్రభావం మూలాన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ మా మినిస్టర్ గారి ఆదేశాల ప్రకారం తెలంగాణ జలసిరి అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. దీనిలో ఏంటంటే మహిళా సమైక్యలని, మహిళా SHG మెంబర్లను ఎక్కువ ఇన్వాల్వ్ చేస్తున్నాం. మేము ఏంటంటే నిర్మల్ జిల్లాలో దాదాపు 12,000 సంఘాలు ఉన్నాయి, 504 వీవోలు ఉన్నాయి. మేము ఫస్ట్ స్పెల్లోని 504 వీవోలు వీవోకి 2 చొప్పున అంటే 814 మేము కంప్లీట్ చేయాలనుకున్నాం. 808 అయితే మా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఫేజ్ 1 ఫేజ్ 2 అలా విభజించుకుంటూ ఫేజ్ 1లోని 2026 పాంఫార్డ్స్ని టార్గెట్ చేసుకున్నాం. దానిలోని ఇప్పుడు మేము ఒక 1090 వరకు శాంక్షన్స్ కూడా తీసుకున్నాం. మొన్న ఒకే రోజు 573 పాంఫార్డ్స్ని ఒకే రోజు మార్కౌట్ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు ప్రతి గ్రామంలోని GP కి 2 చొప్పున పాంఫార్డ్లు అనేది వర్క్స్ జరుగుతున్నాయి. ఈ రోజు కూడా మేము దస్తూరాబాద్లోని బూత్కూర్ అనే ఒక విలేజ్లో మొన్న జూన్ నెలలోని వాళ్ళు పాంఫండ్ నిర్మించుకోవడం జరిగింది. వాళ్ళకి మొత్తం చక్కగా వాటర్ నిండుగా వచ్చేసరికి చేపపిల్లల్ని, ఒక 2,000 చేపపిల్లల్ని దానిలో వదలటం జరిగింది. వాళ్ళకి నరేగా నుంచి అంటే VB రామ్జీలోని మనకి బండు ప్లాంటేషన్ కింద కోకోనట్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే గొర్రెల కోసం పెంపదనం కోసం ఒక గడ్డి విత్తనాలు వేసుకున్నారు. దానికి మేము గొర్రెల లోన్ కోసం కూడా 2 lakhs మన వివో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరిగింది.
3: అయితే ఇప్పుడు ఈ VBG రామ్జీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ దీనిలో భాగంగానే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి ఊరికి ఊట కుంట, ప్రతి పంటకు నీటి కుంట అనే నినాదంతో కార్యక్రమాలు చేపడుతున్నారు కదా, వీటికి సంబంధించి ఎట్లా ఉన్నాయి పనులు?
4: అంటే ప్రతిదీ కూడా మనకి వేజ్ అంటే లేబర్ ని మొబిలైజ్ చేసుకుంటూ చేయించుకుంటాం. ఇప్పుడు పాంఫాండ్ ఉంది అని అంటే దానిలోని విబి రామ్జీతోని లేబర్ మొబిలైజేషన్ చేస్తాం. దానిలోని ఏంటంటే మనకి మినిమం 12x12, 15x15 ఇలాంటి పాంఫాండ్స్ సైజ్ వేసుకుంటాం. 12x12లోని మనకి వేసికర్స్ ఒక 240% ఉంటాయి కాబట్టి ఎక్కువ, కనీసం అంటే ఒక విలేజ్కి 40 చొప్పున మనం వేసికర్స్ మొబిలైజ్ చేస్తున్నాం. ఆ మొబిలైజ్ చేసిన దానిలోని అంటే పొలం పనులు ఇప్పుడు కాస్త కుస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి పెద్ద ఎత్తున స్పందన రాకపోయినా కనీసం అంటే 30 చొప్పున కూడా మంచిగా వస్తున్నారు. ఈ పేమెంట్స్ అన్ని మనం వేజ్తోనే విబి రామ్జీ కింద పేమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సోక్ పిట్స్ లో కూడా మనం ప్రతి బోర్ చుట్టూ వేస్తున్నాం. అలాగే ప్రతి ఇంటికి ఇప్పుడు కొత్తగా నిర్మించుకున్న ఇళ్ళు అయితేనేమి, అలాగే నిర్మించుకుపోయే వాటికి కూడా ఖచ్చితంగా సోక్ పిట్ ఉండాలనేది ఒక నిర్దేశం చేయడం జరిగింది.
3: ఇంకుడు గుంతల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంకుడు గుంతలకు సంబంధించిన నిర్మాణానికి సంబంధించి ఏమైనా లక్ష్యాలని నిర్దేశించుకున్నారా, మరి వీటి ప్రగతి ఎట్లా ఉన్నది?
4: దాదాపు 70,000 మేము టార్గెట్ చేసుకోవడం జరిగింది.

0: 70,000లోని ఎస్టిమేషన్స్ వచ్చినాయి. ఎస్టిమేషన్స్ లోని దాదాపు ఒక 1,000 వరకు మేము గ్రౌండింగ్ అవుతున్నాయి. సో ఇది ఏంటంటే మనకి వర్షాకాలంలోనే ఇవి కంప్లీట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అలాగే బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కూడా మనకి పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఎక్కడైతే బోరు వేసి ఫెయిల్ అయిన చోట ఈ ఇది మనం బోర్వెల్ రీఛార్జ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇది చేసినప్పుడు చక్కగా వాళ్ళు సక్సెస్ అయ్యి ఇప్పుడు బోర్లోని నీళ్లు పడుతున్నాయి కాబట్టి చాలా మంది ముందుకు వస్తున్నారు.
1: అయితే ఇప్పుడు ఈ ఊరికో ఊటకుంట అంటున్నారు కదా, ఈ ఇంకుడు గుంత ఊటకుంట వీటికి తేడా ఏమి? ఈ ఊటకుంట దాని లక్షణాలు వాటికి సంబంధించి చెప్తారు.
0: ఊటకుంట అంటే పర్క్యులేషన్ ట్యాంక్, అంటే ఒక కమ్యూనిటీ ల్యాండ్ లోని ప్రతి విలేజ్ లో ఒక ఏదైనా ఖాళీ ప్లేస్ ఉంటే దానిలోనే ఒక పర్క్యులేషన్ ట్యాంక్ అనేది ఉంటే ఏమవుతుందంటే అక్కడ గ్రౌండ్ వాటర్ అనేది జరుగుతుంది. ఇది మొత్తము వేజ్తో చేస్తాము, లేబర్ వచ్చేసి దాన్ని తవ్వాలి. దానిలో మెజర్మెంట్స్ ప్రకారం అంటే 12x12 అక్కడ దాకా 20 వరకు చేసుకోవచ్చు, ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు. ఇది ఊటకుంట అనేది ప్రతి విలేజ్ లో ఉండాలి, అంటే మన చెరువు నథింగ్ బట్ చెరువు లాగా. సో అది ఊటకుంట. అలాగే ప్రతి పంటకి పంటకుంట, పంటకుంట అంటే పామ్ ఫాండ్ అనమాట. సో పామ్ ఫాండ్ని మేము పెద్ద ఎత్తున ఈరోజు కూడా మేము అన్ని డిపార్ట్మెంట్ మా కలెక్టర్ గారు ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లని దీనిలోని సారథ్యం చేయడం మూలన, కలెక్టర్ గారి సారథ్యంలో అన్ని డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేయడం మూలన స్టేట్లోనే మేమే ఎస్టిమేషన్ చేయడం కానీ మార్కౌట్ ఇవ్వడము స్టార్ట్ చేయడంలో కూడా మన నిర్మల్ జిల్లా ముందు స్థాయిలో ఉంది.
1: అయితే ఇప్పుడు ఈ ఊటకుంటకు సంబంధించి, నీటి కుంటల నిర్మాణానికి సంబంధించి ఊర్లని కానీ ఈ పంట పొలాలని కానీ గుర్తించడము ఎన్ని లక్ష్యంగా ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు?
0: మొదటి ఫేజ్ లోని ఈ పంటకుంట అనేదాన్ని 2026 పంటకుంటలు చేయాలనుకున్నాం. అలాగే 400 జీపీలో ప్రతి విలేజ్ కి ఒక ఊటకుంట, అంటే 400. సో ఇది ఫేజ్ 1. ఇంకా మేము ఏంటంటే ఎస్ఎస్జి మెంబర్స్ కి ఒక్కొక్క విఓకి ఒక 2 చొప్పున చేస్తున్నాం కాబట్టి దాదాపు 1,000 పాంపాండ్లు కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాం. సో దానిలోని ఇప్పటి వరకు మనకి 500 వరకు గ్రౌండింగ్ అయినాయి. సో టార్గెట్ వచ్చేసరికి 2026 పాంపాండ్ చేస్తున్నాం, అలాగే 400 వచ్చేసి ఊటకుంటలు టార్గెట్ పెట్టుకోవడం.
1: అయితే ఏదైతే ఇప్పుడు ఈ వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ఈ ఉద్యమం ఉందో ఇందులో మహిళా స్వయం సహాయక సంఘాలను కూడా భాగస్వామ్యం చేస్తామంటున్నారు కదా, ఏ రకమైన భాగస్వామ్యం వారిది ఇందులో ఉండబోతోంది? వారికి ఒక్కొక్కరికి 2 నీటి కుంటలు లక్ష్యం ఇచ్చామన్నారు కదా, మరి వాటిని వాళ్ళు ఏ రకంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది?
0: కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి గ్రామంలోని మేము గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది. దానిలోని ఎస్ఎస్జి మహిళలను కూడా ఇన్వాల్వ్ చేశాం. సో పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. దాదాపు ఇప్పటిదాకా మాకు వచ్చింది అంటే 3,400 ఐడెంటిఫై చేసి వాళ్ళు ఇచ్చారు. అయితే మనకి ఎస్టిమేషన్ చేసేటప్పుడు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అవి వస్తున్నాయి కాబట్టి మెల్లమెల్లగా జరుగుతుంది. పెద్ద ఎత్తున వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎందుకంటే మహిళా సమాఖ్య అంటే నిర్మల్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది రాష్ట్రంలోని. సో మా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ఈజీఎస్, ఐకేపీ, పంచాయత్ సెక్రటరీస్, ప్రతి ఒక్క అధికారులు కూడా దీనిలో పార్టిసిపేట్ అవడం మూలన మేము ఈ రోజు ఇలా ముందుకు వెళ్తున్నాం.
1: అయితే ఇప్పుడు ఇందులో కొన్ని ఇంకుడు గుంతలు, ఊటకుంటలు, నీటి కుంటల ఏర్పాటు అనేది కొంత ఆర్థిక వనరులతో ముడిపడిన అంశం కదా, దీనికి సంబంధించిన వనరులు ఎట్లా సమన్వయం చేస్తున్నారు?
0: ఇవి మొత్తము మన విబి రామ్జీలోని మెటీరియల్ పేమెంట్ కింద అవుతాయి. అంటే ఒక పంట కుంటను తీసుకుంటే దానిలోని ఏంటంటే తక్కువ మెటీరియల్ ఉంటుంది. అంటే ఒక పామ్ ఫాండ్ వేస్తాం, దానికి ముందు ఒక అవుట్లెట్ అనమాట, అవుట్లెట్ ఇన్లెట్ ఉంటుంది. ఇన్లెట్ లో ఏంటంటే వచ్చిన దాన్ని మనం దానిలో స్టోరేజ్ కాకుండా అంటే ఆ డస్ట్ మొత్తం మా బురద అలాంటివన్నీ దానిలో పెట్టేసి వచ్చేస్తుంది కాబట్టి దానికి మాత్రం స్టోన్ పిచ్చింగ్ తక్కువ మెటీరియల్ ఉంటుంది. ఎక్కువ 90% మాత్రం లేబర్ మీదనే ఉంటుంది. సో లేబర్ తోనే కాబట్టి పెద్దగా ఫైనాన్షియల్ గా కూడా ఎక్కువ బర్డెన్ కాదు.
1: అయితే ఇప్పుడు మీరు ఈ ఏదైతే వాన నీటి సంరక్షణలో భాగంగా ఈ ఇంకుడు గుంతల నిర్మాణం అయితేనేమి, నీటి కుంటల ఏర్పాటు కోసం రైతుల్ని కలుస్తూ ఇటు మహిళా స్వయం సహాయక సంఘాలని సమన్వయం చేయడం, వాళ్ళకి అవగాహన కల్పించడం, ఈ క్రమంలో మీరు గ్రామీణ ప్రాంతాల్లో కూడా వెళ్తున్నారు, దస్తూరాబాద్ మండలంలో కూడా పర్యటించారు కదా, గ్రామీణుల నుంచి ఈ విషయంలో వస్తున్న స్పందన గాని ఎట్లా ఉంది?
0: ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు ఫస్ట్ వాళ్ళ భూములలోనే పాంపాండ్లు వేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్లిన దస్తూరాబాద్ లోని బూత్కూర్ అనే గ్రామంలో 8 వార్డులు ఉన్నాయి. 8 మంది మాకు 2 కావాలి, 2 చొప్పున అని వేసుకోవడానికి ముందుకు వచ్చారు. ఇప్పుడు మేము వేసింది కూడా ఒక వార్డ్ మెంబర్, ఆ అమ్మాయి అంటే వాళ్ళ వైఫ్ వచ్చేసి మన ఎస్ఎస్జి గ్రూప్ లో ఉంది. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు తలుసుకుంటే ఏదైనా ఎంత కష్టమైనా ఈజీగా చేయొచ్చు అనేది దీని ద్వారా నిరూపితమైంది. ప్రజల నుంచి చాలా మంచి స్పందన ఉంది. కాకపోతే ఏంటంటే కొంచెం వర్షం పడుతుంది కాబట్టి కొద్దిగా ముందు వెనక అవుతుంది, కానీ స్పందన మాత్రం బాగా ఉంది, మంచిగా ముందుకు వస్తున్నారు అందరు.
1: అయితే ఇప్పుడు ఈ శాఖ పరంగా మీరు గ్రామీణాభివృద్ధి శాఖ ఒకటే కాకుండా కొన్ని శాఖల తోడ్పాటు కూడా అవసరం అవుతుంటది కదా ఈ ఉద్యమంలో, ఏ రకంగా ఇతర శాఖల నుంచి మీకు సహకారం లభిస్తుంది?
0: గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ను ఇన్వాల్వ్ చేయడం జరిగింది.

0: అంటే వాళ్ళు అక్కడ ఫార్మర్స్ లిస్ట్ దగ్గర వాళ్ళని కూడా కొంచెం ఎంకరేజ్ చేయటము, మోటివేట్ చేయటము. సో అగ్రికల్చర్, అలాగే డిహెచ్ఎస్ఓ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసరికి అక్కడ ఏదైతే ఆయిల్ ఫామ్ ఇలాంటివి వేసుకునే దగ్గర పాంపాండ్ వేసుకుంటే మంచిగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అలాగే డైరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ పామ్ ఫామ్ చుట్టూ చక్కగా గడ్డి విత్తనాలు అట్లా వేసి ఆ పశువుల కోసం కూడా, ఎందుకంటే ఆ పాలు అనే దానిలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం కాబట్టి, సో డైరీని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఇది సాగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ పని చేపట్టడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఈ నీటి సంరక్షణకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ జలసిరి కార్యక్రమం అట్లాగే అటు జలశక్తి అభియాన్ కార్యక్రమం కొనసాగుతుందో, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన కాల పరిమితి ఏమైనా ఉందా? ఇది కొనసాగుతూనే ఉంటుంది, నిరంతర ప్రక్రియన?
0: నిరంతర ప్రక్రియ ఇది. కాకపోతే ఏంటంటే మనం వర్షాలు వచ్చే ముందే ఈ వర్షం నీళ్ళంతా ఒడిసి పట్టినట్టయితే, అంటే మనం ఈ లోపుగా ఇంకుడు గుంతలు నిర్మించుకున్నట్టయితే ఆ వచ్చే వాటర్ వేస్ట్ కాకుండా పోతుంది అనేది మా ఉద్దేశం. కాకపోతే ఇది నిరంతర ప్రక్రియ, ఇక జరుగుతూనే ఉంటుంది. యాక్చువల్గా అంటే మాకు ఈ సీజన్లోని అసలు లేబర్ మొబిలైజేషనే ఉండదు, అన్ని వర్షాలు పడితే చక్కగా వాళ్లే పనులు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఎల్నీలో ప్రభావం వల్ల తక్కువ వర్షాలు ఉండడం మూలన వాళ్ళకి వ్యవసాయ పనులు కూడా తక్కువ ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పనులు కల్పిస్తున్నాము, ప్లస్ వాళ్ళ భూములలోనే పని చేయించడం మూలన రెండు రకాలుగా ఆ పని చేసిన దానిలోని చేపలు వేసుకోవడము, అంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ని డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఫార్మర్ అనేది చాలా మంచిగా యూటిలైజ్ చేసుకుంటుంది.
1: అయితే ఇప్పుడు ఈ నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖకు ఒక ప్రత్యేకత ఉన్నది, రాష్ట్ర స్థాయిలోనే ఒక గుర్తింపు ఉన్నది. ఏ కార్యక్రమం చేపట్టిన మొదటి నుంచి అటు ఉపాధి హామీ కూలీల చెల్లింపులు అయితే మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల చెల్లింపులు కూడా వీటన్నింటిలో కూడా రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలుస్తూ వస్తుంది కదా. అట్లాగే ఇప్పుడు ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో ముందుకు సాగుతున్న క్రమంలో ఏమైనా మీరు ఒక ప్రత్యేక కార్యాచరణ, ప్రత్యేక ప్రణాళిక ఏమైనా రూపొందించుకున్నారు?
0: ప్రతిరోజు మేము ఫీల్డ్ స్థాయిలోకి వెళ్తాం. అంటే ఎర్లీ మార్నింగ్ అనేది మాకు రెండే రెండు స్ట్రాటజీలు ఉంటాయి. ఈజీఎస్ వే సీకర్స్ తో మాట్లాడాలి, ఈజీఎస్ తో పని అవ్వాలి, అంటే వివి రామ్జీతో పని అవ్వాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఎంచుకోవడం జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ ఫీల్డ్కి వెళ్తాం. అలాగే మా మహిళా సమైక్యలు ఈరోజు రాష్ట్ర స్థాయి, నాకు తెలిసి దేశ స్థాయిలో కూడా 0 NPA ఉంది అంటే మా నిర్మల్ జిల్లాలోనే. దానికి ఏంటంటే ఈవినింగ్ టైం, అంటే మహిళలకి ఎప్పుడు ఫ్రీ ఉంటుందో, ఎప్పుడు కొంచెం తీరికగా వాళ్ళు మాట్లాడతారో ఆ టైం, అంటే మార్నింగ్ ఈవినింగ్ మేము ఎంచుకోవడం జరుగుతుంది. మిగతా టైంలోని ఆఫీస్ పనికి కానీ ఇలాంటి వాటికి కానీ మేము చేసుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విబి రామ్జీ స్టాఫ్ అయితేనేమి, అలాగే ఐకేపీ సంబంధించిన సెల్ఫ్ స్టాఫ్ అయితేనేమి, ఇద్దరు మధ్య మంచిగా సమన్వయం ఉంది కాబట్టి ఈరోజు మేము రాష్ట్ర స్థాయిలో కూడా మొదటి స్థానంలో ఉన్నాం.
1: చాలా సంతోషం విజయలక్ష్మి గారు. ముఖ్యంగా ఈ తెలంగాణ జలసిరి అట్లాగే జలశక్తి అభియాన్ కార్యక్రమాలకు సంబంధించిన ప్రగతిని గురించి మాతో పంచుకున్నారు. ఏదైతే నిర్మల్ గ్రామీణాభివృద్ధి శాఖ ఒక ఒరవడిని సృష్టించిందో, రానున్న రోజుల్లో ఈ వాననీటి సంరక్షణ ఉద్యమంలో కూడా అదే ఒరవడిని కొనసాగించి తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటుందని, చేసుకోవాలని ఆకాంక్షిస్తూ
2: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.
3: తిరుమలలో జరుగుతున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు శ్రీ పి రాఘవేంద్ర, డాక్టర్ పి వెంకట చలపతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడుతుంది.
4: ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, డాక్టర్ పి వెంకటా చలపతి. వినండి హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
5: శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. నిత్యకళ్యాణం పచ్చతోరణంగా భాసిస్తున్న ఈ వెంకటాచల క్షేత్రంలో కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఈ తిరుమల క్షేత్రంలో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు భక్తజనులను సంరక్షించాలనేటటువంటి ఉద్దేశంతో శ్రీవెంకటేశ్వరునిగా స్వయం వ్యక్త అర్చాస్వరూపుడై తాను అవతరించి భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ ఉన్నాడు. స్వామివారికి నిర్వహింపజేసేటటువంటి నవరాత్ర బ్రహ్మోత్సవాలలో తాను పూటకొక్క వాహనం మీద విహరిస్తూ అద్భుతమైన

దర్శన భాగ్యం చేత భక్తుల అజ్ఞానాన్నంతటినీ కూడా నశింపజేసి ఐశ్వర్యాన్ని ఆనందాన్ని కటాక్షింపజేసే పరమాత్మ యొక్క దివ్యమైన వైభవాన్ని తెలిపేటటువంటి వాహనాలలో స్వామి దర్శనాన్నిస్తూ ఉంటాడు. అలా బ్రహ్మోత్సవాలలో తాను రెండవ రోజు రాత్రి హంసవాహనాన్ని అధిరోహించాడు పరమాత్మ. హంసవాహనము అనేటటువంటిది జ్ఞానమునకు చిహ్నము అని అన్నారు. కనుక జ్ఞానప్రదాత అయినటువంటి జ్ఞాన సంపన్నుడైనటువంటి పరమాత్మ జ్ఞానమును అనుగ్రహించడం కోసమని చెప్పి తాను చేత వీణ ధరించి చక్కగా ఆ తిరువీధులలో తాను హంసవాహనాన్నెక్కి విహరిస్తూ ఉంటే ఆ స్వామి వైభవాన్ని చక్కగా కీర్తిస్తూ ఆళ్వారుల యొక్క ప్రబంధంలో ఉన్నటువంటి స్వామి వైభవాన్నంతా కూడా జియర్ స్వాముల వారు చక్కగా కీర్తన చేస్తూ స్వామి యొక్క వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అలా కలియుగ ప్రత్యక్ష దైవము కలయంద్రతివాహన కాంతులతో జలజాక్షుని దివ్య సుజాత జనున్ నిలయంబుగ వెంకట నిత్య విభున్ వెలయన్ కనుగొందురు వేడుకతోన్ అని ఆ స్వామి యొక్క వాహన వైభవాలు చెబుతూ ఉన్నారు. ఆ కాంతి ఎలా ఉందయ్యా అంటే నలుదిక్కులా కూడా ప్రసరింపజేస్తూ ఉన్నాడు తన యొక్క దివ్యమైనటువంటి శోభను కాంతిని. రథివాహన కాంతులతోన్ మహారథములు ఆయన యొక్క వాహనములన్నీ కూడా అద్భుతమైనటువంటి వాహనములు. అలాంటి వాహనములను అధిరోహించినటువంటి వాడై హంస గరుడ శేషాది దివ్య వాహనముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి శోభతో తాను చక్కగా తిరువీధుల్లో విహరిస్తూ ఉంటే కళాబృందములన్నీ కూడా నలుమూలల నుంచి వచ్చినటువంటి కళాబృందములన్నీ కూడా స్వామిని సేవించి తరిస్తూ ఉన్నారట. అలా ఆ జలజాక్షుని యొక్క కమలముల వంటి నేత్రములు కలిగినటువంటి ఆ స్వామి నేడు చక్కగా సరస్వతీదేవిగా తాను హంసవాహనం మీద కూర్చొని చేత వీణను ధరించినటువంటి వాడై తాను తిరువీధిలలో భక్తకోటికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆ ముందర అశ్వరాజులు గజరాజులు హయరాజులు ఠీవిగా స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని ప్రకటింపజేస్తూ రాజరికాన్ని ప్రకటింపజేస్తూ జగదేక సార్వభౌముడు ఈ తిరువీధులలో విహరిస్తూ ఉంటే తాము తమ యొక్క అధికారాన్ని పొందాలి అని చెప్పి స్వామిని సేవిస్తూ ఉన్నాయట. అలా ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని తెలియజేస్తూ ఆ తిరువీధులలో స్వామి విహరిస్తూ ఉన్నాడు. అలా హంసనెక్కినటువంటి ఆ స్వామిని గురించి చెబుతూ అంటారు, ఆయన సరస్వతి రూపంలో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నటువంటి పరమాత్మ సత్యాసత్యములను ధర్మాధర్మములను వివేచించేటటువంటి విచక్షణను ఇచ్చేటటువంటి పరంధాముడు. తాను హంసను నెక్కి వివేకము హంసముగన్ సత్యధన్మహారములెల్లన్ హంసగతింబూనియొసంగుచు సంసార భయంబు బాపు సర్వేశ్వరుండై. తాను సకల జోకాలకు కూడా అధిపతి అయినటువంటి పరంధాముడు భక్త సులభుడై భక్తుల పాలిట కొంగు బంగారమై భక్తులకు సౌలభ్యమనేటటువంటి తన గుణాన్ని దర్శింపజేస్తున్నటువంటి వాడై తాను ఈ తిరువీధులలో బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనాన్ని అధిరోహించినటువంటి స్వామి సరస్వతీదేవి స్వరూపుడై దర్శనాన్నిస్తున్నాడు అన్నారు. మరి ఏమిటయ్యా ఈ హంసకున్నటువంటి గొప్ప వైభవము అని అంటే అది పాలను నీళ్లను వేరు చేస్తుంది అని అంటారు. ఈ హంసలు ఆ యొక్క పాలను నీళ్లను వేరు చేసేటటువంటి దుగ్ధ జల భేద విధి యందు ప్రసిద్ధమైనటువంటివి అని అన్నారు. అంటే పాలు అనేటటువంటిది అమృతంతో సమానమైతే ఆ నీళ్లు అనేటటువంటి అజ్ఞానాన్ని రెండింటినీ కూడా అమృతమేదో అమృతం కానిదేదో తెలుసుకునేటటువంటి జ్ఞానం కలిగినటువంటిది హంస. మరి అలాంటి హంసవాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తున్నాడయ్యా అనంటే ఇది సత్యము ఇది అసత్యము ఇది ధర్మము ఇది అధర్మము ఏది శాశ్వతము ఏది అశాశ్వతము అని వివేచించుకునేటటువంటి జ్ఞాన హారాలను భక్తులకు అనుగ్రహింపజేయడం కోసమని చెప్పి అనేక విధములైనటువంటి రత్నహారములు ధరించినటువంటి ఆ పరంధాముడు తాను సరస్వతీదేవిగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా చక్కటి ఆభరణముల యొక్క కాంతితో ఆ పాపిటి బిళ్ళలు చంద్రవంకలు భుజకీర్తులు అలాగే స్వామి చేత ధరించినటువంటి ఆ వీణ అనేటటువంటిది సంసారమును తెలియజేసేటటువంటి దానికి ప్రతీక అయితే ఆ సప్త తంత్రులు సప్త నాడులకు ప్రతీకలై అలాగే సప్త చక్రములకు కూడా ప్రతీకలై అవి ఆ స్వామి ఏ విధంగా అయితే
మనకు ప్రాణములకు ఆధారభూతుడై తాను.

తెలిసి ఉన్నాడో అలా ఆ స్వామి యొక్క వైభవాన్ని ప్రకటింపజేస్తూ ఉన్నాయి. కనుక సర్వేశ్వరుడు తన కృపతో భక్తుల యొక్క అజ్ఞానాన్ని, సంసార భయాలను పూర్తిగా తొలగింపజేసి సకల శ్రేయస్సులను కూడా అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. అలా పరమాత్మ యొక్క ఆ దివ్యమైనటువంటి తత్వాన్ని, అది వెంకటాచలము యొక్క దివ్యమైనటువంటి వైభవం, అలాంటి ఆ వైభవాన్ని తెలియజేస్తున్నటువంటి వాడు తాను దివ్య సుజాత జనున్నన్నాడు. అంటే ఉత్తమ జన్మలు పొంది

మానవ జన్మ ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తి నైవ చ జన్మకోటి సుకృతై పుణ్యైన్ వినా లభ్యతే అని అంటాడు. 80 లక్షల జీవరాశుల్లో మనుష్య జన్మ లభించడము అనంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. చేసినటువంటి ఎన్నో పుణ్యములు అవి పక్వమై ఆ జన్మ లభించినప్పుడు ఆ జన్మ ద్వారా ఏం చెయ్యాలయ్యా, సమస్త పాపములను కూడా నశింపజేసి మోక్షాన్ని పొందగలిగేటటువంటి స్థితిని అనుగ్రహించేటటువంటి పరమాత్మ పాదారవిందములను తాను నిరంతరము కూడా సేవించాలి. అందుకే పరమాత్మ తాను వెంకటాచల క్షేత్రంలో స్వయం వ్యక్తమైన అర్చాస్వరూపంతో భక్తకోటి యొక్క సమస్త పాపరాశిని కూడా నశింపజేస్తాను అని చెప్పి పరంధాముడు తాను దివ్యమైనటువంటి వైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు. అలా వేం సర్వపాపమాహు కటస్థ దాహ ఉచ్యతే పాపదహనాతేవ వెంకటాచల ఉచ్యతే అని అన్నాడు. ఆ వెంకటాచల క్షేత్ర వైభవం ఏమిటయ్యానంటే అందులో వేం కట అనేటటువంటి రెండు పదాలు ఉన్నాయి. ఆ వేం అనేటటువంటిది సమస్త పాపరాశిని తెలియజేస్తే కటశబ్దం ఆ పాపరాశిని అంతటినీ కూడా నశింపజేస్తుంది. అలా పాపరాశిని నశింపజేయడం కోసం బ్రహ్మోత్సవాలలో భక్త సులభుడైనటువంటి పరంధాముడు తానే భక్తుల వద్దకు తన చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ కటాక్షింపజేస్తూ చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహిస్తాను, నన్ను ఆశ్రయించండి, ఆశ్రయించి తరించండి అని చెప్పి తాను చక్కటి ఆభరణముల యొక్క కాంతితో గజపుష్పమాలల యొక్క శోభతో హంసవాహనాన్ని అధిరోహించి చేత వీణను ధరించినటువంటి వాడై ఆ కమలనేత్రుడైనటువంటి పరమాత్మ భక్తులకు మోక్షాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలా వేడుకతోన కనుగొందురు విలయన్ భక్తితో అని అన్నారు. ఆయన ప్రకాశం ఎటువంటిదయ్యానంటే దేదీప్యమానమైనటువంటి ప్రకాశం. సూర్యచంద్రులే నేత్రములుగా కలిగినటువంటి ఆ పరంధాముడు, స్వయం ప్రకాశకుడైనటువంటి పరంధాముడు తాను ఆభరణముల యొక్క కాంతి చేత ద్విగుణీకృతమైనటువంటి శోభతో ప్రకాశిస్తూ అత్యంత భక్తి ఉత్సాహాలతో ఆనందోత్సాహాలతో ఆ భక్తజనులందరూ కూడా గోవింద నామస్మరణ చేస్తూ ఉన్నారు. గోవింద పరమానంద ఆశ్రితానంద నీవు తప్ప అనుగ్రహించేటటువంటి వాడెవరో లేడయ్యా అని చెప్పి ఆ పరంధాముని కీర్తిస్తూ ఉన్నారు. ఇక్కడ తిరుమల క్షేత్రంలో స్వయంగా ఆ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని వీక్షిస్తూ ఉంటే మనం ఆకాశవాణి ద్వారా పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని శ్రవణం కీర్తనం విష్ణోహో అని నవవిధ భక్తుల్లో అద్భుతమైనటువంటి భక్తి మార్గం శ్రవణమయ్యా అన్నారు. ఆ భక్తి మార్గంలో భగవన్ నామ శ్రవణం అనేటటువంటిది భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి గుణగణాలను వినడమే ఆ పరమాత్మ యొక్క సాయుధ్యానికి మనల్ని తీసుకెడుతుంది. కనుక అలాంటి అద్భుతమైన పరంధాముని యొక్క హంసవాహన విశేష గుణ వైభవాన్నంతటినీ కూడా మనం చాలా చక్కగా తెలుసుకుంటూ ఉన్నాము. అలా హంసనెక్కినటువంటి ఆ పరమాత్మ ఏ విధంగా ఉన్నాడు అనంటే వెన్నెలవన్నెమై మెరుపు వెళ్ళని వల్వలు వీణదాల్చియున్ వెన్నెల చల్వ చూపులను వెల్లువగొల్పు కృపారసంబునన్ వెన్నెల వంటి కీర్తినిల విద్యలు నేర్చిన వారికి చుచున్ వెన్నెల వేళ సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. ఆ స్వామి ఎలా ఉన్నాడు అనంటే చంద్రకాంతితో సమానమైనటువంటి ప్రకాశంతో విరాజిల్లుతూ ఉన్నాడు. అందుకనే వెల్లని వల్వలు అని అన్నారు. ఆ తెల్లని గొడుగుల కింద స్వామివారు తెల్లని వస్త్రాన్ని పట్టుపుట్టము కట్టినటువంటి అమ్మవారి స్వరూపంతో దర్శనాన్నిస్తూ ఉన్నాడు నవరాత్ర బ్రహ్మోత్సవాలలో హంసవాహనారూఢుడైనటువంటి పరంధాముడు. మరి చేతిలో ఏమిటయ్యా, వీణయుదాల్చియున్. చేతిలో ఉన్నటువంటి వీణ ఏమిటి అనంటే అది 7 తంత్రులు కలిగినటువంటిది. ఆ 7 చక్రములను కూడా శాసించేటటువంటి పరంధాముడు తాను ఆ చేత వీణను ధరించినటువంటి వాడై తిరుమల గిరులలో కలిదోషహారుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క గోవిందనామస్మరణ ప్రతిధ్వనిస్తూ ఉండగా భక్తజన సందోహాల మనస్సులను పులకరింపజేస్తూ ముగ్ధ మనోహర రూపంలో తాను జ్ఞానప్రదాతగా తిరువీధులలో కనుల విందుగా దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అలా అనుగ్రహిస్తున్నటువంటి ఆయన దృష్టి ఏమిటి అనంటే వెన్నెల చల్వ చూపులన్ చంద్ర కిరణములు ఎంత చల్లదనాన్ని, హాయిని, ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ప్రశాంతతను కలిగిస్తాయో తన చల్ల

చూపుల చేత భక్తుల తాపాలనన్నింటినీ కూడా తొలగింపజేసి కటాక్షింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అందుకనే ఆయనకు మంగళాశాసనం చేస్తూ హస్తగిరి అన్నన్ స్వామి వారు అంటారు, దయామృత తరంగిణ్యాస్తరంగైరివ శీతలై అపాంగై సించతే విశ్వం వెంకటేశాయ మంగళం అని అంటారు. అంటే ఆ స్వామి దయ ఎటువంటిదయ్యానంటే సమస్త జీవకోటిని కూడా ఉద్ధరించేటటువంటి అమృత ప్రవాహమట. ఆ సముద్రంలోని అలలు నిరంతరము కూడా ఒడ్డును తాకుతూ చల్లటి స్పర్శను ఎలా కలిగిస్తాయో అలా ఆ స్వామివారి యొక్క కటాక్ష వీక్షణలు భక్తులపై నిరంతరం ప్రవహిస్తూ వారి యొక్క ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవికమైనటువంటి తాపాలనన్నింటినీ కూడా క్షణకాలంలోనే చల్లారుస్తాయి అని అన్నారు. పరమాత్మ యొక్క అనుగ్రహం అంత విశేషమైనటువంటిది. ఆయన ఆశ్రయిస్తే చాలు, ఆ ఆశ్రయించినటువంటి వారిని అహం దూరదస్తే పదాంభోజయుగ్మం ప్రణామేచ్చయాగత్య సేవాంకరోమి సగృత్సేవయ నిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని ప్రార్థన చేస్తారు. అయ్యా, నేనెక్కడో దూరంగా ఉన్నాను, రాలేకపోయాను, బ్రహ్మోత్సవాలలో నీ కమనీయమైన సుందర దివ్య రూపాన్ని దర్శించలేకపోయాను, ఆ మనోహరమైనటువంటి దర్శన భాగ్యాన్ని పొందలేకపోయాను అని చింతించక్కర్లేదట. ఆ స్వామి వెంకటాచలం ఏ దిక్కున ఉందో ఆ దిక్కుకు వెళ్ళి ఒక్కసారి నమస్కరిస్తే చాలట, తన భక్తుని ఇక్కడ నుంచే తాను అనుగ్రహించేటటువంటి నిరతిశయమైనటువంటి వాత్సల్యం కలిగినటువంటి వాడు పరంధాముడు. అందుకనే అహం దూరదస్తే పదాంభోజయుగ్మం, నీ పాదాలను ఆశ్రయించాలని నేను చాలా దూరం నుంచి కూడా వచ్చానయ్యా, ఒక్క క్షణమాత్ర దర్శన భాగ్యం చేత నన్ను అనుగ్రహించు అంటే చాలు, క్షణమాత్ర కాలంలోనే ఆయన సకలములైనటువంటి ఐశ్వర్యాలను కూడా అనుగ్రహింపజేసి తరింపజేసేటటువంటి వాడు. కనుక అలాంటి స్వామి యొక్క కృపా వీక్షణలు ఈ హంసవాహనం మీద ఆయన చల్లగా చూస్తూ అందరినీ కూడా కటాక్షింపజేస్తూ ఉన్నటువంటి వాడు. వెల్లువగొల్పు కృపారసంబున, తన యొక్క కృపా ప్రవాహం చేత భక్తకోటినంతటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి ఆ పరంధాముడు చక్కటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన వాత్సల్యం ఏమిటి అనంటే, ఎంతటి నిరతిశయమైనటువంటి వాత్సల్యము అనంటే ఆ పరంధాముడి యొక్క వాత్సల్యము, ఒక లేగ దూడను ఆవు ఏ విధంగా అయితే దగ్గరకు తీసుకుంటుందో, తనను నమ్మినటువంటి వారిని, తనను ఆశ్రయించినటువంటి వారిని, తన పాదములను నిరంతరము కూడా నమ్మినటువంటి వాడిని, తన నామస్మరణ చేసినటువంటి వాడిని ఆయన ఆ విధంగా దగ్గరకు తీసుకుంటాడట. ఏమిటయ్యా ఆ నామస్మరణం యొక్క వైభవము, ఆ పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి నామం ఏమిటి అనంటే, ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి గోవింద నామస్మరణ. గోవింద అని ఆర్తితో పిలిస్తే చాలు, పులకరించిపోతాడు. తన భక్తుడు ఆర్తితో పిలిచాడని భక్తుని కోసం వైకుంఠాన్నే విడిచి వచ్చినటువంటి ఆ పరంధాముడు, మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం ధరణ్యాం అవతీర్ణోసి వరేణ్యో వరదోర్చిత అని అన్నారు. తన భక్తుల కోసమని చెప్పి నిర్హేతుకమైనటువంటి కృపా విశేషం చేత భక్తుని అనుగ్రహించాలి, ఆర్తితో ఉన్నటువంటి వారిని కటాక్షించాలి, తనను ఆశ్రయించినటువంటి వారిని అనుగ్రహించాలి అని చెప్పి సకల ఐశ్వర్యాలకు ఆనందాలకు నిలయమైనటువంటి వైకుంఠాన్ని విడిచి భూలోక వైకుంఠంలో పరమాత్మ కొలువై ఉన్నాడు. అలాంటి స్వామి నామస్మరణ ఏం చేస్తుందయ్యా అనంటే, స్థలేషు దుర్గేషు జలేషు ఖేషు గర్భేషు అరణ్యేషు చ కైతవేషు నామ్నైవ భావ్యం కలు సర్వలక్షణం మాయావినో విశ్వకుటుంబినస్తే. స్వామి, నీవు ఇందుగలడందు లేవని సందేహము వలదు అని ఆనాడు ప్రహ్లాదుడు అన్నాడే, అలా నిన్ను నమ్మినటువంటి వాణ్ణి ఎక్కడ ఉన్నా వాణ్ణి రక్షిస్తావయ్యా, నీ నామాన్ని చెబితే అని అన్నారు. ఏమిటయ్యా అది అంటే, అక్కడ స్థలములందు, దుర్గములందు, జలములందు, ఆకాశమునందు, గర్భమునందు, అరణ్యమునందు, చివరకు ఆ కపట విషయముల్లో కూడా, అంటే ఏదైనా దుఃఖ సమయం ప్రాప్తమైనప్పుడైనా సరే నీ నామస్మరణ చేస్తే చాలు, గోవింద అని ఆర్తితో అంటే చాలట, ఆ స్వామి వెంటనే విశ్వకుటుంబీకుడు అని అన్నారు. అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు తానై వచ్చి తన భక్తుని ఆదరించి రక్షిస్తాడు అని అన్నారు. అందుకనే ఏమిటయ్యా ఆయన రక్షణ విధానము అనంటే, ఆయన జగద్రక్షణ విధానం చాలా అద్భుతంగా చెబుతారు. వాత్సల్యాదవయ ప్రధాన సమయాదార్తార్థి నిర్వాపణాత్
ಹೌದು.

దగశోషణాద గణిత శ్రేయ పద ప్రాపణాత్ సేవ్యః శ్రీపతిరేక ఏవ జగతామభవత్ ఏతే సాక్షిణః ప్రహ్లాదశ్చ విభీషణశ్చ కరిరాట్ పాంచాల్యహల్యాధ్రువః ప్రహ్లాదుడు, విభీషణుడు, కరిరాజు, అహల్య, ధ్రువుడు ఏ విధంగా అయితే పరంధాముని సేవించారో, వారిని ఏ విధంగా తాను అనుగ్రహించాడో, వాత్సల్యాత్ అన్నారు, దగ్గరకు తీసుకున్నాడు ప్రహ్లాదుని. తాను చక్కగా ఆ దైత్యుని మర్దించి ప్రహ్లాదుని మాట నిలపడం కోసం తాను స్తంభంలో వచ్చినటువంటి వాడు. అలాంటి స్వామి బ్రహ్మోత్సవాలలో చక్కగా హంసవాహనం మీద ఉండి నీకు జ్ఞానాన్ని అనుగ్రహిస్తానయ్యా అన్నాడు, వెన్నెల వంటి కీర్తినిస్తానన్నాడు, విద్యలు నేర్చిన వారికి ఇచ్చుచున్నానన్నాడు. స్వచ్ఛమైనటువంటి వెన్నెల వలె ఉండేటటువంటి ఆ కీర్తి ప్రతిష్టలన్నింటినీ కూడా ఇస్తానన్నాడు. మరి విద్యలు నేర్చిన వారు అంటే అర్థమేమిటయ్యా? చదువులు నేర్చినటువంటి వారు. ఆ చదువులంటే ఏమిటి అని అంటే చాలా చక్కగా ప్రహ్లాదుని మాటలో చెబుతాడు, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. చదువులంటే ఏమిటి అనంటే చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటే కదా చదువు. ఆ చక్రధారి అయినటువంటి పరమాత్మను తెలిపేటటువంటి చదువు నేర్చుకోమన్నాడు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఆశ్రమానికి పంపుతూ ఉన్నాడు గురుకులానికి. అలా గురువుల దగ్గరికి పంపుతూ అన్నాడాయన, చదువని వాడగ్నుండగు చదివిన సద సద్వివేక చతురత గలుగున్, చదువు గవలయును జనులకు చదివించెదనార్యుల చదువుము తండ్రి. చదువు అంటే ఏమిటయ్యా అనంటే పోతన మహాకవి చాలా చక్కగా చెబుతూ అన్నాడాయన, చదువు అంటే కేవలం అక్షరాలు నేర్చుకోవడం కాదయ్యా, అసలైన చదువు ఏమిటి అనంటే సదసద్వివేక చతురత కలుగుం, సత్ అసత్, ఏది మంచి ఏది చెడు అనేటటువంటి జ్ఞానం ఇవ్వాలి. మరి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించేవాడెవడయ్యా? పరమాత్మ. అందుకనే ఆయన హంసవాహనాన్ని అధిరోహించాడు, జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అలాంటి జ్ఞానప్రదాత అయినటువంటి ఆ పరంధాముడు తాను వీణాపాణి అయి సరస్వతీదేవిగా, సరస్వతీదేవి అనంటే జ్ఞానం, ఆ జ్ఞానమును అనుగ్రహించేటటువంటి పరంధాముడు ఆయన. ఆయన యొక్క పదరేఖల్లో అంటే పాదముల యందు ఉన్నటువంటి రేఖల్లో చెబుతూ అంటారు, సర్వా విద్యా దదామీతి పదరేఖ దరహ అని అంటాడు. పాదముల యందు ఆయన ఒక రేఖను ధరించి ఉండి ఆ రేఖ యొక్క ఉద్దేశం ఏమిటయ్యానంటే కోరిన వారికి కోరిన విద్యలనన్నింటినీ కూడా అనుగ్రహింపజేసేటటువంటి వాడు అని అన్నారు. అలాంటి వెన్నెల వేళ అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించేటటువంటిదే చదువు, పరంధాముడి యొక్క వైభవాన్ని తెలుసుకునేటటువంటిదే చదువు. అలాంటి చదువులు నేర్చినటువంటి వారికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి వాడై వెన్నెల వేళ చక్కగా ఈ శరదృతువులో చల్లని ఆ గాలులు వీస్తూ ఉండగా నిశిలో ఆ చంద్రుని యొక్క వెన్నెల కిరణములు తృతీయ నాడు చక్కటి ఆ కిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి వాడై సంచపై వేడుక వచ్చెడు స్వామి గొల్చుడి. శరదృతువు స్వచ్ఛమైనటువంటి రాత్రి వేళ తిరువీధులలో తిరుమలేశుని ఆ హంసవాహన సేవ చాలా నేత్రపర్వంగా సంచ అని అన్నారు ఇక్కడ. సంచపై అనంటే ఆ హంసవాహనం పైన ఆనందోత్సవాలతో బ్రహ్మోత్సవ శోభతో ఆ స్వామివారు చక్కగా పిలిస్తే పలికేటటువంటి కొండలరాయుడు దివ్యమైనటువంటి వైభవంతో అప్రాకృతమైనటువంటి శరీరము ఆ తెల్లని వస్త్రముల యొక్క కాంతులతో దివ్యమైనటువంటి మెరుపులతో ప్రకాశిస్తూ ఉండగా దేదీప్యమానమైనటువంటి తేజస్సుతో భక్త బృందాన్నంతటినీ కూడా అనుగ్రహింపజేస్తూ తాను తన దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహింపజేస్తూ తన యొక్క దృక్కులను ఆ యొక్క వెన్నెల వంటి చల్లని అమృతాన్ని కురిపించేటటువంటి కరుణా దృక్కులను భక్తకోటిపై అనుగ్రహింపజేస్తూ తాను నిరంతరము కూడా తన భక్తులను రక్షిస్తాననేటటువంటి ఆ ప్రతిజ్ఞను తాను నెరవేరుస్తున్నటువంటి వాడై జ్ఞానులకు సకల విద్యలను కూడా ప్రసాదిస్తూ హంసవాహనంపై వేడుకగా వస్తున్నటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని ఇక్కడ చాలా చక్కగా వైభవంగా తెలియజేస్తూ ఉన్నారు. అలా స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ ఉన్నారు. మరి ఆ హంసవాహనం అంటే ఏమిటయ్యా? ఆ హంస స్వరూపం ఏమిటి అనంటే దోషహీనత్వాద్ హం సారత్వాత్ సహా అనన్నారు ఉపనిషత్తులు. ఆ పరమేశ్వరుని హంస

కీర్తిస్తున్నాయి. మనం నిరంతరము చేసేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో అదే హంస అన్నారు. మరి ఆ హంస జపం ఎలా చేయాలి అని అంటే, ఇంద్రియముల నిగ్రహించి ప్రాణముల మనసమును గూర్చి వాణితో కలిపి హంస ఎనగ నొప్పు హంస మంత్రంబు యోచించి నిరతము యోజింపవలయు. ఇక్కడ ఇంద్రియములు నిగ్రహించాలి. ఇంద్రియములు ఏమిటి అని అంటే శబ్ద రూప రసగంధ స్పర్శలు అని అన్నాడు. అంటే వినకూడనివి, తినకూడనివి, చూడకూడనివి, స్పర్శించకూడనివి ఏవైతే ఉన్నాయో వాటి వైపుకు మనస్సు పరిగెడుతుంది. మరి ఆ మనస్సును నియంత్రించాలి అని అంటే ఇంద్రియములు నియంత్రించాలి. ఇంద్రియములు ఎలా నియంత్రిస్తావయ్యా? చేతోదర్పణ మార్జనం భవ మహాదావాగ్ని నిర్వాపణం అని అన్నారు. మనస్సు అనేటటువంటి అగ్ని ఆ యొక్క అద్దాన్ని ఏదయ్యా నియంత్రిస్తుంది అనంటే అది భగవన్నామస్మరణ. కలియుగంలో అత్యంత విశేషమైనటువంటిది భగవన్నామస్మరణ. కలి వినాశన, కలి యొక్క దోషాలనన్నింటినీ కూడా నశింపజేసేటటువంటిది అలాంటి ఆ భగవన్నామస్మరణ చేత గోవింద గోవింద గోవింద అని ఆర్తితో ఆ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప వైభవాన్ని నిరంతరం కూడా మనన చేస్తూ ఉంటే ఆ మనస్సు ఎక్కడికి కూడా పారిపోకుండగా అది నియంత్రించబడుతుందట. అలా మనస్సును నియంత్రించి ప్రాణములను శ్వాస నిశ్వాస రూపంలో ఉన్నటువంటిదే ప్రాణము. ఆ ప్రాణముని ఆ ప్రాణమును నడిపేటటువంటి వాడు ఎవడయ్యా? పరంధాముడు. కనుక ఆ ప్రాణముల్ని నియంత్రించమన్నాడు. ఎలా నియంత్రించాలి? ప్రాణాయామం ద్వారా నియంత్రించాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా ఆ యొక్క శ్వాస తీసుకోవడం, శ్వాస విడవడం, అలా విడిచేటప్పుడు హం, తీసుకునేటప్పుడు సహ, ఇవే హంస జపము, అజపా జపము అని అన్నారు దాన్ని. అలాంటి అద్భుతమైనటువంటి ఆ జపము నిరంతరము కూడా మనిషి చేస్తూనే ఉంటాడు. అందుకనే హంస ఎనగన్ ఒప్పు హంస అనే పేరుతో అలరారేటటువంటి హంస మంత్రం అది. అలాంటి ఆ హంస మంత్రాన్ని యోచించి నిరతమున్ యోజింపవలయ. నిరంతరము కూడా అది మనస్సు, ఆ హంస మంత్రాన్ని మనస్సులో జపం చేయాలి. అది మన ప్రమేయం లేదు. ప్రమేయం లేకుండగానే పరమాత్మ యొక్క అధీనమైనటువంటి ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూనే ఉంటాయి. హంస జపం చేస్తూనే ఉంటాం, కానీ దాన్ని నియంత్రించి చేస్తే ఆ పరమాత్మ యొక్క తత్వం మనకు అవగతమవుతుంది అని అన్నారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆ హంస వాహనారూఢుడైనటువంటి పరమాత్మ ఆ జ్ఞానాన్ని మనకు అందించాలి. అలాంటి సప్తాంబుదీరంజక రాజహంసం అని అన్నాడు శుక మహర్షి. ఆ వెంకటాచల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి ఘనవేంకటపతి ఎవరయ్యానంటే, సప్త సముద్రాలు, సప్త ద్వీపాత్మకమైనటువంటి ఈ భూమండలానంతటినీ కూడా రంజింపజేసేటటువంటి గొప్ప రాజహంస ఇక్కడ విరాజిల్లుతోందయ్యా. ఆ హంసను సేవిస్తే చాలు, ఆత్మ అనాత్మతత్వాన్ని ఇస్తుంది, జ్ఞాన అజ్ఞానాలను తొలగింపజేసి ఆ యొక్క విచక్షణను, జ్ఞానమేదో అజ్ఞానమేదో, సారమేదో నిస్సారమేదో, ధర్మమేదో అధర్మమేదో తెలుసుకునేటటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అని చెప్పి ఆ యొక్క దివ్యమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఇక్కడ చాలా చక్కగా తెలియజేశారు. అలాంటి ఆ హంస, పరమహంస అయినటువంటి పరమాత్మ తాను నేడు ఆ హంసవాహనాన్ని అధిరోహించాడు. అలా మనస్సు అంటే మనోహి ద్వివిధం ప్రోక్తం శుద్ధం చాశుద్ధమేవచానన్నారు. శుద్ధమైనటువంటిది అశుద్ధమైనటువంటిది అని అన్నారు. అశుద్ధం అంటే ఏమిటయ్యా? కోరికలతో ఉన్నటువంటిది. కనుక అలాంటి కోరికలన్నింటినీ కూడా నశింపజేసి మనకు దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని ఆ పరంధాముని యొక్క దివ్యమైనటువంటి పాదారవిందములను వేడుకుంటూ, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంతాపారభూత దయయు తపసమందార నాకు దయసేయగదే అని ఆ దివ్యమైనటువంటి పాదారవిందములను ఆశ్రయించే జ్ఞానాన్ని అనుగ్రహించమని స్వామిని వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అలా అద్భుతమైనటువంటి ఆ దివ్య నామస్మరణతో మారుమోగుతోంది ఈ తిరుమల క్షేత్రమంతా కూడా. అలాంటి పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని, ఎత్తే రూపం కళ్యాణతమం తత్తే పశ్యామి యోసౌ సోహమస్మి అన్నాడు. ఆ అద్భుతమైనటువంటి రూపాన్ని దర్శించినటువంటి నేత్రములే కదయ్యా నేత్రములు. ఆ కమనీయమైన హంస వాహన స్వరూపంలో విరాజిల్లుతున్నటువంటి దేదీప్యమైన కాంతితో ప్రకాశిస్తున్నటువంటి పరంధాముని యొక్క హంస సేవలు, హంసవాహన సేవలో జ్ఞానమూర్తిగా ప్రకాశిస్తున్నటువంటి శ్రీనివాసుని యొక్క తత్వాన్ని అద్భుతంగా

0: కమనీయమైనటువంటి దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేసేటటువంటి ఆ స్వామి వైభవాన్ని వెన్నెల వంటి చల్లని చూపులతో ఆర్తుల యొక్క తాపత్రయాలన్నింటినీ కూడా నశింపజేస్తూ వరదహస్తుడైనటువంటి ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని మననం చేసుకుందాం. ఆ పరంధాముడి యొక్క మనోహరమైనటువంటి గుణగణాలనన్నింటి మన యొక్క హృదయంలో పదిలం చేసుకుందాం. ఆ స్వామి వెంకటాచల క్షేత్రం ఏ వైపు ఉందో ఆ వైపున తిరిగి చక్కగా పరంధాముడి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని చెబుతూ ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ పరమాత్మను వేడుకుందాం. హంసవాహన రూఢ గోవింద గోవింద, ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత డాక్టర్ పి వెంకటాచలపతి, నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్, సాంకేతిక సహకారం శ్రీయుతులు వై శివకృష్ణ, ఆర్ రామగోవిందరెడ్డి, వై ఈశ్వరయ్య. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 సింహవాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఇంతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా హంసవాహన సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: మీరు విన్న పాట ఓం నమో వెంకటేశాయ చిత్రం కోసం రమ్య బెహ్రా ఆలపించారు. వేదవ్యాస గీతం, ఎంఎం కిరవాణి సంగీతం.
1: సుప్రసిద్ధ బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో
2: ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు శ్రీ శారదీయ నవరాత్రి మహోత్సవాలు జరపబడును.
1: ఈ నెల 16వ తేదీన మూల నక్షత్రం సందర్భంగా
2: శ్రీ సరస్వతి పూజ అక్షరాభ్యాసాలు జరపబడును.
1: కావున ఇట్టి మహోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై
2: శ్రీ సరస్వతి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు.
1: ఇట్లు కార్యనిర్వహణ అధికారి
2: శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం బాసరా.
0: ఇప్పుడు వినండి శ్రీ వెంకటేశ్వర వైభవం చిత్రం కోసం ఘంటసాల బృందం ఆలపించిన ఆత్రేయ గీతం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. భక్త అంబరీష హరికథాగానం వింటారు. కథకురాలు శ్రీమతి ఎస్ భారతి. వినండి భక్త అంబరీష హరికథాగానం.

ఆకాశవాణి ప్రియ శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్వాంజలులు. ఈనాటి సత్కథ భక్త అంబరీష. పురుషులలో పుణ్యపురుషుడు, భక్తాగ్రగణ్యుడు, నిరంతర హరినామామృత పానమత్త చిత్తుడు, నాభాగ మహారాజ గర్భ సుక్తి ముక్తాఫల నందనుడు అంబరీషుడు.

ధనమైన యశమ్ముని గుణం పరీష్ కృతయుగంలో ధర్మాన్ని నాలుగు పాదములను తూచా తప్పక ప్రజలను కన్నబిడ్డల కంటే మిన్నగా చూస్తూ సమస్త లోకాలకు శాంతిని కలుగజేస్తూ రాజ్య పరిపాలన కొనసాగిస్తున్నాడు అంబరీషుడు.

అంబరీషుడు మీనాక్షి అనేటువంటి కన్యను కళ్యాణమాడాడు. ఒకరోజు అర్ధాంగి అయిన మీనాక్షిని చూసి, దేవి, రాజ్యభోగాలను చాలా కాలంగా అనుభవించి విసిగి వేసారిపోయాను. మన కుమారునికి రాజ్యాభిషేకాన్ని, రాజ్య పట్టాభిషేకం జరిపించి నేను విష్ణుప్రీతి కొరకు ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి అన్నది నా ఆకాంక్ష, నా అభిలాష. అందుకు మరి నీ అభిప్రాయమేమిటి అన్నాడు. ఆ మాట విని వినగానే ఒక్కసారిగా

మీరు లేకుండా ఒక్క క్షణమైనా నేను జీవించగలను. నన్ను మీ వెంట తీసుకువెళ్ళండి. నేను మీ సేవ చేసుకుంటూ నా జన్మ పునీతం చేసుకుంటాను.

నేను మీ సేవ చేసుకుంటూ నా జన్మ పునీతం చేసుకుంటాను. సతికి పతియే దైవమని సర్వశాస్త్రాలు ఘోషిస్తున్నాయే, నా మనవి మన్నించండి, నా కోరిక నెరవేర్చండి అని అర్థించగానే అర్ధాంగి మీనాక్షిని హృదయానికి హత్తుకొని ఆనందించిన అంబరీషుడు ఒక చక్కని సుముహూర్తంలో కుమారునికి రాజ్యభారాన్ని అప్పగించి అరణ్యాన్ని చేరి చక్కని కుటీరాన్ని ఏర్పరుచుకుని మునుల సహవాసంతో ఒకనొక సమయంలో ఏకాదశి వ్రతాన్ని ప్రారంభించాడు. వత్సర కాలం ఆ యొక్క వ్రతం పరిపూర్ణంగా కొనసాగింది. ఆ తర్వాత

ఇలా ద్వాదశీవ్రతం సాగిస్తున్నాడు. ఘనాపాఠీలు వేదాలు చదువుతున్నారు. ఒక ప్రక్క తర్క వితర్క వ్యాకరణాలను వాదిస్తున్నారు. సూర్య నమస్కారాలతో, యాజక శ్రేష్ఠులతో, అతుల తపో నిష్ఠా గరిష్ఠులతో, తత్వజ్ఞాన పరాయణులతో ఆశ్రమమంతా శ్రీహరి నామామృతంతో కళకళలాడుతోంది. నారాయణ ప్రీతికరమైన వ్రతాన్ని ఆచరిస్తున్న సమయంబున క్రూర బుద్ధితో దూర్వాసుడు అనేటువంటి మహర్షి ఎట్లాగైనా ఆ వ్రత భంగం చెయ్యాలి అనేటువంటి దుష్టబుద్ధితో ఒకనాడు ఆశ్రమానికి ఏతెంచి, నాయన అంబరీష, లోక కళ్యాణార్థం మంచి వ్రతానికి నాంది పలికావు, నా ఆశీస్సులు నీకు ఎల్లవెళ్ళలా ఉంటాయి. అయితే ఆకలి బాధతో బొగలుచున్నానయ్యా, కాస్త ఆతిథ్యం అందించగలవా అని అడిగాడు. ఆహా, అతిథి దేవోభవ, తప్పక ఆతిథ్యమిస్తాను అన్నాడు. సరే, శుచిగా స్నానం చేసి వస్తాను అని చెప్పి దూర్వాసుడు కాళింది అనే నదిలో మునిగి దాగున్నాడు. ఎంతసేపటికి ఆయన రావకపోవడం చేత అంబరీషుడు అంతర్మధనం కొనసాగించాడు. ఇటు చూస్తే ద్వాదశి వ్రత పారణ ఘడియలు ముంచుకొస్తున్నాయి, అటు చూస్తే అతిథి ఇంకా రాలేదు. అతిథికి ఆతిథ్యం పెట్టకుండా ముందు తాను స్వీకరించకూడదు. అలా అని పరగడుపున వ్రతపారణ పూర్తి చెయ్యకూడదు. ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చెయ్యండి అని అక్కడి వేద పండితులను అడుగగా వాళ్ళందారు ముక్తకంఠంతో, నాయనా,

ఆలస్యం చెయ్యకుండా సలిల భక్షణంబు అన్ని విధాల సమ్మతంబు అన్నారు. వెంటనే సలిల భక్షణం చేశాడండి అంబరీషుడు. అగ్గి మీద పడ్డ గుగ్గిలల్లా భగ్గుమన్నాడు. దూర్వాసుడు పరుగు పరుగున వచ్చి, ఓయే అంబరీష, ఓ అరి దురాత్మ, ఓ అరి దురాత్మ, కుచ్చమతి.

తన జడను మంత్రించి విసిరాడు. ఒక భయంకరమైనటువంటి ఘోర శక్తి ఉద్భవించింది. దాని ఆకారం చూసి అక్కడ ఉన్న వారందరూ కూడా భయభ్రాంతులై చెల్లా చెదురయ్యారు. ఎట్లా ఉంది దాని యొక్క ఆకృతి? అభ్రం లిహాదభ్ర

ఆ భయంకరమైనటువంటి ఘోర శక్తిని చూసి అందరూ గజగజ వణికిపోతున్నారు. ఆర్తత్రాణ పరాయణుడైన శ్రీహరిని మనోవాక్కాయ కర్మల చేత త్రికరణ శుద్ధిగా అంబరీషుడు వేడుకుంటున్నాడు. స్వామీ,

పరంధామ, నా ద్వాదశి వ్రత పారణ ముగిసిన పిదప నేనేమైనను నాకు చింత లేదు. నిశ్చింతతో నీ చెంత చేర్చుకో స్వామి. ధర్మ నిర్ణయం చేసిన పెద్దలు చెబితేనే కదా సలిల భక్షణం చేశాను. నిన్ను మనసారా మదిలో నమ్మి ఈ ప్రయత్నం చేశాను. నన్ను పాల ముంచినా నీట ముంచినా నీదే భారం. నేను నిమిత్త మాత్రుండి సర్వకాల సర్వావస్థల ఎందు నిన్ను నమ్మి సేవించిన భక్తుని కాపాడకున్ననిక జనులందరూ నాస్తికులై ఆర్ష సంస్కృతి సంప్రదాయాలు ఆశికత్వం నశిస్తుంది. దేవ మహానుభావ దీనబాంధవ జనార్దన జగద్రక్షక సర్వసర్వం సహాచక్రమేలే పరమాత్మని నమ్మిన వాడనే దేవ, నాపై నీకెందుకింత కినుక అని అంబరీషుడు శతవిధాల సర్వాంతరయామిని త్రికరణ శుద్ధిగా ఎలుగెత్తి పిలిచాడు. స్వామి తన భక్తులకు ఎటువంటి ఆపద కలిగినా చూస్తూ ఉండడు, అందుకే సుదర్శన చక్రానికి పని కల్పించి ఆ చక్రాన్ని సంధించారు స్వామి. ఆ చక్రం ముందుగా ఆ ఘోర శక్తిని రూపుమాపి అంబరీషుని అనుగ్రహించి దూర్వాసుని వెంట తరిమి బాధిస్తోంది. ఆ చక్రజ్వాలలను ఆపడం ఎవరి తరం కాదు. ముందుగా దేవేంద్రుని దగ్గరికి వెళ్లి దూర్వాసుడు శరణు వేడాడు. అంతా తన యొక్క అనుభవాన్ని ఇంద్రుడు దూర్వాసునికి తెలియచేస్తున్నాడు. ఏమయ్యా, నీలాగే నేను కూడా అహంకారంతో కన్ను మిన్ను గానక ఒకనాడు ఏం చేశానో తెలుసా? యాదవులందరూ గోపూజ చేస్తూ గోవర్ధన గిరికి మొక్కుతున్నారు. అప్పటిదాకా నన్ను సేవించేవారందరూ ఒక్కసారిగా గోవర్ధన గిరికి మొక్కడం నేను చూసి సహించలేక మేఘాలను పిలిపించి ప్రళయాన్ని సృష్టించమన్నారు. ఆ మహాప్రళయం ఎలా ఉంది

కాలం విదేయని తలంచువారు. అశనరిద్రల నెరుగక ఎడరువారు. అనుచు కృష్ణుని వేడిరి.

ప్రళయ తాండవం చేస్తోంది. ఆ వికృత రూపాన్ని చూసి యాదవులందరూ కూడా భయభ్రాంతులై ప్రాణాల మీద ఆశ వదిలిన వారై చేయునదినేక ఆ నందనందనుని యశోదాసుతుని ఇట్లు ప్రార్థించసాగారు.

ఆ నందాది యాదవులు ఇట్లా వేడగా, దేవేంద్రుని పన్నాగమని ఎంచినటువంటి పరమాత్మ తన కేలను గోవర్ధనగిరిని ఎత్తి యాదవులనందరినీ కూడా కాపాడడం జరిగింది. ఆ సమయంలో నాకు గర్వభంగం జరిగిందయ్యా. మళ్ళా ఏ ముఖం పెట్టుకుని ఆయన సుదర్శన చక్రానికి ఎదురు వెళ్ళగలను? నేను ఆయన ప్రియ స్నేహితుణ్ణి, మా స్నేహానికి భంగపాటు కలిగించకు, కాబట్టి వచ్చిన దారినే వెళ్ళిపో అన్నాడు దేవేంద్రుడు. ఇక చేసేది లేక అక్కడ నుండి బ్రహ్మ నిలయానికి చేరుకున్నాడు దూర్వాసుడు ప్రాణ భయంతో. అప్పటికే ఈ విషయాన్నంతా కూడా గ్రహించినటువంటి సృష్టికర్త విధాత, ఏమయ్యా దూర్వాస, వేద వేదాంగములలోని రహస్యాన్ని గ్రహించిన జ్ఞానివి, నీవు చేయదగిన పని ఇదేనా? అందరికీ చెప్పవలసిన వాడవు, నీకు నేను చెప్పాలా? ఎంత ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నావు. అహంకారంతో కన్నూ మిన్నూ గానక ఈనాడు ప్రాణభయంతో వణికిపోతున్నావు. నేను నీలాగే హరి ఎదుట అహంకారంతో ప్రవర్తించి హిన్నుడనయ్యాను. అది ఎలాగందువా? ఒకనొక సమయంలో గోవులను గోప బాలకులను రహస్య మందిరంలో నేను బంధించాను. ఈ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఎట్లా ఛేదించగలడా అని నేను ఆలోచించాను. కాని నా గర్వాన్ని పటాపంచల చేసే విధంగా ఆ రహస్య మందిరాన్ని కృష్ణ పరమాత్మ ఛేదించి గోవులను గోపకులను అందరినీ సురక్షితంగా వారిని

అలవులకు చేర్చాడు. ఆ రకంగా నాకు గర్వభంగం జరిగింది. ఆ చక్రజ్వాలలను ఆర్పడం నా వల్ల అయ్యే పని కాదు, కాబట్టి మరొక్కదారి చూసుకో అనగానే చేసేది లేక భిన్న వదనుడై అక్కడ నుండి కైలాసానికి పరుగులు తీస్తూ ఉన్నాడు.

ఈశ్వర పరమేశ్వర కైలాస నివాసి ఉమామహేశ్వర నందివాహన నాగాభరణ అంటూ శంకరుని పాదాలు పూలతీగలు అల్లుకుపోయాడు దూర్వాసుడు. ఆ విషయాన్నంతయో గమనించి, నాయన దూర్వాస, ఎంత వాడవు, ఎందుకయ్యా నీకిటువంటి దుష్టబుద్ధి దుర్బుద్ధి? సర్వనాశనాన్ని కొని తెచ్చుకున్నావు. నిన్ను రక్షించడానికి ఎవరూ సిద్ధపడరు. పైగా ఎలాంటి వారైనా గర్వంతో ప్రవర్తిస్తే తలక్రిందులవుతారన్న విషయం నీకు తెలియదా? ఒకనొక సమయంలో నేను కూడా హరిచేతుల్లో పరాభవించబడ్డాను. ఆ కథ ఏమందువా వినునాయన అని తన యొక్క అనుభవాన్ని దూర్వాసునికి వెల్లడి చేస్తున్నాడు శంకరుడు. ఒకనొక సమయంలో నన్ను దర్శించడానికి శ్రీమన్నారాయణుడు కైలాసానికి ఏతెంచగా నేను గర్వంతో ఆనాడు ఆడుదానివై అసురులకు అన్యాయం చేసి అమరులకు అమృతాన్ని పంచావు. నేడు నీ ప్రజ్ఞ చూపించి నన్ను భ్రమింపజేయగలవా అని నేను మీసం మెలేశాను. అంత వనజాక్షుడు నవ్వుతూ ఏమన్నాడో తెలుసా?

శంకరా, నీవు నన్ను ఎగతాళి చేస్తున్నావా? సరేనయ్యా, నాకు కూడా సమయం వస్తుంది, అప్పుడు చూద్ది గాని నా యొక్క ప్రజ్ఞ, నా పాఠం. పైగా నీ సమ్మెలేసి పౌరుష వాక్కులు మాట్లాడుతున్నావు. సగము మగవాడవీవో, సగము మాత్రమే మగవాడవైన నీవు మీ సమ్మెలేసి నన్ను ఎగతాళి చేస్తున్నావా? సగము మగవాడవీవో, మీ సముదువ్వీ

అని పలికి వనదాక్షుడు వైకుంఠాన్ని చేరాడు. నేను ఆ మాటలు పూర్తిగా మరిచిపోయాను. ఒకనొక సమయంలో విశ్రాంతి కొరకై వనభూముల జరించుచుండగా నాకు ఒక మృదు మధుర మంజుల స్వరరాగం వినిపించింది. ఆహా, ఆ కంఠస్వరం ఎవరిది అని ఆ వనమంతా వెతకగా ఒక సుందరి లలామ కనిపించింది. ఆహా, అది వసంత ఋతువు. ఆ వన సౌందర్యం చాలా శృంగార భరితంగా ఉంది. ఆ వనిన్ వసంత లక్ష్మి.

ఎక్కి మస్తుకు చిగుళ్ళు మిక్కి మావల తలపై నెక్కి మస్తుకు చిగుళ్ళు మిక్కి కోవల నన్నయ్యు నెక్కి కూచుండును పక్కి కోవల నన్నయ్యు నెక్కి కూచుండును పక్కి.

అటువంటి సుందర నందనోద్యాన వనమధ్యంబున చంద్రకాంత శిలావేదికపై అందాల సుందరిలా అపరంజి బొమ్మలా ముద్దుగుమ్మలా ముసిముసి నవ్వులతో తన్మయత్వంతో చక్కగా పాటలు పాడుకుంటోంది ఆ త్రిజగన్మోహన సుందరి లలామా.

0: ఆ రమణీ లలామను చూసి శంకరుడు ఆశ్చర్య చెకుతుడై,
1: ఆహా,
0: ఏమి ఈమె సోయగం? యవ్వన సంశ్రిత, రూప పరిపూత, లావణ్య పరిగత, సౌభాగ్య పరివృత, వినయ సంపన్న, సర్వలక్షణ సమన్విత అని పుష్పం చుట్టూ తుమ్మిద తిరుగుతున్నట్లుగా ఆమె చుట్టూ పచారులు చేస్తూ ఉన్నాడు. సుందరి, నీ అందం చూస్తుంటే అది నా ముందరకాళ్ల బంధంగా మారింది. నిన్ను వీడి ఒక్క క్షణమైనా నేను జీవించగలనా అని ఆమె అందాన్ని వర్ణిస్తూ ఉన్నాడు.

ఇట్లా ఆమె అందచందాలు ఒక్కొక్కటిగా వర్ణిస్తూ నేను మాట్లాడుతూ ఉండగా, దూర్వాస ఏం జరిగిందో తెలుసా? అనుచునే బల్కుచుండ క్రొవ్వాడి వాల్చూపు గాలమునందగులు కొన్న నా మనోవీరంబుల్ జప్పునం పైకి లాగి తన మిటారంపు గబ్బిగుబ్బ చెక్క వలకం విండునర్చి జారిపోనీయనట్లయారంబుగా పయ్యద సర్ది క్రియాశూన్యుండ చాలు చాలు నీ మాటల సరసమని ఎగతాళిచేయు గమరికం కీల్చడు కుచ్చుల్ దూగాడ నీవా మన్మధుని జయించినావని ఈ సడించుగతి చిరునవ్వు నన్మూతి విరచి సరిసరి జగద్గురుండ ఇది ఆని ఆత్మజ్ఞానమని నిరసించిన నాగులం గట్టలం జరిచి వాగుబాగు నిక్కముగ నిండు మగవాడవైనదను దిక్కించుకోమన్నట్లు చెంగున కురంగ మూలదాటి పరివిడుచు నిన్గూడక మారరని భీరంపు పల్కుల వెంట దరుమునన్ మాటి మాటికి బెదురు చూపుల వెందిరిగి చూచుచు బంతంబున వేగంబురెట్టించి ఇది దొరికితివి దొంగయని సమీపించు నా చేతి కందీయందని లాగునం నక్క చిక్కులం పరివిడుచు ఆడుదాని పాటి పరివిడు లేకుండెలేయని చిన్నతనంబున దొర్లింటి పగరెట్టించి సమూలంబుగ మధైర్యం గబలించి మదిల్చి మిల్చి భూతపతినయ్యునం వీడించు మహోగ్రగ్రహ గ్రహోగ్రకందలంచి మిక్కిలి భయంబును రాళ్రప్పలు గట్టుపుట్టలు మిర్రు పల్లంబులనక ఇట్టి కుసుమ కోమలు ఎట్లు నన్ను అతిక్రమించి పరిగెత్తుచున్నది దేవాయయోయని ఆశ్చర్యము ముప్పిరుగునుడెందంబున నీ తారశిల్లిని గొలది తాదూరమగుచు తుదకు వేల్పు సానులు కొల్వ నిండు కొల్వున్న పార్వతీ సమీపంబుడాసి యో సోదరీ పరికింతు ఎంత వాడెట్లు భ్రమింపనోయని నిలుచున్నదరి నీ కామాంధుడనై ఎరులుంట ఎరుంగక అప్పుబోడిన్ కౌగిటన్.

అంత పరమశివుడు సిగ్గుపడి నారాయణునికి క్షమార్పణ చెప్పుకున్నాడు. స్వామి మన్నించి వైకుంఠం చేరాడు. ఈ కథా విధానాన్ని శంకరుడు దూర్వాసునికి తెలియచేసి, నిన్ను రక్షించగలిగినవాడు సర్వజగద్రక్షకుడైన ఆ మహావిష్ణు ఒక్కడ తప్ప అన్యులు అనర్హులు, నీవు వైకుంఠవాసునే శరణు వేడు అనగానే వైకుంఠానికి పరుగులు తీశాడు దూర్వాసుడు.

దేవాది దేవ దివ్య ప్రభావ శరణు శరణు అంటూ ఒక దివ్య సౌధాంతరమున అచ్చరుల సొరటీలు విసర భాగవతోత్తముల బరాబరులు సేయ శేషశయ్యను చతుర్భాహయుక్తుండై నీలనీరద శ్యాముండై కోటి కందర్పతుల్య ప్రభాదివ్య దేహుండై వజ్ర వైఢూర్య మాణిక్య భాస్వత్ కిరీటుండై రమాస్తహితుడై ఉన్న శ్రీహరి దివ్య పాదార విందాలను దూర్వాసుడు కూలతీగల అల్లుకుపోయాడు. స్వామీ,

చుకొల్టిని పెండొచ్చు దేవదేవా, చచ్చిపోవచ్చు నాడనయ్య చచ్చిపో

మహాపరాధానికి ఒడిగట్టానయ్యా. ఇంకెప్పుడు నీ భక్తులకు హాని తలపెట్టను. నా అపరాధాన్ని మన్నించి నన్ను చరితార్థుని చేయవలసినదిగా నిన్ను అర్థిస్తున్నాను. ఆ చక్రజ్వాలలను ఆర్పివేయండి, నాకు ప్రాణరక్షణ కల్పించండి ప్రాణదాత ప్రభో అంటూ జగద్రక్షకుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు లీలా మానుష విగ్రహ స్వరూపుడైన ఆ సర్వాంతర్యామిని త్రికరణ శుద్ధిగా ప్రార్థించాడు దూర్వాసుడు. శరణన్న శత్రువునైన కాపాడే ఉదారుడు స్వామి, నాయన నీరు పల్లల్లో నిలువ ఉన్నట్లుగా నేను భక్తుల హృదయాలలో నిలిచి ఉంటాను. సుదర్శనాన్ని సంధించడమే జరిగింది, దాని ఉపసంహారం నా చేతులలో లేదు. అది నా భక్తుడైన అంబరీషుని అధీనంలో ఉన్నది. కాబట్టి నీవు అతనిని శరణు వేడడమే మంచి పని అని పలికి అంబరీషుని కడకు దూర్వాసుని పంపించాడు మహావిష్ణువు. తన భక్తునికే అగ్రస్థానమిచ్చారు. సరే, పరుగు పరుగున వచ్చి అంబరీషుని యొక్క పాదములపై పడి కన్నీళ్లతో అంబరీషుని యొక్క పాదాలు ప్రక్షాళన చేసి తాను ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు దూర్వాసుడు. నాయన, నీవు భక్తాగ్రగణ్యుడవు, మహావిష్ణువు హృదయంలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించావు. నీ భక్తి అమోఘం, నీ శక్తి అనిర్వచనీయమైనది. నీవు చేసేటువంటి ఆ వ్రతానికి భంగం కలిగించాలి అనేటువంటి దుష్టబుద్ధితో నా సర్వనాశనాన్ని నేనే కారణమయ్యాను. కాబట్టి నీవు ఆ సుదర్శనాన్ని మళ్ళా యథాస్థానంలో ఉంచి నన్ను అనుగ్రహించవయ్యా అంబరీష అని ప్రార్థించేసరికి ఎదురుగా వస్తున్నటువంటి సుదర్శనానికి భక్తిపూర్వకమైన నమస్కారం చేసి ఇలా ప్రార్థించసాగాడు అంబరీషుడు.

అలా ఎప్పుడైతే అంబరీషుడు సుదర్శనానికి సంస్కారంగా నమస్కారం చేసి ఆ సుదర్శనాన్ని కీర్తించాడో, సు అంటే మంచి, దర్శనం అంటే చూడడం, మంచిని మాత్రమే చూస్తుంది, చెడును ఖండిస్తుంది, అది దాని సహజ స్వభావం. చక్కగా అంబరీషుని యొక్క మాటలు ఆలకించి ఆనందంగా వైకుంఠాన్ని చేరింది సుదర్శనం. దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించమని అర్థించి తాను ఆటంకం కలిగించినటువంటి వ్రతాన్ని తాను దగ్గర ఉండి పూర్తిగా వించి తన యొక్క మహాపరాధానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. అంబరీషుడు ఆ వ్రతాన్ని పరిసమాప్తి గావించి విష్ణు ప్రీతిని చేసి ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన శుభాశీస్సులు అందుకుని స్వామివారి యొక్క వైకుంఠధామాన్ని చేరి తరించాడు భక్తాగ్రగణ్యుడైనటువంటి కృతయుగ భక్తుడు అంబరీషుడు. అలా స్వామి సన్నిధానంలో స్వామివారిని కీర్తించసాగాడు. జయ జయ నారాయణ.

అలా ప్రసన్న హృదయుడై స్వామిని మనసార కీర్తించాడు. ఈ కథాస్పుధను హరికథా పితామహుడు శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు రచించారు. ఈ కథ విన్నటువంటి భక్తులకు అకాల మృత్యువు తొలగి సర్వసుఖ శాంతులు కలుగుతాయి, అందరి మనోభీష్టం సిద్ధిస్తుంది. అఖిల లోకాల వారు అఖిల లోకాలు కన్నటువంటి ఆదిదంపతులైన ఆ లక్ష్మీనారాయణులకు ఈ విధంగా మంగళహారతులు సమర్పించారు.

కోటి దండంబులు కోమలంగా అనుచునుతియింతు నిన్ను నేనను దినంబు అనుచునుతియింతు నిన్ను నేనను దినంబు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భావన కార్యక్రమంలో మాట తీరు గురించి భాగీ పూర్ణేందు శారద గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ప్రసారమవుతున్న ప్రత్యేక భక్తిరంజని దేవీం శరణం గచ్చామి మహాలక్ష్మీదేవి అవతారం 4వ రోజు. పొలం పనులు 6:35 ఇందులో అక్టోబర్ మాసంలో వేరుశనగ పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అందించే వివరాలు ప్రసారమవుతాయి. జనగాం జిల్లా సమాచార లేఖ అందిస్తారు శ్రీ బి నరసింగారావు రేపు ఉదయం 7:00. ఉదయతరంగిణి కార్యక్రమంలో రేపు ఉదయం 7:15 వరల్డ్ స్టాండర్డ్స్ డే విశేషాలు ప్రసారమవుతాయి. అలాగే బతుకమ్మ ప్రత్యేక పాట ఉంటుంది. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన సైబర్ క్రైమ్స్ గురించి ఖైరతాబాద్ డీసీపీ శ్రీమతి శిల్పవల్లి ఐపీఎస్ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:35 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సింహవాహనం సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:10 గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ప్రజాపాలనలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారమవుతున్న ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:03 దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక ధారావాహిక దేవీ నిరాజనం 4వ భాగం ప్రసారమవుతుంది. భక్తి సంగీత కార్యక్రమంలో 11:03 చెల్ల అనఘా గారి గాత్రం వింటారు వయలిన్ కుమారి పి వెన్నెల మృదంగం శ్రీ బి జనార్దన్. హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో కర్ణే శంకర్ గారిచే క్లారినేట్ వాద్యం తబల శ్రీ నరసింహరావు పంచ్ పోటీ రేపు ఉదయం 11:30. యువవాణి తెలుగు కార్యక్రమం 12:10 to 12:40 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమాలు 1:20 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం 2:30. ఇక సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి కొంకటి అంజలి బృందమార ఆలపించిన బతుకమ్మ పాటలు ప్రసారమవుతాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం 6:30. వ్యవసాయ సూచనలు 6:50. ఇందులో యాసంగి పంటలలో వ్యవసాయ పనుల గురించి వివరాలు వింటారు. ఇల్లు వాకిలి కార్యక్రమంలో 7:15 కంది పంటలో చీడపీడల నివారణ సస్యరక్షణ ఈ అంశం గురించి పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త సంధ్యా కిషోర్ గారి ప్రసంగం ఉంటుంది. వికసిత్ భారత్ కార్యక్రమం 7:45 ఇందులో గ్రామీణ యువతకు వ్యవసాయ ఆధారిత ఉపాధి అవకాశాల గురించి బుక్కరాయ సముద్రం మండలం రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగ శాస్త్రవేత్త డాక్టర్ బి చందన గారి ప్రసంగం. కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక గారు, సహకారం శ్రీ హేమంతరాజు. 8:00 తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముత్యపు పందిరి సేవపై ప్రత్యక్ష ప్రసారం విజయవాడ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాక విషయ ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల విశేషాలు, ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:14:18. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం, జై హింద్.